ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:59. ప్రియమైన మా శ్రోతలందరికీ శుభోదయం.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు వినండి దేశభక్తి గీతం.
1: సుందర భారతదేశం, ఇది మన దేశం, సువర్ణ కోశం, ఈ దేశానికి మనం అందరం కావాలి.

దేశం సువర్ణ కోసం ఈ దేశానికి మనం అందరం

సుందర భారత దేశం, ఇది మన దేశం సువర్ణ కోసం. ఈ దేశానికి మనం అందరం కావాలి. ఎంతో సుందర భారత దేశం, ఇది మన దేశం సువర్ణ కోసం.

0: దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: This is Akashvani, the news read by Shagun Chopra.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సూక్తి రత్నావళి.
1: శ్రమైక జీవన సౌందర్యం. ఈ ప్రపంచం శ్రమ నుంచి పుట్టింది. మనం తింటున్న తిండి, కడుతున్న బట్ట, నివసించే ఇల్లు మొదలుకొని ప్రతి వస్తువు వెనుక, ప్రతి సౌకర్యం వెనుక, ప్రతి సౌందర్యం వెనుక చాలామంది శ్రమ ఉంటుంది. మొత్తం సమాజంలోని అన్ని వర్గాల శ్రమ ఉంటుంది. శ్రమ మూలంగానే సాంకేతికత అభివృద్ధి చెందింది, ప్రగతి సాధ్యమైంది. సృష్టి మొత్తం శ్రమ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి జీవికి ఒక ప్రత్యేక పరమార్థం ఉంటాయి. ఏ చిన్న జీవి శ్రమను మనం విస్మరించినా ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుంది, వినాశానికి దారితీస్తుంది. శ్రమించని జీవులు నశించిపోతాయి, వాటి ఉనికి ఉండదు. సృష్టి చక్రానికి ఇరుసు శ్రమ మాత్రమే. అందరూ తాము బ్రతకడానికి శ్రమిస్తున్నామని అనుకుంటారు, కానీ శ్రమ అనేది ఒక వాహిని. అందులో భాగస్వాములైన వారికి ప్రతిఫలం లభిస్తుంది. అలా కాలేని వారు విధిని నిందించుకుంటూ వృధాగా యథార్థ జీవితం గడపాల్సిందే. పరమేశ్వర తత్వంతో మానవుడు నెరపే సత్సంబంధమే శ్రమ. శ్రమ దైవస్వరూపం, అందుకే విజయం దైవీ లక్షణం. శ్రమలో సమిష్టి ప్రయోజనం ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనం అవాంతరం. లోతుగా గమనిస్తే భగవంతుడు గొప్ప శ్రామికుడు. ఆయన పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెలకు పాలు పోస్తాడు, లతలకు మారాకు లతుకుతాడు, తుమ్మెదల కోసం పూల కంచాలలో రేపటి భోజనం సిద్ధపరుస్తాడు, తెలవారకుండగానే మొగ్గలలో జొరబడి వింత వింత రంగులు వేస్తాడు. దేవాధిదేవుని శ్రమను కరుణశ్రీ ఇలా గుర్తించాడు. శ్రమ యొక్క విరాట్ స్వరూపమే ఈ విశ్వం. భగీరథుడు అహర్నిశలు శ్రమిస్తేనే ఆకాశగంగ నేలకు దిగింది. గోవర్ధనగిరిని 7 రోజులు మోస్తే కృష్ణుడు తన వారిని కాపాడుకోగలిగాడు. దేవతలు రాక్షసులు విషానికి భయపడకుండా పాలసముద్రాన్ని చిలికితేనే అమృతం కళ్ళజోడగలిగారు. సత్యకాముడు గౌతముని దగ్గరకు చదువు నేర్చుకోవడానికి వెళ్తే ఆయన తన 400 గోవుల్ని 1000 గోవులయ్యే వరకు మేపమన్నాడు. శిష్యుడా శ్రమకోర్చి విద్య నేర్చుకున్నాడు. ఏదో ఒక పని చేస్తూ ఉండడం జీవి నైజం. ఏదో ఒకటి చేయాలి కనుక ఉపయోగపడే పనినే చేయాలి. ఏ పని చేయకుండా ఉండడం కంటే పని చేయడమే ఉత్తమమని, దానివల్ల శరీరయాత్ర కూడా జరుగుతుందని భగవద్గీత చెబుతుంది. మనం తినే గింజపై మన పేరు రాసి ఉంటుంది లాంటి మాటలు నిరాశలో ఉన్నవారిని సాంత్వనపరచడానికే గాని సోమరితనాన్ని పోషించడానికి కాదు. సోమరికి ఇహపరాలు 2 ఉండవు. ఉద్యమం లేకపోతే

0: ఊహలు ఫలించవు. సింహమైనా వేటాడితేనే తిండి దొరుకుతుంది. శ్రమించకపోవడం దోషం మాత్రమే కాదు, సామాజిక నేరం కూడా. పనితో తెగతెంపులు చేసుకోవడమంటే ప్రకృతికి దూరం కావడమే. ప్రకృతికి దూరమైనవాడు తన సహజ ప్రకృతిని కోల్పోతాడు. తన ఆరోగ్యాన్ని, ఆకారాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని, ఇలా అన్నింటినీ కోల్పోయి భూమికి భారంగా మిగిలిపోతాడు. తన మీద తనకే విరక్తి పుడుతుంది, బ్రతుకంటే రోత పుడుతుంది. శ్రమించేవాడు నిత్య సంతోషి. శ్రమలో ఆరోగ్యం, ఆనందం, ఉత్సాహం, సృజన అన్నీ ఉంటాయి. పరుగులు తీస్తూ వెళ్లి సముద్రంలో కలిసిపోయే నదులపై కట్టిన ఆనకట్టలు శ్రమ యొక్క ప్రతిరూపాలు. లక్షల ఎకరాల పంట పొలాల సౌందర్యం శ్రామిక సృష్టి. ఆశ్చర్యాన్ని గొలిపే చైనా గోడ, అందాలొలికే తాజ్మహల్, శ్రమలో నుంచి పుట్టిన అద్భుతాలు. పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంలో హేమం పండే, జగానికంతా సౌఖ్యం నిండే ప్రక్రియ శ్రమ. ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉపయోగించి గనిలో, వనిలో, కార్ఖానాలో పరిశ్రమించే కార్మిక దేవుల ఘర్మజలం వల్ల సమాజానికి తిండి, బట్ట లభిస్తున్నాయి. సమాజాన్ని సంస్కరించడానికి మహాకవులు రాసిన కావ్యాలన్నీ శ్రమైక జీవన సౌందర్యానికి నిదర్శనలే. శ్రమకు విలువ కట్టడం అసాధ్యం. కృతజ్ఞతే దాని విలువ. ఇతరుల శ్రమను దోచుకునేవాడు విప్లవాన్ని చవిచూస్తాడు, చివరకు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. శ్రమించడానికి సిద్ధపడిన వానికి విధి, విజయం అన్నీ బానిసలవుతాయి. అందుకే అన్నారు, శ్రమయేవ జయతి.
1: శ్రమైక జీవన సౌందర్యం గురించి ఈనాటి సూక్తిరత్నవల్లో మంచి మాటలు వినిపించిన వారు శ్రీ ఆముదాల మురళి, ఆకాశవాణి కడప కేంద్రం.

గొర్రెల రవాణాలో జాగ్రత్తలు. గొర్రెలను కొనుగోలు చేసిన తర్వాత గమ్యస్థానానికి, కబేలాలకు, సంతలకు రవాణా చేసేటప్పుడు గొర్రెలకు గాయాలు కాకుండా మరియు ప్రాణాలను కోల్పోకుండా రవాణా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణముగైతే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి గొర్రెలను తీసుకుపోయేటప్పుడు మొదటగా దగ్గరైతే నడిపించుకుంటూ మేత మేపుకుంటూ గుంపులుగా వెళతారు. ఎక్కువ దూరాలైనప్పుడు తక్కువ సంఖ్యలో గొర్రెలైతే ఆటోలను, ట్రాక్టర్లను మరియు ఎక్కువ సంఖ్యలో జీవాలైతే లారీలను, డబుల్ ట్రక్ లారీలను, ఇంకా కొంతమంది రైళ్లను ఆశ్రయిస్తారు. రవాణా సమయంలో చాలా వరకు జీవాలు శారీరక మరియు మానసిక ఒత్తిడులకు గురవుతాయి. శరీర బరువు తగ్గడం ఉంటుంది. ఇదెక్కువగా చిన్నవాటిలో గమనిస్తాము. రవాణా సమయంలో ఒత్తిడి, గాయాలు, ఊపిరాడకపోవడము, గుండె ఆగిపోవుట, వడదెబ్బ, సూర్యుని వేడికి చర్మము కాలడము, కడుపు ఉబ్బు, డీహైడ్రేషన్, కణజాలాలు పాడవడం, కాళ్ళు వాపులు, గిట్టెలు లేచిపోవుట, గిట్టెలు దెబ్బతినుట, పోట్లాట వల్ల గాయాలు మొదలగు సమస్యలు వస్తాయి. రవాణా సమయంలో చేయవలసిన కొన్ని పనులు. ప్రయాణానికి జీవాలు శారీరకంగా, ఆరోగ్యంగా, సంసిద్ధంగా ఉన్నది లేనిది ప్రయాణానికి ముందు చూసుకోవాలి. బలహీనంగా వాటిని 1 నుంచి 2 రోజుల్లో ఈనబోయే గొర్రెలను రవాణా చేయకూడదు. మంచి ఆహారాన్ని, నీటిని అందించాలి. 26 నుంచి 30 కిలోల బరువున్న గొర్రెకు 2.15 చదరపడుగులు మరియు 31 నుంచి 40 కిలోల బరువున్న గొర్రెకు 2.60 చదరపడుగుల స్థలాన్ని కేటాయించాలి. గొర్రెలను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా

రాత్రిపూట మాత్రమే రవాణా చేయాలి. ప్రయాణకాలం 12 గంటల పైబడి ఉంటే 12 గంటల విశ్రాంతి ఇవ్వాలి. గొర్రెలను రవాణా వాహనంలో ఎక్కించేటప్పుడు మరియు గమ్యస్థానంలో దించేటప్పుడు ప్లాట్ఫార్ము ఏర్పాటు చేయాలి. వాహనంలో గొర్రెలు ఒకదాని మీద ఒకటి పడకుండా ఉండే విధంగా ఒక వ్యక్తిని కాపలా ఉంచాలి. గొర్రెలను వాహనంలో తరలించేటప్పుడు కొన్ని గొర్రెలు వ్యాధి లక్షణాలతో బాధపడతాయి. రవాణా సమయంలో 12 గంటలు మించి ఉంటే దీర్ఘకాలం పనిచేసే యాంటీబయాటిక్ మరియు యాంటీ ఇంప్లిమెంటరీ మందులు పశువైద్యుని సూచన మేరకు ఇప్పించాలి. ప్రథమ చికిత్స మందులు ఉంచుకోవాలి. వీలైతే పశు చికిత్స చేసే కాంపౌండర్లను ఉంచుకుంటే మరీ మంచిది. గొర్రెలు వచ్చిన తర్వాత 3 నుంచి 4 గంటలు విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి సమయంలో గ్లూకోస్ లాంటి ద్రవాలను ఇవ్వాలి. గాయాలు, ఎముకలు విరగటం లాంటివి ఉన్నవో లేదో పరిశీలించాలి. అనారోగ్య లక్షణాలు ఉంటే వాటిని వేరుగా ఉంచి 15 రోజుల తదుపరి ఆరోగ్యంగా ఉన్న మందలో కలపాలి. చేయకూడని పనులు: వేరే రకపు పశు జాతులతో గొర్రెజాతి జీవాలను కలపకూడదు. అనారోగ్యమైన జీవాలను రవాణా చేయకూడదు. గర్భముతో ఉన్న జీవాలను ఎక్కించకూడదు. కిక్కిరిసిగా జీవాలను ఎక్కించకూడదు. ఎండుపుట్ట లేదా వేసవి కాలంలో రవాణా చేయకూడదు. గొర్రెలను వాహనంలోకి ఎక్కించేటప్పుడు విసిరివేయకూడదు. కొమ్ములున్న మరియు కొమ్ముల్లేని గొర్రెలను ఒకే వాహనములో ఎక్కించరాదు. గొర్రెలు తెచ్చిన తర్వాత పాటించాల్సిన ఆరోగ్య సూచనలు: మొదటి రోజు గ్లూకోస్ ద్రావణం తాగించాలి. 2వ రోజు నుండి 4వ రోజు వరకు మల్టీవిటమిన్ సిరప్ త్రాగించాలి. 5వ రోజు నట్టల నివారణ మందు త్రాగించాలి. తదుపరి 7 రోజులకు గొంతువాపు, చిట్టుకు రోగం, పీపీఆర్, గొర్రె మసూచి టీకాలు వేయించాలి. ప్రతి 3 మాసాలకొకసారి క్రమానుసారం నట్టల నివారణ మందులు త్రాగించాలి. జీవాలలో బాహ్య పరాన్నజీవులు అనగా గోమార్లు, మిన్నలు, పేలు, పిడుదులు శరీరంపై స్థావరం ఏర్పరచుకుని రక్తాన్ని పీల్చుకుని రక్తహీనతకు గురిచేస్తాయి. ఇలాంటి సమయంలో వేపాకు, వాయులాకు, యూకలిప్టస్ ఇటువంటి ఆకుల్ని పొగ వేయడం ద్వారా దోమలు నివారించబడతాయి. 10% గమాక్సిన్ను పరాన్నజీవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లాలి, లేదా మందును నీటిలో కలిపి ముద్దలా చేసి అద్దాలి. వేరే మందులు కలిపేటప్పుడు క్వారంటైన్ చర్యలు అనగా 21 రోజుల వరకు ఏవేని వ్యాధులు బహిర్గతం కాకుంటే మందులో కలపాలి. 6 వారాలలోపు వయసు కలిగిన గొర్రె పిల్లలను వేరుగా విభాగాలు చేసి ఉంచాలి. వాహనం వేగము గంటకి 40 కిలోమీటర్లు ఉండాలి మరియు ఎక్కువ కుదుపులు గుంతలో పోకుండా చూసుకోవాలి. ఎక్కువ సార్లు వాహనాన్ని ఆపకుండా చూసుకోవాలి. పొట్టేళ్లు పిల్లల పెంపకంతో జీవనోపాధి. గొర్రెల పెంపకం కొంతమంది బలహీన వర్గాల వారికే పరిమితమై కుల వృత్తిగా కొనసాగిస్తున్నారు. వీరికి పెంపకంలో సరైన విషయ పరిజ్ఞానం లేక చాలీ చాలని మేత సౌకర్యాలతో వ్యాధులను అదుపులో పెట్టక మాంసపు ఉత్పత్తినందు సరిపడ లాభాలు ఆర్జించలేకపోతున్నారు. అయితే మాంసానికి సమాజంలో నానాటికి డిమాండ్ పెరుగుతూ ఉన్నది. తక్కువ సమయంలో అధిక మాంస ఉత్పత్తి సాధించి పెట్టు పొట్టేలు పిల్లల పెంపకమును యువత జీవనోపాధిగా స్వీకరించవచ్చు. సమకూర్చవలసిన వసతులు: పశుగ్రాసల సాగు, ఎండుమేత నిల్వ మరియు దానా ఏర్పాటు, గృహవసతి, గడ్డి కత్తిరించే యంత్రం, మేత మరియు నీటి తొట్లు ఏర్పాటు, ప్రథమ చికిత్సకు మందులు మరియు మందులు త్రాగించే పరికరాలు. పొట్టేలు పిల్లల సేకరణ: సాధారణంగా 3 నెలల వయసు పైబడిన పిల్లలను నేరుగా రైతులు లేదా గొర్రెల కాపర్ల నుండి వారి స్వంత మందల వద్ద కొనవలను. ఆరోగ్యంగా ఉండి 3 మాసాలకు 11 నుండి 12 కిలోల బరువున్న పిల్లలను కొనుగోలు చేయాలి. ఈ వయసు నుండి 9 మాసాల వరకు పిల్లల్లో పోషణ ఖర్చు తక్కువ మరియు పెరుగుదల ఎక్కువగా ఉండును. ఆరోగ్య పరిరక్షణ: పిల్లలను కొనుగోలు చేసిన వెంటనే వాటికి బీమా చేయించాలి. ఏలికపాములు, బద్దెపురుగులు మరియు పొట్టజలగల వంటి అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల మందులు పశువైద్యుని సలహా మేరకు నెలకు 1సారి చొప్పున త్రాపించవలను. బాహ్య పరాన్నజీవులైన పేలు, పిడుదులు మరియు గోమార్ల నుండి రక్షించుటకు అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు బ్యూటాక్స్ లేదా మలాథియన్ వంటి మందులు నీటిలో 2 నుండి 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి శరీరంపై పిచికారీ చేయాలి.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతో పాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి. అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు

0: సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛసాగర్ సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల అక్షరంగా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ ప్రత్యేకన ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు, మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని

ఈరోజు ఆకాశవాణి కడప కేంద్రం వినిపించబోయే కార్యక్రమాల వివరాలివి. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక శరణాగతి పరిచయాల ధారావాహిక 1వ భాగంలో శ్రీ వీణా మనోజ్ కుమార్ గారితో పరిచయం, పర్యావరణం ఒక అవగాహన, కుమారి ఎం కృష్ణ తులసి వినిపించే కొన్ని వివరాలు, శ్రీమతి వైవిఎస్ పద్మావతి ఆలపించిన లలిత గీతాలు మున్నగంశాలుంటాయి. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి, 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. అతిథి శ్రీ సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం అనంతరం వాట్సప్ మనోరంజన వినవచ్చు. 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గాని, 12:00 హిందీలో వార్తలు, 12:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథన్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఆవలితీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకటసుబ్బయ్య గారితో పరిచయం వినవచ్చు 2వ భాగం. 1:10 చిత్రసీమ, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పరుగు కథానిక వినవచ్చు, రచన శ్రీ సింగమనేని నారాయణ, అనంతరం వాట్సాప్ మహిళా రంజని. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 చిత్రసీమ. ఇవి మొదటి ప్రసారంలోని అంశాల వివరాలు.

సాయంత్రం 5 గంటలకు 2వ ప్రసారం చిత్రసీమతో ప్రారంభమవుతుంది. 5 గంటల 15 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో నవ్వే కావాలి జోక్స్తో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. 5 గంటల 50 నిమిషాలకు ఇలాకాయే కబరేన్ పూర్తుల ప్రాంతీయ వార్తలు, 6 గంటలకు ప్రసార విశేషాలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు, 6 గంటల 30 నిమిషాలకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ సురబండ రాజు పాడిన జానపద గీతాలు వినవచ్చు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమంలో

మారుతున్న వాతావరణం, చీడపీడల చిత్రం. కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకర్ల గారి ప్రసంగం వినవచ్చు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత కార్యక్రమం కర్నూలు కేంద్ర సమర్పణలో 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:15 లయ విన్యాసంలో డోలు లయ విన్యాసం వినిపిస్తారు చీలపౌరి జగదీష్ కుమార్ గారు. అనంతరం జాతీయ వార్తలు 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, 10:00 విజయవాడ కేంద్రం నుంచి హరికథ ప్రసారమవుతుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలుంటాయి. ఇవి

0: ఈనాడు ఆకాశవాణి కడప కేంద్రం వినిపించబోయే కార్యక్రమ సుమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
2: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
1: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
3: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే బీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భాబీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బీ ఉన్ రాజ్యో మే జాకే స్థితి దేఖుంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్.
1: వరి సాగు తర్వాత ఖాళీగొండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. వార్తలు వింటున్నారు.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2nd ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్ ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు ప్రైవేటు వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే 1 సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫ్రీస్టైల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పతకం గెలుచుకోగా, మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పతకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ

0: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక శరణాగతి పరిచయాల ధారావాహిక 1వ భాగం పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలు చివరిగా శ్రీమతి వైవిఎస్ పద్మావతి పాడిన లలిత గీతాలు ముందుగంశాలుంటాయి. ముందుగా వినండి చరిత్రలో ఈరోజు.

చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న విశేషాలు, కొంతమంది అజ్ఞాత స్వాతంత్ర సమర వీరుల జీవిత విశేషాలు తెలుసుకుందాం. ముందుగా అజ్ఞాత స్వాతంత్ర సమర వీరుల జీవిత వివరాలు. రావు బహదూర్ నమశివాయ శివరాజ్ 1892 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన జన్మించారు. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు. ఈయనను తమిళంలో తండ్రి అనే అర్థం వచ్చే తెన్నై అనే గౌరవ బిరుదుతో కూడా పిలుస్తారు. వీరు 1917లో జస్టిస్ పార్టీ వ్యవస్థాక సభ్యులలో ఒకరు. గోవిందాచార్య భీమాచార్య జోషి 1904వ సంవత్సరంలో కర్ణాటకలోని గరగ్ జిల్లా హోంబెల్ గ్రామంలో జన్మించారు. ఈయన కన్నడ సాహిత్య రంగంలో, నాటక రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నాటక రచయిత, ప్రచురణకర్త. సాహిత్య రంగంలో వీరిని జడభరత, అనామధేయ అనే కలం పేర్లతో పిలుస్తారు. వీరు 1933లో ధార్వాడ్లో మనోహర గ్రంథమాలను స్థాపించారు. సిన్నమనూర్ సుబ్రహ్మణ్యం చెల్లప్ప 1912వ సంవత్సరం జన్మించారు. తమిళ రచయిత, పాత్రికేయుడు, భారత స్వాతంత్ర ఉద్యమ కార్యకర్త. వీరు మంకికోడి సాహిత్య ఉద్యమానికి చెందినవారు. వీరి నవల సుతంత్ర తంగం, దీనికి 2001లో సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణులు. వాహనాలలో యంత్ర భాగాల ఘర్షణను నిరోధించే లూంబ్రికెంట్స్ మీద పరిశోధనలు చేసిన రసాయన శాస్త్రవేత్త కొలచల సీతారామయ్య గారు 1977వ సంవత్సరంలో మరణించారు. వీరిని ఫాదర్ ఆఫ్ కెమటాలజీ అంటారు. ఇవి ఈనాడు చోటు చేసుకున్న కొంతమంది అజ్ఞాత స్వాతంత్ర సమర వీరుల జీవిత విశేషాలు.

చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న మరికొన్ని అంశాలు. తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త పేర్వారం జగన్నాథం గారు 2008 సంవత్సరం

సంవత్సరంలో మరణించారు. ఆయన 1992-95 కాలంలో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించారు. వీరు గరుడ పురాణం, శాంతియజ్ఞం, సాహిత్యావలోకనం వంటి రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్

పనిచేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన రాజకీయవేత్త సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 2008 సెప్టెంబర్ 29 అంటే ఇదేరోజు మరణించారు. ఆయన ఏతిమాద్ ఉర్దూ పత్రికను ప్రారంభించారు. భారతీయ నటుడు, గాయకుడు, దర్శకుడు, సినీ నిర్మాత మహమ్మద్ అలీ 1932 ఇదే రోజున జన్మించారు. ఆయన హిందీ చిత్రాల్లో హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందారు. జాతీయ హాస్య నటుడిగా కూడా గుర్తింపు పొందారు. ప్రతి సంవత్సరం ఇదే రోజును అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వృధా అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆహార వృధాను అరికట్టడంపై అవగాహన కల్పించడం ఈరోజు ఉద్దేశ్యం. ప్రపంచ హృదయ దినోత్సవంని ప్రతి సంవత్సరం ఇదే రోజున జరుపుకుంటున్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంచుకోవటానికి, గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడటంపై అవగాహన కోసం ఈరోజును జరుపుకుంటారు. ఇవి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న మరికొన్ని అంశాలు. చరిత్రలో ఈరోజు విన్నారు కాంత్రికల కార్యక్రమంలో. ఇప్పుడు వినండి శరణాగతి పరిచయాల ధారావాహిక 1వ భాగం. శ్రీ వీణా మనోజ్ కుమార్ గారితో పరిచయం చేస్తున్నవారు శ్రీ చుండూరి మహేష్.

0: ఈ జీవన పరిణామ క్రమంలో అనేక రూపాంతరాల తర్వాత, జన్మల తర్వాత మనిషి జన్మ ఎత్తి, ఈ మనిషి జన్మలో కూడా అనేక వేల సంవత్సరాల తర్వాత ఒక నాగరికమైనటువంటి సంస్కృతిలో బ్రతుకుతున్నటువంటి చరిత్ర ఈ రోజున ఉన్నది కదా. ఈ నేపథ్యంలో అనేక మతాలకు చెందినటువంటి, అనేక కులాలకు చెందినటువంటి, ప్రాంతాలకు చెందినటువంటి మనుషులందరూ కూడా వారి వారి ఆలోచన సరళి ప్రకారం, వారి వారి ఇష్టాయిష్టాల ప్రకారం మనకంటే ఒక ఉన్నతమైనటువంటి శక్తి ఉన్నదని, అదే భగవంతుడని, లేకపోతే వాటికి ఆలోచనకి ఏదైనా నామకరణం చేసి అలా ముందరకు వెళ్లటం అనేటటువంటిది ఈ జీవితంలో జరుగుతున్నటువంటిది. సుమారుగా 100 మందిలో చాలామంది 90-95% వరకు కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక చింతనతో, నమ్మకంతో, భక్తితో ముందరికి వెళుతున్నటువంటి వారే. అలాగే మనం ఒక్కసారి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో చూసుకునేటట్లయితే అనేక వేల సంవత్సరాల్లో ఎంతోమంది ఆచార్యులు, భాగవతులు, గురువులు భగవంతుడి గురించినటువంటి ఉపదేశాలు ఇస్తూనే వచ్చారు. అలాగే భగవంతుడంటే ఎవరు, ఏమిటి, ఆ క్లారిఫికేషన్స్ కూడా అన్నీ వాటి తలక సమాహారమే మన సంస్కృతి, అలాగే మన భక్తి, మన తలక గుడులు కానీ, గోపురాలు కానీ, లేకపోతే మనం పాటిస్తున్నటువంటి వివిధ ఆచార వ్యవహారాలు, భక్తి సాంప్రదాయాలు కూడా. ఈ నేపథ్యంలోనే శరణాగతి పొందటము అంటే ఏమిటి, శరణాగతి అనేటటువంటి ఒక ధారావాహికని మీ ముందరికీ తీసుకురావాలనుకుంటున్నాం. అనేక మంది గురువులు, ఆచార్యులు, భాగవతులు చెప్పినట్లుగా రామానుజాచార్యుల వారు కానీ, శంకరాచార్యుల వారు కానీ, త్యాగరాజస్వామి కానీ, ఇంకా అనేక మంది ఇలాగా వారి వారు ఏమేమి చెప్పారో, భగవంతుణ్ణి ఎలా స్తుతించాలో, మన జీవితంలో కష్టాలని అన్నిటికీ భగవంతుడికి ఎలాగా సమర్పించుకోవాలో అనేటటువంటి ఈ సమాచారాన్ని అంతటినీ మనకు అందించడానికి ఒంటిమిట్ట ఆలయం అర్చకులు వీణా మనోజ్ కుమార్ గారితో ఈ ధారావాహికని కొనసాగించాలనుకుంటున్నాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త ఆపదల నుండి మనల్ని రక్షించడానికి, మనల్ని పరిరక్షించడానికి ఆ రామచంద్రమూర్తి మనందరి వెంట ఉండాలని మొట్టమొదటగా ఆ రామచంద్రుల వారిని మనస్సులో ధ్యానం చేసుకుని ఈ యొక్క శరణాగతి గురించి మనం తెలుసుకోవాలి అని మన ఆసక్తి ఉన్నట్లయితే మనం కొన్ని అవలంబించుకోవాలి మొట్టమొదటగా. అందుకు శరణాగతి పొందాలంటే ఆ అవలంబించుకోవాల్సినటువంటి లక్షణములు ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే దాన్నే భగవద్ రామానుజుల వారు ఒక 6 లక్షణాలుగా చెప్పారు, మనం తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఆనుకూల్య సంకల్పం అంటారు. అంటే ఆనుకూల్య సంకల్పం అంటే భగవద్ శాస్త్రరీత్యా వేదాది ఉపనిషత్తుల్లో ఆ సాక్షాత్తు స్వామి చెప్పినటువంటి ఎటువంటి ధర్మాచరణ

విరుద్ధంగా భగవంతుడికి ఇష్టమైనటువంటి కార్యకలాపాలనే చేస్తూ ఉండడమే ఆనుకూల్యమైనటువంటి సంకల్పం. ఇది మొట్టమొదటగా మనం ధర్మాచరణలో మనం ఆచరించి చూడాలి. అలాగే రెండవగా చెప్పినటువంటి ఆ యొక్క లక్షణం ఏమిటి, ప్రాతికూల్య వర్జనం. అంటే మనం ఎటువంటి కార్యాలు చేయకూడదు అని పరమాత్మ మనకు చెప్పాడో అటువంటి కార్యాలన్నింటికి కూడా పూర్తిగా దూరంగా ఉండి పూర్తిగా భగవత్ సంబంధమైనటువంటి కార్యాలలోనే మనము అవలంబిస్తూ భగవత్ సంబంధంతో మనం ఎప్పుడూ కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఆ రామానుజుల వారు. అలాగే ముఖ్యమైనటువంటి చాలా విశేషమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం పరమాత్మ పట్ల, అలాగే ధర్మాచరణ పట్ల, అలాగే శాస్త్రముల పట్ల, ఈ మూడింటి పట్ల కూడా చాలా విశేషంగా మనము మూఢమైనటువంటి విశ్వాసం మనకు కలిగి ఉంటే అప్పుడు ఈ యొక్క లక్షణం కూడా మనకు శరణాగతికి అవలంబిస్తుంది. తర్వాత ఎటువంటి నాలుగవ లక్షణం చాలా గొప్ప లక్షణం, ఇది సాధారణంగా మనందరం కూడా చేయదగినటువంటిదే, ఇదే కైంకర్యం అంటారు. అంటే కైంకర్యం అంటే స్వామికి ఉత్సవాదులు ఇటువంటి కైంకర్యములు చేయడమే కాదు, ఒక పుష్పాన్ని తెచ్చివ్వడం కానీ ఒక దేవాలయంలో ఎటువంటి పాత్ర అయినా మనం పోషిస్తూ ఉండడం. ఉదాహరణకు స్వామి వాహనం వెళ్తుంది, ఆ వాహనాన్ని మనం పట్టడం కానీ దేవతా సంబంధమైనటువంటి ఒక ప్రవచనం జరుగుతుంది, ఆ ప్రవచనంలో మనం చేసినటువంటి చిన్న పని అయినప్పటికీ కూడా అది కూడా కైంకర్యం కిందకి వస్తుంది, భగవత్ సంబంధమైనటువంటి కైంకర్యాన్ని కలిగి ఉండడం. తర్వాత ఐదవ లక్షణంగా చెప్తున్నారు భగవద్ రామానుజుల వారు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిలోనూ భాగవతులుగా చూస్తూ భగవంతుణ్ణి చూసుకుంటూ ఉండడం. అందులో అంటే ఇందులో మనం కామ క్రోధ లోభ మోహ మదమత్స్యార్యాలను పూర్తిగా జయించినటువంటి స్థానాన్ని కలుగుతాం ఈ యొక్క ఐదవ గుణం మనకు అవలంబించినట్లయితే. ఆ తర్వాత వచ్చేటువంటి ఆరవ గుణం చాలా ముఖ్యమైనటువంటి గుణం, ఇదే భగవత్ సమర్పణం. మనం ఎంత గొప్ప కార్యమైనా చేసి ఉండొచ్చుగాక, అది పూర్తిగా కేవలం భగవత్ సంబంధంతో భగవత్ అనుగ్రహంతో జరిగిందని భావించడం, నేను అన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా తొలగి ఉండడం, అటువంటి ఈ యొక్క ఆరు గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే శరణాగతికి యోగ్యులు అని భగవద్ రామానుజుల వారు, శంకరాచార్యుల వారు, ఇటువంటి వారందరూ కూడా మనకు పెద్దలు భాగవతులు చాలా విశేషంగా తెలపబడి ఉన్నారు. ఇటువంటి ప్రపత్తి ఈ యొక్క రామానుజుల వారు ఈ శరణాగతి గురించి ఒక ఐదు అంశములను చెప్తూ ఉన్నారు ఈ యొక్క వైష్ణవ సిద్ధాంత ప్రకారంగా. దానినే పంచ సంస్కార దీక్ష అని అంటారు. పంచ సంస్కార దీక్ష అనంటే శ్రీ వైష్ణవ శాస్త్రరీత్యా పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా జన్మత జాగితే శుద్ర కర్మణా ద్విజితే భుజ అన్నట్టుగా, ఆ పూర్తిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవికి ఈ పంచ సంస్కార దీక్షల ద్వారా వాడు వైష్ణవుడిగా రూపాంతరం చెంది సమాశ్రయణాన్ని ధరింపజేసి ఆ అష్టాక్షరి మంత్రాన్ని తీసుకున్నటువంటి వాడు, భక్తి ప్రపత్తులను కలిగినటువంటి వాడు శరణాగతికి యోగ్యుడు అని ఈ యొక్క శాస్త్రరీత్యా కూడా చెప్పబడుతూ ఉన్నది ఈ యొక్క శరణాగతి గురించి. అంతటి విశేషమైనటువంటి శరణాగతి భగవద్ రామానుజుల వారు శ్రీరంగ క్షేత్రంలో అమ్మవారితో కూడి ఉన్నటువంటి ఆ స్వామి సన్నిధిలో ఉత్తర పల్గొని నక్షత్రం రోజున ఈ విధమైనటువంటి శరణాగతిని స్తుతించారట. అంతటి శరణాగతి చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క శరణాగతి. ఆ శరణాగతి గద్యను ఎవరైతే పఠిస్తారో అటువంటి దానికి ఈ యొక్క శరణాగతి స్వామివారు ఇలా స్తుతించడం జరిగింది. భగవన్ నారాయణాభి మతానురూప స్వరూప రూప గణ విభవైశ్వర్యశీలాధ్యనవధికాశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం భగవతీం పద్మవనాలయాం అంటారు. మనం చెప్పాము శరణాగతి అంటే స్వామికి చేస్తారని, కానీ ఇక్కడ భగవద్ రామానుజుల వారు మొట్టమొదటిగా అమ్మవారిని స్తుతించారు. ఎందుకు అమ్మవారిని స్తుతించారంటే, మన ఇంట్లో కూడా సాధారణంగా మనం గమనించినట్లయితే పిల్లవాడు పుత్రుడు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా తల్లి క్షమింపబడుతూ తనని రక్షిస్తూ వస్తుంది తండ్రి దగ్గర. అదేవిధంగా అమ్మవారు కూడితో ఉన్నటువంటి స్వామి దగ్గర మాత్రమే మనం శరణాగతి చేస్తే అమ్మవారు మన తరపున ఉండి మనం చేసినటువంటి ఎటువంటి అపరాధములైనా సరే వాటిని పూర్తిగా తొలగింపజేసి అవన్నీ కూడా సంహరింపబడి చేసి మనకు సంపూర్ణమైనటువంటి శరణాగతిని ఇవ్వమని, ఆ మోక్షస్థానాన్ని మనకు ఇవ్వమని అమ్మవారు మన తరపున ఉండి ఒక న్యాయవాదిగా చెప్తుంది. అటువంటి గొప్పదైనటువంటి లక్షణం కలిగినటువంటి అమ్మవారు అటువంటి మహాలక్ష్మి ఎదుట శరణాగతి చేయాలి అని యొక్క శరణాగతిలో ఆ రామానుజుల వారు స్వామి గురించి చెప్పారు. అంతటి శరణాగతిలో చాలా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి శరణాగతులు. ఒక రామానుజుల వారైనా అన్నమాచార్యుల వారైతేనేమి, త్యాగరాజస్వారైతేనేమి, అంతెందుకు శంకరాచార్యుల వారైతేనేమి. శంకరాచార్యుల వారు ఒకనొక సమయమున కాశీ నగరంలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక 90 ఏండ్ల వృద్ధుడు అక్కడ డుకురుంకరణైన ఒక వ్యాకరణం చదువుకుంటూ ఉంటాడట. అటువంటి వ్యాకరణం చదువుతున్నటువంటి ఆ పెద్దాయతను చూసి శంకరాచార్యుల వారు నవ్వి ఇలా అంటారట,

ఇంతకంటే గొప్పదైనటువంటి శరణాగతి ఈ యొక్క శ్లోకం చాలనిపిస్తుంది. ఓ మూఢుడా, భజ గోవిందం, గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణి భజించు, నహి నహి రక్షతి. సంసారమైనటువంటి కాలంలో నువ్వు అంత్య మార్గమునకు వచ్చావు. ఏ క్షణంలో ఈ యొక్క జీవుడు ఉంటాడో ఉండడో కూడా మనకే తెలియనటువంటి స్థానానికి మనందరం కూడా ఉన్నాము. అటువంటి స్థానంలో మనం ఎవరిని పట్టుకోవాలి? ఈ సంస్కృతం చెందినటువంటి డుకురంకరణైనటువంటి వ్యాకరణం రక్షిస్తుందా? అది ఈ వయస్సులో ఈ యొక్క ఎవరినైనా సరే రక్షింపబడినటువంటి వాడు పరమాత్ముడు ఎవడైనా ఉన్నాడంటే అతనే గోవిందుడు. గోవిందుణ్ణి భుజించు, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం మూఢమతే అని శంకరాచార్యుల వారు చెప్పబడితేనేమి. అలాగే ఈ యొక్క అన్నమాచార్య వరించినటువంటి కీర్తనలో భావింప సకల సంపద రూపమదివో అంటారు తిరుమల గురించి. ఇంతకంటే గొప్ప మాట ఎవరైనా చెప్పగలమా మనము?

0: భావింప సకల సంపద రూపమదివో. అంటే మనం భావింపదలిస్తే సకల సంపదలకు నిలయమైనటువంటి రూపం ఆ యొక్క ఏడుకుండల వాడు, ఆ యొక్క ఏడుకుండల పర్వతమైనటువంటిది. శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి ఇటువంటి ఏడు పర్వతముల మీద ఆ స్వామి మనల్ని అనుగ్రహింపజేయడానికి ఉన్నాడు అని అన్నమాచార్యుల వారు అంటారు. అంతే, ముక్తి కావలసినటువంటి వాడికి ముక్తి, మోక్షము, ధర్మము, కామము ఇటువంటివన్నీ కూడా ధర్మ మార్గంలో అన్ని పరమాత్మ మనకు అనుగ్రహింపజేయడానికి అన్ని కోరికలు తీర్చేటువంటి పర్వతంగా అన్నమాచార్యుల వారు ఒక్క నాటిలో ఆ చెప్పారు. మనము చూస్తూ ఉంటాము, ఇదే ఆగమంలో కూడా చాలా విశేషంగా శ్రీపాంచరాత్ర ఆగమంలో కూడా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీపాంచరాత్ర ఆగమంలో ముఖ్యంగా భగవత్ ఆరాధనకు చాలా వైశిష్ట్యం కలదు. భగవత్ ఆరాధన అంటే నిత్యము భగవంతుడేమో ఈ అప్రాకృతమైనటువంటి లోకంలో ఉంటాడు పరమాత్మ, కానీ మన యొక్క జీవుడు ఎలా ఉంటాడంటే ప్రాకృతమైనటువంటి లోకంలో ఉంటాం. అంటే పంచభూతాలని అనుసంధానం చేసుకుని ఉన్నటువంటి శరీరం మనది, పంచభూతాలకంతటి కూడా విభేదంగా ఉండేటువంటి స్వరూపం స్వామిది. కానీ పంచభూతాలకు విభేదంగా ఉన్నటువంటి స్వామిని అర్చింపడానికి ఈ యొక్క జీవుడికి కూడా కొన్ని లక్షణాలు కలవు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్నంతా కూడా శుద్ధి చేసుకుని భూతశుద్ధి అనేటువంటి యొక్క కార్యక్రమంతో నిత్యము భగవంతుడికి అర్చనాది విశేషాదులు ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి మోక్షమైనటువంటిది సులభతరము. వారికి మోక్షం యొక్క వాసనను భూమి మీద ఉన్నప్పుడే చూపిస్తాడట ఆ పరమాత్మ. అంతటి విశేషంగా ఈ యొక్క పాంచరాత్ర ఆగమములైతోనేమి ఆసమంతాత్ గమయతి ధర్మాధర్మౌ పదం పదం ఆగమస్తేన కథిత యతి వేదయుతో విదుహు అంటోంది శాస్త్రం. అంటే ఆసమంతాత్ గమయతి, ఆసమంతాత్ అంటే ధర్మాన్ని అధర్మాన్ని వెచ్చింపజేసి ధర్మ మార్గంలో మనల్ని నిరుపబడేటువంటి, మోక్ష మార్గంలో మనల్ని నిరుపబడేటువంటి శాస్త్రం ఏదైనా ఉందంటే అదే ఆగమ శాస్త్రము అని చెప్తూ ఉన్నాడు. ఆ రంగనాథుడి దగ్గర శ్రీరంగ క్షేత్రంలో చాలా విశేషంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున మనం చెప్పుకున్నాం, ఆ యొక్క రామానుజుల వారు శరణాగతి గద్యను స్తుతించారట. అలా స్తుతించిన వెంటనే అశేషేహే హే పరిషత్ భగవత్ పాదమూలే మయా సమర్పితాం అనన్య శరణం త్వత్పాదారవింద జుగలం శరణమహం ప్రపద్యే అనేటువంటి యొక్క శరణాగతిని ఆయన చాలా వైభవంగా స్తుతించేటప్పటికీ ఆ స్వామి అశరీరవాణితో ఇలా పరికారట ఆ యొక్క రంగనాథుడు. ఎవరైతే నీ యొక్క దాసుడని చెప్పుకొని ఈ యొక్క శరణాగతిని స్తుతిస్తాడో అటువంటి వాడి యొక్క తప్పులను ఎటువంటివి కూడా నేను చూడకుండా వానికి మోక్షానికి యోగ్యుడుగా చేస్తాను. అందుకే మనం వింటూ ఉంటాం రామానుజ దాసన్ అనేటువంటి యొక్క పదం, రామానుజుడి యొక్క దాసుడను అని చెప్తే చాలట అంతటి విశేషమైనటువంటి మోక్షాన్ని కూడా మనకు చాలా కరతలాకమలం చేస్తారట ఆ యొక్క స్వామివారు. అంతటి విశేషమైనటువంటి శరణాగతి గద్యనైతేనేమి చాలా విశేషంగా మనం చెప్పబడుతూ ఉన్నాము.
1: అంటే ఇవన్నీ వింటుంటే ఒకటే అనిపిస్తుందండి, సామాన్యులుగా మనం ఆలోచించినప్పుడు అహంకారం

0: అని వీడాలి. మనిషి నేను నాది అనేటటువంటి ఆ స్వార్థ చింతన వీడాలి. అంటే ఈ సృష్టినంతా నడిపించేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఒక శక్తి ఏదైతే నడిపిస్తున్నదో దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ దాన్నే మనము మన భాషలో భగవంతుడు అని చెప్పి మనం అనటం. దీనంతటికీ ఏంటంటే మనిషి కామక్రోధ లోభ మద మాత్సర్యాలకి గురి కావడం, తర్వాత అహంకారంతో మితిమీరిగా ప్రవర్తించటము, ఎప్పుడైతే ఇవి దాటి నేను కాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి ఇంకొక శక్తి ఉన్నది అని గ్రహించి ఆ వైపు మనిషి ప్రయాణం చేస్తున్నట్లయితే తనలో ఉండేటటువంటి ఈ భావనలు, ఈ నకారాత్మకాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడే తన ఆనందంగా ప్రశాంతంగా తన బరువు అంతా ఏదో దిగిపోయినట్లుగా, తన బరువును వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటున్నట్లుగా భావించి తద్వారా ఆనందాన్ని పొందుతాడు. దాన్నే ఇలాగా ఆచార్యుల వారు, రామానుజాచార్యుల వారు కానీ ఇంకా ఎంతోమంది కానీ రకరకాలైనటువంటి స్తోత్రాల్లో శ్లోకాల్లో వర్ణిస్తూ ఆయా ప్రాంతాల్లో ఆ పరిస్థితులను బట్టి ఆయా సమయాల్లో అప్పుడే అవసరాన్ని బట్టి అలా చెప్తూ వచ్చారు. కాబట్టి శరణాగతి అనేటటువంటిది అహంకారి తీసుకోలేడు.
1: చెప్పుకున్నటువంటి లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్నటువంటి వాడికే శరణాగతి అవలంబిస్తుంది. మనం ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా దుశ్శాసనుడు చీర లాగుతున్నంతసేపు, ద్రౌపది పట్టుకోనున్నంతసేపు స్వామి వస్త్రాన్ని ఇవ్వలేదట. ఎప్పుడైతే రెండు చేతులు పైకెత్తి ద్రౌపది తన యొక్క పూర్తి దేహానికి సంబంధించినటువంటి అహంకారాన్ని కూడా వదిలి సంపూర్ణమైనటువంటి శరణాగతిని పొంది, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఎక్కడా నాకు శరణం లభించలేదు స్వామి, నువ్వొక్కడవే శరణం ఇవ్వగలిగినటువంటి వాడవు అని ద్రౌపది రెండు చేతులు పైకెత్తిందో అప్పుడే స్వామి వస్త్రాన్ని ఇచ్చాడట. అంటే అంతటి పూర్ణమైనటువంటి దేహం మీద, మనకున్నటువంటి ఆలోచనల మీద, మన యొక్క స్వశక్తి మీద కూడా పూర్తిగా భగవన్మయమైనటువంటిదే అని సంపూర్ణమైనటువంటి భావన మనకు కలిగితే తప్ప అంతటి యొక్క శరణాగతి మనకు లభించదు, అంతటి స్థానాన్ని మనం పొందాలి అని చెప్తూ ఉన్నది.
0: ఈ శరణాగతి ధారావాహికలో ఇంకా అనేక మంది మన ఈ చరిత్రల్లో ఇతిహాసాల్లో ఎలాగా వారు శరణాగతిని పొంది వారు ఆ కైవల్యాన్ని పొందారో ఆ వివరాలు, ఎందుకంటే ప్రజా సామాన్యానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలుగా అవి మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటే మన జీవితాలు ఆనందమయమవుతాయని చెప్పడానికే ఆ ఉద్దేశంతోనే ఈ ధారావాహికని మొదలుపెట్టడం జరిగింది. తిరిగి ఇదే సమయానికి వచ్చేవారం మరికొన్ని విశేషాలతో వీణా మనోజ్ కుమార్ గారిని కలుసుకుందాం. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం.

ఇంతవరకు శరణాగతి పరిచయాల ధారావాహిక 1వ భాగం ఉన్నారు. శ్రీ వీణా మనోజ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్ గారు. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. కీర్తిశేషులు శ్రీ బిజువేముల వీరారెడ్డి రైతు బజార్ కడపలో కూరగాయల ధరలు కిలో ఒక్కింటికి ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ఉర్లగడ్డలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయ 50 రూపాయలు, దోసకాయలు 40 రూపాయలు, బెండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 30 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 120 రూపాయలు, కాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు, టమాటాలు 30 రూపాయలు, మిరపకాయలు 38 రూపాయలు, వంకాయ 30 రూపాయలు, బెండకాయలు 40 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, కాకరకాయలు 40 రూపాయలు, మట్టికాయలు 40 రూపాయలు, చిక్కుడుకాయ 60 రూపాయలు, అలసందలు 50 రూపాయలు, అనపకాయలు 60 రూపాయలు, ఉర్లగడ్డలు 48 రూపాయలు, మునక్కాయలు 60 రూపాయలు, బజ్జీ మిరపకాయలు 60 రూపాయలు, జామగడ్డలు 20 రూపాయలు, సొరకాయ 40 రూపాయలు, అరటికాయ 10 రూపాయలు. ఇవి కడప శ్రీ కీర్తిశేషులు శ్రీ బిజువేముల వీరారెడ్డి రైతు బజార్లోని కూరగాయల ధరలు కిలో ఒక్కింటికి. సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

పర్యావరణం ఒక అవగాహన. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నానో టెక్నాలజీ అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.

నానో. నానో అనే గ్రీకు పదానికి అర్థం చిన్న మరగుజ్జు. ఒక నానో ఈక్వల్స్ టు 10^-9. నానో టెక్నాలజీని మొదటిసారిగా జపాన్కు చెందిన నోరియా టోనిగుచ్చి ప్రవేశపెట్టారు. నానో టెక్నాలజీ అనే పదాన్ని 1959లో రిచర్డ్ ఫెన్మన్ ప్రతిపాదించారు. రిచర్డ్ ఫెన్మన్ దెర్ ఇస్ ఏ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఎట్ ద బాటమ్ అనే థీసిస్ను ప్రచురించి ప్రపంచానికి తెలియజేశారు. స్వతంత్ర అణువులను లాక్కోవడం వల్ల శాస్త్ర పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఫెన్మెన్ తెలిపారు. నానోస్కేల్ను ఇంజనీరింగ్లో వాడటం వల్ల అతి చిన్న యంత్రాలను తయారు చేయవచ్చని చెప్పారు. ఆర్థర్ వాన్ హిప్పల్ అనే శాస్త్రవేత్త నానోటెక్నాలజీలో నాన్ అణువులు నానో ఉపకరణాలను తయారు చేయవచ్చని తెలియజేశారు. నానోటెక్నాలజీని ఉపయోగించే ఎస్టీఎం అంటే స్కానింగ్ టనెలింగ్ మైక్రోస్కోప్ 1981 ఐబీఎం సంస్థకు చెందిన గెర్డ్ బిన్నింగ్ అలాగే హెన్రిచ్ రోవర్ కనుక్కున్నారు. దీనికిగాను వీరికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1986 అందించి సత్కరించారు. నానోటెక్నాలజీ పదాన్ని ప్రచారం చేసిన వారు ఎరిక్ డ్రెక్రోలర్. ఈయన ఇంజిన్స్ ఆఫ్ క్రియేషన్ కమింగ్ ఎరా ఆఫ్ నానోటెక్నాలజీ అనే గ్రంథాన్ని రాశారు. ఇక నానోటెక్నాలజీపై పరిశోధనలు చేసిన వారి విషయానికొస్తే గైడ్ బైండింగ్ అలాగే హెన్రిచ్ రోవర్ స్కానింగ్ టనెల్ మైక్రోస్కోప్ను 1986 కనుగొన్నారు. హ్యాన్స్ డెన్మేట్ అలాగే ఉల్మ్ గాంగ్పాల్ అణువులను ఉపజాతులను వివరించే ట్రాప్లను 1989 కనుగొన్నారు. జార్జ్ చార్పాక్ ఉప అణువులను గుర్తించే పరికరాన్ని 1992 కనుగొన్నారు. క్లిప్పర్డ్ ఘల్ అలాగే బెత్మన్ బ్రూక్ హౌస్ అణునిర్మాణానికి న్యూట్రాన్ డిపాక్షన్ టెక్నిక్ను 1994 కనుగొన్నారు. కోహెన్ టాంజుండ్రీ, విలియం ఫిలిప్స్, స్టీవెన్సు క్లాడ్ వీరంతా లేజర్ లైట్తో అణువులను చల్లబరిచి ట్రాప్ చేసే పద్ధతులను 1997 కనుగొన్నారు. ఇక నానోటెక్నాలజీ ప్రయోజనాల విషయానికొస్తే వీటిని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ముందుగా ఐటీ ఎలక్ట్రానిక్స్లో నానోటెక్నాలజీ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వీటిని టీవీ, కంప్యూటర్ పరికరాలు, చిప్లు, అతి చిన్న పరిమాణంలో ఎక్కువ సామర్థ్యం ఉన్నవాటిని రూపొందిస్తారు. ఉదాహరణకి ట్యాబ్లెట్స్. అంతరిక్ష రంగంలోనూ నానో పదార్థాలతో తయారైన శాటిలైట్స్ జీవితకాలం, సేవల నాణ్యత పెరుగుతుంది. ఇక నానో మెటీరియల్స్. టైటానియం డయోడ్స్ అనే నానో పదార్థంతో తయారైన కాస్మెటిక్స్ యూవీ కిరణాలను ఉద్గారించడం వల్ల ఎలాంటి చర్మ సంబంధ క్యాన్సరు రాదు. టైటానియం డయోడ్స్తో వాహనాల అద్దాలను తయారు చేస్తే దుమ్ము రేణువులు సులభంగా జారిపోవడం జరుగుతుంది. తర్వాత నానో మెడిసిన్. వైద్య రంగంలోనూ నానో పదార్థాలన్నీ కార్బన్తో తయారవుతాయి. అల్ట్రాసోనోగ్రఫీ, మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐలో నానోటెక్నాలజీని ఉపయోగిస్తారు. ఆస్తమా, బ్రాంకైటిస్, నానో మందులు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో క్యాన్సర్ కోసం ఉపయోగించే ప్లాటీటాక్సెల్ స్థానంలో నానోగ్జెల్ అనే మందును వాడుకలోకొచ్చింది. నానో మెంబ్రెయిన్స్, వీటినే నానో పొరలు అని కూడా అంటారు. నానో పదార్థాలతో తయారయ్యే పొరలతో ఒకటి నీటిని శుద్ధం చేయవచ్చు, రెండు లవణాలు, కలుషితాలను తొలగించవచ్చు. ఇక నానో రోబోటిక్స్ విషయానికొస్తే నానో పదార్థాలతో తయారయ్యే

ఓబోలను శరీరంలో పంపినప్పుడు అవి సులువుగా శరీరంలోకి రవాణా చెంది అసాధారణ కణాల ఉనికిని గుర్తిస్తాయి. ఫలితంగా సులభంగా వైద్య చికిత్స చేయవచ్చు. ఈ టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించడానికి కారణం 1985లో వచ్చిన కార్బన్ ట్యూబ్లు, పుల్లరిన్స్. ఇక నానో పదార్థాల లక్షణాలు ఎలా ఉంటాయి అన్న విషయానికొస్తే, ఇవి అతి సూక్ష్మంగా ఉంటాయి, తేలికగానూ ఉంటాయి, అత్యంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటాయి, అధిక మెమరీని నిల్వ చేయవచ్చు, అలాగే అత్యంత వేగవంతమైన ప్రక్రియను నిర్వహించవచ్చు. బంగారం నానో రేణువులను అల్జీమస్ వ్యాధి నిర్ధారణలో ఉపయోగిస్తారు. వాటర్ ఫిల్టర్, మొబైల్ లాంటి పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. వెండి నానో రేణువులను ఉపయోగించి బ్యాక్టీరియాలను చంపే బ్యాండేజ్ను రాబర్ట్ బర్రెల్ కనుగొన్నారు. బుల్లెట్ ప్రూఫ్ పరికరాల తయారీలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇక భారతదేశంలో నానో టెక్నాలజీ విషయానికొస్తే, భారతదేశంలో మొదటగా నానో ప్రాజెక్ట్స్ను 2004 రూపకల్పన చేశారు. 2005లో నానో ఎలక్ట్రానిక్స్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఇవి మొదట ఐఐటి ముంబై, ఆ తర్వాత ఐఐఎస్సి బెంగళూరులో ప్రవేశపెట్టారు. 2007లో నానో సిటీ ప్రాజెక్ట్ మీటింగ్ ను నిర్వహించారు. దీని ఉద్దేశం దేశంలోని కొన్ని పట్టణాలను ఎన్నుకుని నానో సిటీస్గా మార్చడం. దీనిలో భాగంగానే హర్యానాలోని పంచకులలో నానో సిటీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 2007లో నాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ను చేపట్టారు. దీని ఉద్దేశం భారతదేశాన్ని నానో రంగంలో గ్లోబల్ లీడర్గా చేయడం. దీని కాల వ్యవధి 5. నానో టెక్నాలజీలో ఉపయోగించే పుల్లరిన్ను 1985లో రాబర్ట్ కుల్, క్రోటో, స్మాల్లీ కలుగొన్నారు. వీరు రసాయన శాస్త్రంలో చేసిన కృషికి గాను 1996లో నోబెల్ బహుమతి పొందారు. కార్బన్ నానో ట్యూబ్లను బకీ ట్యూబ్లు అని కూడా అంటారు.

ఇవండి నానో టెక్నాలజీ, అలాగే నానో టెక్నాలజీపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు, ఇంకా నానో టెక్నాలజీ ప్రయోజనాల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు. వచ్చే వారం మరొక అంశంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.

పర్యావరణం ఒక అవగాహన, శ్రీమతి కృష్ణ తులసి వినిపించిన వివరాలు విన్నారు. కాంతిరేఖల కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీమతి వైవిఎస్ పద్మావతి ఆలపించిన లలిత గీతాలు.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే జయా భారతి. सर्वोच्च न्यायालय ने केंद्र सरकार से इस वर्ष CBSE की त्रिभाषा नीति से कक्षा 6 के विद्यार्थियों को छूट देने पर विचार करने को कहा.

0: Include discussions on India's screen economy, cinema, digital creators, sports viewing, artificial intelligence, and copyright, among other issues. Prarthana, Akashvani News, Mumbai.
1: The US will not charge any tariff on certain specialty drugs and associated ingredients used for treatment of rare medical conditions imported from India and 19 other countries. The US Commerce Department published a list of countries in the Federal Register as it prepares to impose a 100% tariff on certain patented pharmaceutical imports and the associated ingredients from September 29th. Eligible products for the 0% tariff rate include all drugs designated for rare diseases, infertility treatments, cell therapies, gene therapies, antibody drug conjugates, and animal pharmaceuticals. Components of these drugs also subject to 0% tariff rate. Besides India, the other countries in the zero tariff rate category include European Union, Indonesia, Japan, Malaysia, South Korea, Switzerland, Taiwan, Thailand, Britain, and Vietnam. Indian men's cricket team advanced to the semi-finals without taking the field. Their quarter-final against Afghanistan was abandoned due to inclement weather in the Aichi Nagoya. Meanwhile, India continued its impressive medal-winning run at the Asian Games in Aichi Nagoya, Japan, with athletes and shooters adding several medals to the country's tally. In athletics, India secured a double podium finish in the men's javelin throw. Yashveer Singh won the silver medal with a personal best effort of 85.72 meters, while Rohit Yadav claimed bronze with a throw of 84.35 meters. In the men's long jump, Sri Shankar Murli secured the silver medal with a best effort of 8.07 meters. Gulveer Singh also added another silver to his tally after finishing runner-up in the men's 1500 meters. He had earlier won silver in the men's 10,000 meters. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Abhishek. Ensure automated counter-terrorism response, Amit Shah tells top cops, leads the Statesman. Twere worth listing, Noel submits Tata Sons revamp plan to Reserve Bank of India, reports the Times of India. Be selective in what you consume online, Nitin Nabin tells youth in Kolkata, reports the Tribune. How can children have social media accounts, asks Supreme Court, notes the Hindu. Government to pause 15.8 million unused Russian cards, states Hindustan Times. And finally, Taylor Swift becomes most awarded artist in MTV Video Music Awards history, writes the Indian Express, adding that the pop powerhouse dedicated her award to the ultimate showgirl, the late Dolly Parton. And with that, it's back to Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Supreme Court asked Centre to consider exempting Class 6 students from CBSE's three-language policy this year. Indian Navy to host second edition of Commanders Conference 2026 in New Delhi from today till Thursday. Delhi government prepares tougher action plan to control air pollution in the national capital during the winter season. US waives tariff on specialty drugs imported from India and 19 other countries. An Indian men's cricket team advanced to semi-finals at the Asian Games in Japan. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచారాలకు వింటారు.
4: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్న ముఖ్యమంత్రి, పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట ఫుడ్ కమిషన్ సభ్యులు, కాణిపాకం వరసిద్ది వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. 2023-24 నుంచి 2025-26 మధ్య నియోజకవర్గ స్థూల దేశీయోత్పత్తి 38% పెరిగి 7,334 కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. తలసరి ఆదాయం 35% పెరిగి 2,13,994 రూపాయలకు చేరిందని తెలిపారు. 31 పరిశ్రమల ద్వారా 9872 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 80

124 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కుప్పాన్ని నెట్ జీరో నియోజకవర్గంగా అభివృద్ది చేయడంతో పాటు ఇళ్లు, రహదారులు, వీధి దీపాలు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలోని కొత్తకోట గ్రామంలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తించిన లోటుపాట్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం లేదా అవకతవకలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి భారతీయ సూచించారు. చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లె ప్రకాశం విద్యాలయంలో ప్రజలు, పర్యావరణం, అభివృద్ది కోసం న్యాయ అక్షరాస్యత అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పరిచయాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిత్తూరులో జిల్లా ఆర్కిటెక్ట్స్ అండ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కె హేమలత ముఖ్య అతిథులుగా హాజరై భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ దేశ అభివృద్దిలో ఇంజనీర్లు, ఆర్కిటెక్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన నిర్మాణాలు, నూతన ఆవిష్కరణలకు ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. మానవ జీవన వికాసానికి విద్య శక్తివంతమైన సాధనమని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని గ్రీమ్స్పేట మున్సిపల్ హైస్కూల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తూ విద్య, అక్షరాస్యత ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట సామాజిక బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలిపారు. అర్హత కలిగిన వారు స్వీయ ధృవీకరణ పత్రంతో గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మీరింతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
0: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చిత్రమందిరిలో తర్వాత వినండి తమ్ముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ గీతం.

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప.
1: తర్వాత వినండి నువ్వు వస్తావని. చిత్రం కోసం రాజేష్, సుజాత పడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రమందిర్లో చివరిగా వినండి సుస్వాగతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం వారు పాడిన సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: చిత్రమంజరి సినీ గీతాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. హలో అభిరుచి శ్రోతల ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు. శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఒకసారి గుర్తు చేస్తాను. 0855-2444-1917, 2444-1119. అలాగే శ్రోతలకు మరొక మనవి, కాస్త గడువు పాటించి పాత శ్రోతలందరూ కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వండి. అలాగే ఫోన్ లైన్లు సరిగ్గా కలిసే చోటు, అంటే నెట్వర్క్ సరిగ్గా ఉండే చోటుకు వచ్చి మాట్లాడండి. అలాగే రేడియో ముందు నుంచి కూడా మాట్లాడకండి. మరి మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెంకట సుబ్బారెడ్డి గారు, రేడియో దగ్గర నుంచి పక్కకు వచ్చేయండి. మీరు రేడియో దగ్గర కూర్చొని మాతో మాట్లాడితే వెనకాల హ్యాలో వస్తుంది, అది అందరికి బాగుండదు కదా, అసౌకర్యంగా ఉంటుంది.
1: సరే మేడం,
0: చెప్పండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఒక అమ్మాయి అమ్మవుతున్నాయి, ఒక అబ్బాయి నానా అవుతారని అబ్బాయి.
0: మీరు పాడకపోయినా నేను పాట వేసేస్తాను, ఇబ్బంది లేదు, పాట చెప్తే చాలు అన్నమాట. ఓకే, పాట వినేద్దాం. మరి చెప్పండి. ఓకేనండి.
2: విన్నానులే

0: హలో
1: హలో హలో హలో
0: అవకాశం
1: ప్రిసిక్స్,
0: అండి.
1: స్వాగతం అండి.
0: నా పేరు బాలాజీ అండి.
1: ఎక్కడి నుంచి
0: మాకు
1: మాట్లాడుతున్నారు?
0: కడపనే మేడం.
1: కడప. ఓకే, చెప్పండి.
0: మహర్షిలో పాట ఏంటి మేడం? సుమం ప్రతి సుమం సుమం అని.
1: మహర్షిలో పాట కావాలా?
0: అవును మేడం.
1: ఓకే, ఏం చేస్తుంటారు?
0: జాబ్ కోసం ట్రై చేస్తున్నాను మేడం.
1: ఓకే, ఆల్ ది బెస్ట్ బాలాజీ గారు. పాట వినండి మరి.
0: థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
0: పేరు సాయి చంద్ర మేడం, నెల్లూరు నుంచి.
1: సాయి చంద్ర.
0: అవును మ్యామ్.
1: ఓకే, చెప్పండి సాయి చంద్ర గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మేడం, నిన్నే ప్రేమిస్తా మూవీ నుంచి ఇది ఒక దేవత వెళ్ళసింది సాంగ్ కావాలి మేడం. నాకు
1: ఓకే, ఏం చేస్తుంటారు?
0: డిగ్రీ అయిపోయింది మేడం, ఖాళీ మేడం. జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను మేడం.
1: ఏ జాబ్ కావాలని?
0: ఇది మాలో బ్యాంకు అట్లా ట్రై చేస్తున్నాం మేడం. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ ప్రిపేర్ అవుతున్నాం మేడం. ఏదో అది మేడం, ఒకటని లేదు.
1: జాబ్ కొట్టడం మన లక్ష్యం కాని ఏదైనా పర్వాలేదు అంటారా?
0: అంటే మరి ఏంటంటే ఇప్పుడు అన్నిట్లో స్కిట్ అయిపోయింది మేడం. వచ్చిందే దేవుడు ఇస్తుండే ప్రసాదం అన్నట్టు వచ్చిందే చాలు మేడం.
1: సాఫ్ట్వేర్ చాలా మంది వెళ్తున్నారు కదా, అక్కడ ట్రై చేయలేదా?
0: సాఫ్ట్వేర్ అది నార్మల్ మేడం, బ్లైండ్ చేయలేరు.
1: ఓ, మీరు బ్లైండా?
0: అవును మేడం.
1: సారీ అండి.
0: పర్లేదు పర్లేదు మేడం.
1: ఓకే, ఆల్ ది బెస్ట్. ఒక మంచి ఉద్యోగం మీకు దొరకాలని కోరుకుంటూ మీకు ఇష్టమైన పాట విందామా మరి?
0: థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు కొండారెడ్డి మేడం, సిద్ధవటం మండలం నుంచి చేస్తున్నాను.
0: సిద్ధవటం మండలం
1: శివనపల్లి గ్రామం మేడం.
0: సుగునపల్లె
1: శివునిపల్లి మేడం.
0: శివునిపల్లి.
1: అవును మేడం.
0: ఓకే, చెప్పండి.
1: సినిమా పేరు హెచ్చరిక మేడం, 1986లో వచ్చింది.
0: ఓ, చెప్పండి ఎవరు.
1: మేడం సినిమా
0: చెప్పండి చెప్పండి అంటున్నారు.
1: వేరే వాళ్ళు మేడం, వేరే వాళ్ళు మేడం. అంగట్లో ఉన్నాను.
0: ఏమంగడి?
1: కడప పదవస్థానంలో ఉంది మేడం.
0: ఓ, ఏమంగడి ఉంది అక్కడ?
1: పద్మావతి స్వీట్స్ మేడం.
0: పద్మావతి స్వీట్స్ లో చేస్తారా? మీదేనా?
1: లేదు మేడం, నేను ఇక్కడ పని చేస్తాను.
0: ఓహో, అవునా? సరే సరే, చెప్పండి. అయ్యో, ఆ సినిమా కాదు, వేరే సినిమా అడగండి.
1: శ్రవంత్ మేడం.
0: స్రవంతి.
1: నవ్వుతూ వెళ్ళిపోనే పాట కావాలి.
0: చాలా మంచి పాట అండి. చాలా రోజులు అడిగారు ఈ పాట.
1: హెచ్చరికలు కూడా చాలా బాగుంటది మేడం. అది
0: అడిగారు కదా, ఈసారి వినిపించేందుకు మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా.
1: రేర్ సాంగ్స్ మేడం ఇది.
0: అదే కదా కావాల్సింది. రోజు వినిపించే పాటలు విన్నారనుకోండి, ఒక టేప్ రికార్డర్ మనం పక్కన పెట్టుకొని పెట్టిందే వినాలి, అట్లా ఫీల్ వస్తుంది. కొత్త పాటలు ఎప్పుడైతే వినిపిస్తారో అప్పుడే అందరికి ఉత్సాహం ఉంటుంది. చాలా మంచి పాటలు ఉన్నాయి
1: తెలియనివి.
0: అవునవును, నిజమే. చాలా మంచి పాట అడిగారు, చాలా రోజులకి అడిగారు. మీరు అడిగిన పాట కూడా ఈసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. మరి
1: ఓకే మేడం,
0: వినేద్దామా పాట?
1: థ్యాంక్ యూ మేడం,
0: వెల్కమ్.

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప.
1: హలో,
2: నేను
1: హలో
2: హలో ఎవరు మాట్లాడుతున్నారండి?
1: మేడం హలో
2: హలో నమస్తే, చెప్పండి.
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం పాలవనపల్లి. మేడం
2: చెప్పండి. ఈశ్వరయ్య గారు, ఏ పాట వినాలనుకున్నారు?
1: ఆత్మబలం. చిత్తపడ్డ దినుకులు పడుతూ ఉంటే, చెల్లికాడ సరసన ఉంటే.
2: పడుతున్నాయా?
1: పడుతున్నాయి మేడం.
2: ఎండ వాయించేస్తోంది, మీరేమో చిటపడి. సరే వినేసేయండి మరి పాట.
1: మీకోసం కూడా మేడం.
2: సరే సరే, తప్పకుండా.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, నా పేరు సుబ్బయ్య. మేడం,
1: సుబ్బయ్య గారు ఎక్కడి నుంచి?
0: ఆడిపిత్రి మేడం.
1: తాడిపత్రినా, పక్కన ఏమైనా పల్లెనా?
0: ఆడిపిత్రి మేడం.
1: సరే, చెప్పండి సుబ్బయ్య గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మేడం, ఈ పొద్దు దేవత సినిమా మేడం.
1: ఈరోజు దేవతనా? అందులో
0: బొమ్మను చేసి ప్రాణం పోసి మేడం.
1: చాలా ఆధ్యాత్మికం ఉండేదండి ఇది. సరే, ఏం చేస్తుంటారు సుబ్బయ్య గారు?
0: మేడం, మేము మగ్గం, చేనేత మగ్గం నేస్తాం మేడం. పట్టుచ్చి పట్టుచ్చి
1: మా శ్రోతలందరూ ఆల్మోస్ట్ ఆల్ మగ్గం నేసే వాళ్ళే ఉన్నారు కదా ఎక్కువ. ఏం నేస్తారు అంటే, మగ్గం నేస్తుంటారు, ఏం నేస్తుంటారు?
0: పట్టుచీరలు నేస్తాం మేడం.
1: పట్టుచీరలు. మార్కెట్ బాగానే ఉందా అండి?
0: బాగానే మేడం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది.

0: ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో
2: హలో
1: హలో
2: నమస్తే మేడం.
1: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: లక్ష్మీదేవి మేడం.
1: ఎక్కడి నుంచి?
2: కొత్తపేట నుంచి.
1: ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: లేత మనసులో పాట వేయండి మేడం. పాప పాడేది.
1: లేత మనసులో పాప పాడేదా? ఏం పాడుతుంది పాప?
2: ఏదో పాట మేడం, మాకు గుర్తులేదు.
1: అదేలాగా పాట గుర్తులేందే. సరే వినిపించేస్తాను. వెళ్ళి కోడి ఒక కోనలో కదా, అదేనా? లేకపోతే పిల్లలు దేవుడు చల్లని వారేనా? ఏదో ఒక్కటి చెప్పండి అమ్మా, రెండు వినిపించలేను.
2: ఒకటి వేయండి మేడం.
1: ఆ ఒక్కటేది? నేను రెండు చెప్పాను కదా. సరే వినండి మరి.
2: సరే.

0: హలో,
1: హలో
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, కడప నుంచి రాజన్న మేడం.
0: రేడియో దగ్గర నుంచి పక్కకు వచ్చేయండి రాజన్న గారు, మీకు వినిపించట్లేదా? హలో,
1: ఓకే మేడం,
0: చెప్పండి రాజన్న గారు, ఏ పాట వినాలనుకున్నారు?
1: మేడం ఇది మనుషులంతా ఒకటే మేడం
0: కాదా?
1: మనుషులంతా ఒకటే
0: అదే కాదు.

0: అంటున్నాను.
1: అవును మేడం, అనుభవించు రాజా మేడం.
0: మనుషులంతా ఒకటే అనుభవించు రాజా. భలే ఉందండి
1: మేడం.
0: సరే ఓకే రాజన్న గారు, మీకోసం
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్. వినేయండి మరి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: యాలూరు నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: నంద్యాల జిల్లా
1: విజయవాసరెడ్డి, యాలూరు.
0: యాలూరు నుంచి
1: విజయభాస్కర్రెడ్డి.
0: విజయభాస్కర్ రెడ్డి.
1: మేడం
0: ఓకే, చెప్పండి, ఏ పాట వినాలనుకున్నారు?
1: రాముడు కాదు కృష్ణుడు, తొలి సంధ్యా సమయాన. మేము ఫోన్ మెసేజ్ మేడం.
0: ఎట్లాగ నేను అడుగుతానని చెప్పేసి నాకు చెప్పేస్తున్నారా?
1: చెప్పాలి మేడం. రూల్ అది,
0: రూల్
1: ఫైనాన్స్.
0: ఏదేది
1: ఫైనాన్స్? ఫైనాన్స్
0: ఫైనాన్స్ ఓన్ బిజినెసా?
1: మేడం
0: ఓకే, ఏ పాట అన్నారు ఇందులో?
1: తొలి సంధ్యా సమయానా.

0: నేను ఆల్వేస్ 31 చేసిన మేడం.
1: నేను అడగలేదండి.
0: అడగలేదు
1: ఎందుకంటే చెప్పి చెప్పి చెప్పి మానవరు పోతోంది కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. అటువంటిప్పుడు చెప్పటం ఎందుకు అని మేమే మానేసాం.
0: నేను మాత్రమే రూల్ పాటిస్తాను. ప్రజ్ఞకు పోజ్ చేస్తుంటా. నాకు ప్రజ్ఞ ఇష్టం. థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి. వేరే పాట ఏమన్నా అడుగుతారా? మీకు ఉందని మీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఇప్పుడు కంప్యూటర్కి ఎందుకు తెలియటం లేదు. అది దిక్కులని గుర్తుంది నాకు కూడా, పాట బాగా ఉంటది కూడాను. సరేనండి, పాట వినిపిస్తాను, వినేయండి మరి.
0: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
1: వెల్కమ్.

ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441917.

0: हेलो,
1: नमस्ते
0: नमस्ते। हेलो,
1: నా పేరు హనుమన్ మోహన్.
0: ఎవరండి?
1: హనుమల మోహన్, మొన్రాయ్ గ్రామం, సంగ్య మండలం, వరంగల్ జిల్లా.
0: వరంగల్ జిల్లా హనుమంతునా?
1: హనుమల మోహన్,
0: అనుముల మోహన్. ఓకే,
1: మొన్రాయ్
0: చెప్పండి.
1: గ్రామం, వరంగల్ జిల్లా.
0: చాలా దూరం నుంచి చేస్తున్నారు.
1: మేడం, మాకు గబ్బర్ సింగ్ సినిమా నుండి ఏం చక్కని బంగారం అంటారు.
0: గబ్బర్ సింగ్ నుంచి? సరే, వినిపిస్తాను. ఏం చాలా దూరం నుంచి చేయాలని? అక్కడంతా రేడియో స్టేషన్లు ఉంటాయి కదా, ఎక్కువ కడప కేంద్రాన్ని ఇష్టపడుతూ ఉంటారు.
1: ఉంటాయి మేడం, రేడియో ఈ యాప్లో వింటూ ఉంటాను మాతో అని సంపాదన చేస్తాను. యాప్ వినుకుంటూ
0: ఏం పని చేస్తారు?
1: సంపాదన మేడం,
0: వ్యవసాయమా?
1: పత్తి, వరి, మొక్కజొన్న అని పండిస్తాను.
0: ఓహో, పత్తి, వరి, మొక్కజొన్న, ఈ మూడు పంటలేనా? ఇంకా ఏమన్నా వేస్తారా?
1: పసుపు వేస్తాం,
0: పసుపు. ఓకేనండి.
1: కూరగాయలు పండిస్తాం.
0: ఓకే, చాలా దూరం నుంచి చేసిన ఒక మంచి రైతుతో చివరిగా మాట్లాడే అవకాశం మాకు వచ్చింది. పంటలు ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు?
1: బాగానే ఉన్నాయి మేడం, పత్తులు మంచి చెట్టుకో 4 5 కాయలు దాకా కాసినాయి.
0: పత్తి. ఓకే, కాయలు, కాయ
1: మొక్కజొన్న కంకులు అయితే కాల్చుకుంటా టైం.
0: కంకులు దొరుకుతున్నా అంటే బయటికి వేస్తారా, లేకపోతే పంట అంతా పూర్తి అయినంత వరకు ఉంచుతారా? కొద్దిమంది మధ్యలో కట్ చేసేసి స్వీట్ కార్న్ అవి ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా.
1: సీట్ కాయలు అమ్ముతారు. ఇప్పుడు ఈ చూడ మేము అమ్ముకోవచ్చు, కానీ ఆ కోతలు బాగా అమ్ముతాం చాలా మంది. కంకులు తింటానే కోతలు కంకి అయినప్పుడు అమ్ముతారు. కొంతమంది కావులు చేను అయినాక కోసి జొన్నలు అమ్ముతారు.
0: అదే కదా, జొన్నలు అనేది పంట పూర్తయినంత వరకు పెట్టడము. ఓకే, ఇలా కూడా మధ్యలో కూడా కొన్ని కోసే అవకాశం అయితే ఉంది.
1: కోసుకోవచ్చు అవసరం. అంటే కోతులు బాగా చేను చెట్లు ఉన్న కాడ బాగుంటాయి, ఆ చెట్లు లేని కాడ కావాలి ఉంచుకుంటారు.
0: కష్టమేనండి, కోతులు, ఈ మిడతలు ఇవన్నీ రైతుకే చెప్పలేం. సరే, ఓకే, మరి పాట వినేద్దామా? చివరి శ్రోత మీరు అవుతారు.
1: ఈ పాట మా కొడుకు పేరు రాజ్ కుమార్, కోడలు రచన, మన్మరాలు, మహిరాజులు, హైదరాబాద్ ఉంటున్నారు. తప్పగా చేస్తాను.
0: ఓకే, మీ అందరి కోసం.
1: అందరి కోసం
0: ఓకే, వినేయండి మరి.
1: ఓకే.

హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నాటి నుండి నేటి వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛభారత్ మిషన్ అమలు గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: యామిని గారు, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పటి నుండి మన దేశంలో ప్రజల ఆలోచన విధానంలో, ముఖ్యంగా పరిశుభ్రత పట్ల ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
3: అందరికీ నమస్కారం. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేంటంటే, మన దేశ గమనాన్ని, ప్రజల జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా మనం స్వచ్ఛ భారత్ అభియాన్ చెప్పుకోవచ్చు. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ప్రజల నుంచి, అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. అది వారికి వారి దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా

0: అంటే 100% దానికి రిజల్ట్ అనేది వస్తుంది.
1: ప్రభుత్వ సహకారంతో
0: పాటు ప్రజల్లో కూడా మార్పు రావాలి, వారి భాగస్వామ్యం కూడా ఉండాలి. అలాంటి ఒక గొప్ప పిలుపునిచ్చిన తర్వాత నిజంగా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఆశ్చర్యపోతున్నాయి. అంటే మన దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 2014 ముందు వరకు కూడా చూస్తే పారిశుద్ధ్యం కానివ్వండి, లేదంటే ప్రజలకు ఉన్నటువంటి ఈ హైజీన్ ఏదైతే ఉంటుందో అటువంటిది కొంతమందికి కాస్త ప్రతిరోజు అలవాటుగా ఉండేది. లేదంటే ఈ మరుగుదొడ్లు ఉపయోగించుకోవడం అనండి, అప్పట్లో వసతులు లేకంటే మరుగుదొడ్లే లేకుండా బయట బహిరంగంగా వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి మెల్లిగా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడము, ఆ తర్వాత దానిపైన ఒక అవగాహన కల్పించడము, దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వడం, అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి దీనికి రూపకల్పన చేసి ఈ రోజు మనము అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ను కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది, నేను శుభ్రంగా ఉండాలి, నా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, అలాగే మనం ఉంటున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కలుషితం కాకూడదు, ఆ భూమిలో ఉండేటటువంటి నదులు చెరువులు ఇతరత్ర ఏదైతే నీటి సముదాయాలు ఉంటాయో అవి కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి, దాని నుంచి రోగాలు రాకుండా ఉంటాయి. మనం అంతకుముందు చూసాం డయేరియా కానివ్వండి, ఇలాంటివి ఎన్నో చాలా ఎక్కువ రోగాలు నీటి నుంచి ఇలా నీరు కలుషితం అవడం వల్ల వచ్చేవి. గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తే కనుక అటువంటి ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకి ఎంతో పెద్ద సమస్యలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి కేవలం నిజంగా చాలా మందికి అనిపించవచ్చు మరుగుదొడ్లు అంటే ఎప్పుడైనా సరే మేము ఇన్ని కోట్ల మరుగుదొడ్లు కట్టాము అని చెప్పి చెప్తున్నప్పుడు కొంతమందికి దాని ఇంపాక్ట్ అర్థం కాదు, అసలు దానికి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది. సింపుల్ గా చూస్తే ఒకటి పరిశుభ్రత ఆరోగ్యం, రెండోది ముఖ్యంగా మహిళలకి వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అది అర్థం చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో అంటే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డు కట్టించాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నారు
1: యామిని గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం బహిరంగ విసర్జన రహిత లక్ష్యాలను సాధించడంలో ఈ పథకం ఎంతవరకు విజయవంతమైందంటారు?
0: మనం చూస్తే చాలా విజయాలు ఉన్నాయి స్వచ్ఛ భారత్ కి సంబంధించి, కానీ అందులో అతిపెద్ద విజయం ఏంటంటే ఈ ఉద్యమం ద్వారా దేశంలో సాధించిన పెద్ద విజయం బహిరంగ మల విసర్జన రహిత అంటే ODF అంటాము, ఆ ODF దేశంగా మన భారతదేశం మారడం. కోట్ల సంఖ్యలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇందా చెప్పుకున్నట్టు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి వారి భద్రతకి సంబంధించి, ఎందుకంటే తెల్లవారుజామున చీకట్లో వెళ్ళాలి, పాములు పుట్రలు ఉంటాయి, లేదంటే ఆకతాయిలు ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులుగా ఉంటాయి ఒంటరి మహిళలు అలాగా ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు. సో మహిళల భద్రతకి సంబంధించి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా ఇది వారి ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడింది. అలాగే ఇజ్జత్ ఘర్ అంటే దీనికి ఏం పేరు పెట్టారంటే ఇజ్జత్ ఘర్ అంటే ఆత్మగౌరవ గృహాలని కూడా దీనికి పేరు పెట్టి దాంతో నిర్మించినటువంటి మరుగుదొడ్లు గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చేశాయి. అందుకే ఈ రోజున భారతదేశం ODF లాగా మారింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ రోగాల బారి పడినటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది, వైద్య ఖర్చులు తగ్గాయి. ఎందుకంటే ఇదంతా ఒక చైన్, అంటే ఒక మొత్తం చైన్ లాగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే భూమి కలుషితం అవుతుందో అక్కడ నుంచి నీరు కలుషితం అవుతుంది, నీరు నుంచి అనారోగ్యం పాలవుతుంది, అనారోగ్యం పాలయ్యాలంటే మళ్ళీ ఖచ్చితంగా మెడికల్ వైద్యం కోసం అని చెప్పని ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఇలాగా వైద్య ఖర్చులు తగ్గాయి. ఈ కేవలం మరుగుదొడ్లు కట్టడమే కాకుండా ప్రజల ఆలోచన విధానం అంటే బిహేవియర్ చేంజ్ దాన్ని తీసుకురావడం అనేది ఈ పథకం స్వచ్ఛ భారత్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు
1: మేడం. అలాగే పట్టణాల్లో గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న తడి పొడి వ్యర్థాల నిర్వహణ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వచ్ఛ భారత్ 2.0 కింద ఎలాంటి ఆధునిక చర్యలు తీసుకుంటున్నారు?
0: స్వచ్ఛ భారత్ మిషన్ లో మరుగుదొడ్లు కట్టించడం ఒక ఎత్తు అయితే గనక ఈ చెత్తని ఏదైతే ఉందో అంటే చాలా ఒక అవగాహన లోపం అనుకోవచ్చు, అంటే సహజంగా ప్రజలకి కొన్ని మనము దాన్ని మళ్ళీ దాని నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేదంటే బయోగ్యాస్ ని తయారు చేసుకోవచ్చు, కొన్ని ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు ఉంటాయి వాటిని తెలిసి తెలియకుండా కాల్చి వేసేయడం ఎక్కడ పడితే అక్కడ, దాని ద్వారా విపరీతమైనటువంటి పొల్యూషన్ అంటే ఎయిర్ వాయు కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 SBM అర్బన్ అలానే SBM జి అంటే గ్రామీణ ఫేజ్ 2లో ఉన్నామన్నమాట, అంటే ఆ దిశగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేవలం మన లక్ష్యం ఇప్పుడు ODF మాత్రమే కాకుండా ODF ప్లస్ అంటే మరుగుదొడ్లు ఒక లెవెల్ అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ఓడిఎఫ్ ప్లస్ అని పెట్టుకున్నాం, అలాగే ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే ఏంటంటే దాని లక్ష్యం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వర్గీకరణ, అలానే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, సపరేట్ గా మనం ప్లాస్టిక్ ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనేది, మరియు మురుగునీటి శుద్ధి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి నగరాలు ఉంటుంది, మనకి మురుగునీరు ఉంటుంది, దాన్ని కూడా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత నగరాలని మనకి గార్బేజ్ ఫ్రీ సిటీస్, చెత్తరహిత నగరాల్లాగా తయారు చేసుకోవడం అనే దానిపైన ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం మోదీ గారు దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఒకటి అసలు చెత్తను తగ్గించడం, ఆ రెండోది వచ్చిన దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, పునరుపయోగించుకోవడం, దాని నుంచి ఎలా చేసుకోవడం అనేది. అంటే దీన్ని కొన్ని ఇంగ్లీష్ పదాల్లో చెప్తాను మామూలుగా, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, 3R అంటాం దీన్ని. 3R అంటే 3R ఉన్నట్టుగా, మొదటి ఆర్ వచ్చేసి రెడ్యూస్, రెండోది రీయూస్, ఒకటి తగ్గించడము, రెండోది రీయూస్ చేసుకోవడం, మూడోది రీసైకిల్, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకుని ఇంకొకసారి వాడుకునే విధంగా అన్నమాట. అలా చేసే సూత్రం ఆధారంగా ఈ రోజున మనం సంపద సృష్టి అంటున్నాం, అంటే చెత్త నుంచి కూడా సంపదని సృష్టించడము అనేది ఈ రోజు జరుగుతుంది. అంటే వేస్ట్ టు వెల్త్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. ఇది వ్యర్థాల నుండి విద్యుత్ ఏమేం చేయొచ్చు అంటే, ఈ వ్యర్థాల నుంచి బేసిక్ గా అంటే విద్యుత్ కరెంటుని ప్రొడ్యూస్ చేయడము, అలా కాంపోస్ట్ ఎరువులు, ఇది మన అందరికీ సహజంగా తెలుసు, చెత్త నుంచి కాంపోస్ట్ ఎరువులను తయారు చేయడం వంటి ప్రాజెక్ట్స్ కొన్ని వేల సంఖ్యలో ఈ రోజున మన దేశంలో జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే రాబోయే రోజుల్లో మన పరిసరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ప్రజలు ఎలాంటి బాధ్యత వహించాలంటారు?
0: నేను ప్రజలకి చెప్పేటటువంటి పిలుపు కూడా మన జీవన శైలిలో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది రానంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, ఎంత అవగాహన దానిపైన కల్పిస్తున్నప్పటికీ కూడా మనిషి మారాలి. అతని ఆలోచన మారితే అది మనం ఇంట్లో ఉన్నామా, ఇంటిని శుభ్రంగా పెట్టుకున్నామా. చాలా మంది ఆలోచన అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉదాహరణకి నేను దాదాపు 40 దేశాల పైన తిరిగొచ్చాను, ఎందుకు అక్కడ అంటే ప్రభుత్వం ఉన్నటువంటి చట్టాలను చూసి భయపడతారా అని చెప్పనంటే అది కూడా ఒకటి. వేరే విదేశాల్లో బహిరంగంగా ఉమ్మకూడదు, ఉమ్మితే ఫైన్, అలాగే చెత్త వేయకూడదు. ఎందుకు అట్లాంటిదేనంటే ఒకటి చట్టం చేసిందని ఫైన్ కట్టాలి అని ఒక భయం, రెండోది ఆ చట్టాల పైన గౌరవం. ఆ గౌరవం ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మనిషి తను రియలైజ్ అయినప్పుడు వస్తుంది. నేను ఉండేది చాలా క్లీన్ గా ఉండాలి, నేను క్లీన్ గా ఉండాలి ముందు, ఫస్ట్ నేను చాలా శుభ్రంగా ఉండాలి లోపల బయట, అంటే మనిషి లోపల కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, బయట కూడా నేను శుభ్రంగా శుచిగా స్నానాలు చేసుకోవడం, ఉతికిన బట్టలు, అంటే ఇటువంటి బేసిక్ హైజీన్ మనం పాటించాలి. నా ఇంటి చుట్టూ దోమలున్నాయి లేదంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది అని అనుకోవడం కాదు, సమస్య ఉంది అని అనుకోవడం ఒకటి, ఆ సమస్యకి మనం ఏమైనా పరిష్కారం చూపించగలుగుతామా అనేది అనుకోవడం రెండు, లేదు దానికోసం పోరాటం చేయడం మూడు. మన ఇంట్లో అయినా బయటనే డస్ట్బిన్స్, లేదా బయటకు వచ్చినప్పుడు డస్ట్బిన్ లోనే వెయ్యాలి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన గాని మల విసర్జన గాని చేయకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన చట్టాల పైన గౌరవం భయం ఉండడం ఒకటి, అయితే అది మనిషి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వాల లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక పథకం కాదు, అది మన జీవన శైలిలాగా మనం మార్చుకోవాలి. ఎక్కడున్నా సరే ఈ విషయమే కదండి, ఏ విషయమైనా సరే మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. నేను మారాను, నేను మారాలి, నా నుంచి నా కుటుంబంలో మార్పు తీసుకురావాలి, నా కుటుంబం నుంచి నా వీధి, నా సమాజము, నా రాష్ట్రము, నా దేశము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం కూడా శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మనం స్నానం చేసినప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవుతాం ఎవరైనా యూజువల్గా, ఎందుకు మనకు తెలియని ఒక కొత్త ఉత్సాహం అన్నట్టుగా, అంటే కొంచెం బడలిక్కపోయి ఎందుకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, నేను చాలా ఫ్రెష్ గా ఉన్నాను అంటే ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే మన పరిసరాలు కూడా ఇటువంటి వ్యర్థాలు లేకుండా ఉంచుకున్నప్పుడు, ఇంట్లో లేవగానే ఇంటి చుట్టూ బెడ్ చుట్టూ మనకే అనుకోండి పడక దిగగానే చెత్త చెత్తగా ఉంటే ఒక మైండ్ డిస్టర్బెన్స్, ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఇంటి బయటకి వెళ్ళాం అనుకుంటే అదే నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. ఇంకా రోడ్ల పైన నడుస్తుండే చెప్పక్కర్లా, ఎక్కడైనా వాసన వస్తూ ఉంటుంది, చెత్త ఉంటే వాసన వస్తుంది, ముక్కులు మూసుకుంటాం, కానీ కనీసం ప్రభుత్వాలకి ఫోన్ అయినా చేయము, నాకెందుకులే, వాడు వచ్చినప్పుడు తీసుకుని వాళ్ళు వెళ్తారులే అన్న ఆలోచన మనుషులు మార్చుకుంటూ

0: మన దేశాన్ని కూడా ఇంకొకటి చాలా కీలకమైన అంశం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కంప్లీట్గా అంటే పూర్తిగా మనం నిషేధించాలి. అది దానికి మనకి మనము ప్రమాణం చేసుకోవాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ఇప్పుడు చాలా సన్న సన్న ప్లాస్టిక్ కవర్లు, లేదంటే గనక చాలా సన్నగా ప్రతి దానికి ప్లాస్టిక్ అయిపోయింది కదా,
1: అవి మట్టిలో కలవు,
0: అవి కలవు. అది మనం కాలిస్తే గనక మనం చూస్తే ఒక మొత్తం రబ్బర్ కదా, రబ్బర్ ఇలా నల్లగా అయిపోయి విపరీతమైన పొగొచ్చి అది ఎంత చిన్న ఒక కవర్ గురించి ఇంత వాసన మనకు వచ్చి ఇబ్బందిగా అనిపిస్తే, ప్రతిరోజు ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది, ఎన్ని కోటాను కోట్లు అసలు సముద్రంలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టడం ఎలా కష్టమో అలాగనే అన్ని కోట్ల ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి, అంటే సింగిల్ యూజ్ వల్ల, లేదా నీళ్లు తాగే గ్లాసులు. ఎందుకు అలాగా? మనం మంచి నీళ్ళ సీసం మనం తీసుకుని వెళ్తే తప్పేంటి? ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్లకు వెళ్ళండి, లేదంటే బయటికి వెళ్ళండి, ఇలాంటి అంటే చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద రిజల్ట్స్ ని ఇస్తాయి. అందరం కూడా అందరు తెలియని విషయాలేం కాదు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుంటుంది, ఎవరికి తెలియనివి కాదు. సింగిల్ యూజ్ అనేది పూర్తిగా దాన్ని వాడడం అనేది నిషేధిద్దాము. అలాగే స్వచ్ఛత అనేది ఒక నినాదం కూడా కాదు. ఇప్పుడు నేను స్లోగన్ ఇచ్చినంత మాత్రాన స్వచ్ఛత అయిపోదు, జరిగిపోదు, దానికి మనం పూనుకొని చెయ్యాలి. అంటే అది ఒక క్రియ. నేను స్లోగన్ ఇచ్చినంత నోట్లోంచి మాట చెప్పగానే అక్కడ క్లీన్ అయిపోదు. దాన్ని మనం ఆచరణలో చేసేటటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఆచరణలో పెట్టుకోవాలి. మనం ప్రతి సెకండ్ కూడా మన దృష్టిలో ముఖ్యంగా పర్యావరణం పట్ల అంతే జాగ్రత్తగా మనం మెలగలేదనుకోండి, నష్టం ఇప్పుడు మన తరాల వారికి, వచ్చే తరాల వాళ్ళకి కూడా. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ అంటున్నాము, వాటర్ పొల్యూషన్ అంటున్నాము, ఫుడ్ పొల్యూషన్ అని, లేకపోతే ఇంకా ఒకటేమిటి, అన్ని పొల్యూషనే, అన్నీ పొల్యూషన్నే. ఇంకా ఇప్పుడే ఇలా బతుకుతూ ఉంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు ఎలాంటి సమాజంలో బతకాలి? మనం ఇవ్వాల్సిన ఆస్తులు కాదు కదా పిల్లలకి, చిన్నపిల్లలకి. మనం నేర్చుకుని నేర్పించాల్సింది శుభ్రంగా ఉండడము, పరిశుభ్రంగా పరిసరాలు ఉంచడము, అలానే పర్యావరణాన్ని కాపాడాలి, ప్రేమించాలి. ఈ రోజున ఒక మొక్క ఉండదండి హైవేల పైన, మనం అంటే ఇప్పుడుండే హైవేలు కడుతున్నారు, బాగా కడుతున్నారు, మొక్కలన్నీ పెడుతున్నారు. సహజంగా చాలా మటుకు రోడ్లు చూడండి, ఎండ మండిపోతూ ఉంటుంది, అలసిపోతుంటాం నడిచే వాళ్ళు, బండి మీద వెళ్ళేవాళ్ళు. ఆగుదామంటే ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు. నిజంగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేకుండా కొనుక్కోవాల్సి వస్తుంది. అంతేగా పోయినసారి మరి కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఆక్సిజన్ కొనుక్కున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది అంటే పర్యావరణాన్ని మనం విస్మరించి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. ఎక్స్ప్లోయిట్ అంటే దాన్ని పూర్తిగా స్వార్థంతో లాగేసుకుంటున్నాం, అవసరానికి మించి లాగేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు వ్యర్థము ఉబ్బడి ముబ్బడిగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వచ్చేస్తున్నాయి. అది ఫోన్ల ద్వారా అనుకోండి, కంప్యూటర్స్ ద్వారా అనుకోండి, వెహికల్స్ ద్వారా అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా పాడైందనంటే వ్యర్థాలు వచ్చేస్తుంటాయి. ఉదాహరణకి పండ్ల తొక్కలు ఉంటాయి, అవి చెట్లలో వేయచ్చు కదా, కాదు వేయము, తీసుకుని వెళ్ళి ప్లాస్టిక్ కవర్ దానికి ఒక కవర్ కట్టి మళ్ళా కవర్ని తీసుకుని వెళ్ళేస్తాం. ఇదో అడిషనల్ చెత్త అంటే అది ఇంకొకటి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పినంత చిన్న అనిపిస్తాయి కానీ చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తీసుకుందాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలానే కొన్ని స్టాట్స్ అనుకున్నాం కదా ఇందాకంటే, దీనికి సంబంధించి అంటే మార్పుకి కొంత కావాలి, గణాంకాలు కావాలి. ఇప్పుడు బాగుంది మరుగుదొడ్లు కట్టించామని అన్నాము, లేదా ODF అయిపోయినాయని చెప్పని అన్నాము, దాన్ని ఏ బేసిస్ పైన ఈ మాట చెప్తున్నాం? మార్పు ఏంటేనంటే ఈ రోజున దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ పథకం 2014 అక్టోబర్ 2 మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11.70 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది మోదీ ప్రభుత్వం. అలానే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే 6 లక్షలకి పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ODF మారాయి. గ్రామాల్లో సామూహికంగా అంటే సామాన్య ప్రజలు కూడా వెళ్లడానికి వీలుగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. సామూహిక మరుగుదొడ్లు ఇంట్లోనూ నిర్మిస్తున్నారు ఇళ్ల దగ్గర, అలానే సామూహికంగా కూడా నిర్మించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇదివరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అలా జరిగేవి, ఇప్పుడు VBG రామ్జీ పథకం ద్వారా కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడోది ఏంటంటే SBM, ఇందాక చెప్పినట్టుగా SBM 2.0 ద్వారా 85% కంటే ఎక్కువ గ్రామాలు ఈ రోజు ODF+. ODF అంటే మరుగుదొడ్లు. ODF+ అంటే ఏంటంటే తడి పొడి చెత్తని సెగ్రిగేట్ చేయడం. సో SBM ODF+ ద్వారా చెత్త మురుగునీటి నిర్మాణం అంటే దాన్ని ప్రాసెస్ చేసేటటువంటి ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో వాటి నిర్మాణం కూడా ఈ రోజున చాలా 85% జరిగిందండి దేశంలో. అంటే 85% మనకి నగరాల్లో ఇవి నిర్మాణం జరిగింది. ఇంకొక 15% ఉంది, అవి కూడా జియోగ్రఫికల్లీ కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్కి మనం చూస్తే గనక ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛతలో సాధించినటువంటి విజయాలు పూర్తి స్థాయిలో 100% ఓడిఎఫ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షలకి పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు మన రాష్ట్రంలో నిర్మించబడ్డాయి కేంద్ర నిధులతోటి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి 10,000కి పైగా సంపద సృష్టి, వేస్ట్ టు ఇందాక వెళ్తా అనుకున్నాం కదా, మన రాష్ట్రంలో 10,000కి పైగా ఇలాంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ కేంద్రాల్లో తడి పొడి చెత్తని వేరువేరు చేసి దాన్ని వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసి మళ్లీ రైతులకి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. అలానే మనకి మోడల్ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అని మనం చూసే ఉంటాం విజయవాడలో కానీ చాలా నగరాల్లో నగరపాలక సంస్థలు రాస్తూ ఉంటాయి స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగం కాండి అలా అని చెప్పి చూస్తాం. అవార్డ్స్ కూడా వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో విశాఖపట్నం వచ్చింది, విజయవాడ వచ్చింది, తిరుపతి నగరాలు దేశంలోనే టాప్ 10 లో ఉన్నాయి. సో నాకు చాలా గర్వకారణంగా ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొదటి నుంచి కూడా శుభ్రత ఎక్కువ అండి, ఏదైనా సరే. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువే, ఎడ్యుకేషన్ అంటే పిహెచ్డీలు ఉండడం అని కాదు, బేసిక్ అవేర్నెస్ అవగాహన అనేది జీవితం జీవనం ఎలా ఉండాలి. మన దగ్గర చూస్తే కనుక చాలా శుభ్రంగా పెట్టుకుంటాము, బట్టలు కూడా చక్కగా శుభ్రంగా ఉతుక్కుని వేసుకుంటాం. మిగతా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ కొన్ని రాష్ట్రాల్లో వారికి ఈ మాత్రం బేసిక్ ఇది కూడా ఉండదు. అరే మనం శుభ్రంగా ఉండాలి, ఉంచుకోవాలి, ఉతికిన వేసుకోవాలని ఉండదు వాళ్ళకి. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు మొదటి నుంచి కూడా శుభ్రతకు ఎక్కువనే ఇస్తారు. ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ప్రజలు చక్కగా ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కూడా. అలానే టాప్ 10 పరిశుభ్రమైన నగరాలుగా మరియు 5-స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ గా కూడా ఈ 3 ఇందాక చెప్పుకున్నటువంటి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా 5-స్టార్ నగరాలు. ఇవన్నీ ఆ కేటగిరీలో కూడా మనం ముందుకు వెళ్ళాము.
1: స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనేని యామిని శర్మ గారు.
0: థాంక్యూ.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా కోరిన చిత్రగీతాలు ముందుగా. పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, ఎంగమూని, బాలాజీ, హేమంత్ సాయి, వీరందరూ కూడా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కోరుతున్న పాట జనతా గ్యారేజ్ చిత్రం నుంచి సాగర్ గీతమాదిరి పడిన రామజోగయ్య శాస్త్ర గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కలోకల్.
1: తర్వాత ప్రొద్దుటూరు నుండి దేవకి కోరుతున్నారు ముద్దుల మావయ్య చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్పీ శైలజ పాడిన వెన్నెలకంటి సాహిత్యం సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు వాట్సాప్ మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమానికి మెసేజ్ చేసి తమకిష్టమైన పాటను కోరాలి అనుకున్న శ్రోతలు 8562244119 అన్న నెంబర్కి మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటను ఆకాశవాణిలో విని ఆనందించండి. తర్వాత కడప పాలెంపల్లి కుమ్మరి వీధి నుంచి పాలెం శ్రీనివాసులు, శివమ్మ, వారి కుటుంబ సభ్యులు అందరూ కోరుతున్న పాట రాముడు భీముడు చిత్రంలో ఘంటసాల పి సుశీల పడిన సీనారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7.
1: ఘంటసాల పీసుసిల పాడిన సీనారాయణ రెడ్డి సాహిత్యం వినండి. సంగీతం విజయ కృష్ణమూర్తి, చిత్రం రాజకోట రహస్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నరసింహులు, సరోజమ్మ, రామలక్ష్మి, హరికృష్ణ, కడప రవీంద్రనగర్ నుండి.

ఎదరిత ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతాన్ని వినిపించమని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లె నుండి నాగేశ్వరరావు, త్రిమూర్తులు గుప్తా, బాబురావు, రజనీ, రాజశేఖర్, రవి కుమార్ వీరి కోసం ఈ గీతం.

చిన్నమిద్దె చిన్నమిద్దె సుబ్బరాయుడు, అంకిరెడ్డిపల్లె గ్రామం, వీరమనాయనపల్లి మండలం, కడప జిల్లా నుంచి. కోరుతున్న పాట మాయాబజార్, చిత్రం నుంచి ఘంటసాల పి లీలా పడిన పింగళి సాహిత్యం, సంగీతం ఘంటసాల.

మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన స్నేహితాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అగ్గిపిడుగు చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన శ్రీనారాయణ రెడ్డి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాట వినిపించిన కోరిన శ్రోతలు ఎస్ గోపాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ చిత్రగీతం. వీరు కడప నుంచి కోరుతున్నారు.

తర్వాత శ్రీ సాయి మహిమ చిత్రం కోసం అనురాధ పౌడ్వాల్ వేదవతి పాడిన గీతం, సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం ఆదిత్య పౌడ్వాల్. ఈ పాట వినిపించమని కోరిన శ్రోతలు ఇమాంబి, కాదర్బి, షెహనాజ్, షాజహాన్, షాయాన్, షహరాన్, రజాయిబీ, పర్వేజ్, హస్నా, రూహి, చాన్బాషా, రేష్మ, రెహాల్, దాకీర్, కమాల్బీ, కేఆర్.

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర కడప.
1: మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీగీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినీగీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి సిరిసిరి మూవ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. సాహిత్యం వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

జనన జనన నాదంలో ఝళిపించిన పాదంలో జగము తలతరిస్తుంది, తదపి పలకరిస్తుంది గజ్జగ్గ.

రంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది. తుంగభద్ర తరంగాలలో సంగీతం నీలో ఉంది. రంగరంగ వైభవ

తర్వాత సింధూరం చిత్రం కోసం శ్రీ పాడిన గీతం, సాహిత్యం చంద్రబోస్, సంగీతం శ్రీ.

0: విన్న పాట కంచే చిత్రం కోసం అభయ్ జోధ్పూర్, శ్రేయా ఘోషల్ పాడిన గీతం. సాహిత్యం సీతారాం శాస్త్రి, సంగీతం చిరంతన్ భట్. తర్వాత వినండి శ్రేయా ఘోషల్, హరీష్ రాఘవేంద్ర పాడిన గీతం. సంగీతం ఎంఎం కీరవాణి. చిత్రం అమ్మ చెప్పింది.
1: ప్రామిస్ చేస్తున్నా ఫర్గెట్ దెమ్ ఆల్, నువ్వే నా బాయ్ ఫ్రెండ్.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం, సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి, చిత్రం పరదేశి.

చిత్రసీమ స్నేహితాలు మీరు ఇంతవరకు విన్నారు. ఈ ప్రసారంలో 12:40 ఆవల్ తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయ నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. రెండో భాగం ఈ ప్రసారంలో 12:40 ఆవల్ తీరం కార్యక్రమంలో ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీ గానే హిందీ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఆర్డి బర్మన్ స్వరకల్పనలో కుమార్ సాను కవితా కృష్ణమూర్తి పాడిన గీతం, సాహిత్యం జావేద్ అక్తర్, చిత్రం 1942 ఏ లవ్ స్టోరీ.

వింటున్న పాట ఆశకి చిత్రం కోసం కుమార్ సాను, అనురాధ పౌడ్రాల్ పాడిన గీతం. సంగీతం నజీం శ్రావణ్, సాహిత్యం రాణి మాలిక్.

వింటున్న పాట దిల్ హై కిమాన్ తనహి చిత్రంలోనిది. పాడినవారు కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్. సాహిత్యం ఫైజ్ అన్వర్. సంగీతం నదీం శ్రావణ్.

కార్యక్రమంలో చివరిగా వినండి, దామిని చిత్రం కోసం కుమార్ సాను సాధన సర్గం పాడిన గీతం. సాహిత్యం సమీర్, సంగీతం నదీం శ్రవణ్.

తర్వాత నిరతముఖ ఉదయ రవచంద్రక రాగం ఆదితాళం.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథన్ గారి గానం వింటున్నారు. రచన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, వైలిన్ కె శివరామన్, మృదంగం

0: కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి సుధా రఘునాథన్ గారి గానం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహ చిత్రాల బౌద్ద చిత్రకళలు, చంబల్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నోర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
2: రాజ్య సర్కారోని మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే భీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాథ్ డట్ కే ఖడీ రహేగి. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయి హై తో వహాన్ భీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యో మే జా కే స్థితి దేఖుంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
1: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు

పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం. ఈ ఆరు గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015 తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎయిడ్ సదస్సుకు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. 6వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును 6వ తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం 6వ తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు 3 భాషా విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని

0: అంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకన్, గోవా, ఒడిశాలు కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కాంస్యం గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. యశ్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. ఇక పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. వినే ముందుగా ఒక చిత్రగీతం.

అమ్మ కొడుకు చిత్రం కోసం ఇళయరాజా ఎంఎస్ విశ్వనాథన్ స్వరకల్పనలో జిక్కిపడిన వేటూరు గీతం విన్నారు. ఇప్పుడు వినండి అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకటసుబ్బయ్య గారితో పరిచయం రెండో భాగం.

0: ఆవలి తీరం ఇది అనుభవాల సారం. ఈ సందర్భంలో నుండి ఒకసారి మీరు ఎవరి సహాయం తీసుకుంటారని అంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సందర్భాల్లో అన్నింటిలో మీకు ఎవరో ఒకరు తోడు కావాలి లేదా అవసరం అవుతుంది, ఎవరు మీకు సహాయం చేస్తారు?
1: ఎవరు చేస్తారు సార్? కొంతమంది ఉంటారు సార్,
0: వాలంటీర్గా వచ్చి
1: వాలంటీర్గా తట్టుకో మనం కొన్నాళ్ళు సహాయం చేస్తాము, కొన్నాళ్ళు మనం కూడా చేస్తాము. ఏమి ఇట్లా అందరికి అవ్వదు అంటే కొంతమందికే. కొంతమంది ఏం తీస్తావు, మేము కూలిపోతే ఎంత తెచ్చుకుంటాము, ఏం తీస్తావు అడుగులు కూడా ఉన్నారు. కొంతమంది ఏం తెచ్చేవాళ్ళు ఉన్నారు, అయ్యో పాపం కొన్నాళ్ళు చేస్తామన్నారు, ఇట్లా ఉన్నారు. ముఖ్యంగా ఫ్రీగా అనేది ఇప్పట్లో ఎవరు రారు, ఎందుకంటే 10 రూపాయలు సంపాదించుకుంటారు కానీ వీళ్ళంతా ఏమి అందరికీ ఆ గుణం అనేది ఉండదు. ఎవరు ఇంకా కొంతమంది చేస్తాంలేయ్యా అని అనేది అని కొన్నాళ్ళే చేస్తారు. ఇప్పట్లో అటు చేసే వాళ్ళు కూడా కొంచెం తక్కువ సార్. ప్రతి ఒక్కరు డబ్బు కష్టపడతారు, ఎట్లంటే ఆడిపోయినా 10 రూపాయలు సంపాదించుకుంటామా, నువ్వు ఎంత చావయా అనే వాళ్ళే ఉంటారు. అట్లుంటారు సార్,
0: అలాంటి వారిని మహానుభావులు అంటాం. అలాంటి అద్భుతంగా ఉండేవారు,
1: అవును సార్.
0: ఇప్పుడు తక్కువైపోయారు.
1: తక్కువైపోయారు,
0: బాగుందండి. ఎందుకంటే సమాజంలో అందరూ ఉంటారు,
1: అవును సార్.
0: సో ఇది మనము తీసుకుంటూ వెళ్దాం. ఒకసారి అండి వెంకట సుబ్బయ్య గారు, ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడితే ఇంట్లో సంబంధాలు మెయిన్. మీరు గతంలో విన్న మాటలు, మీరు చెప్పిన మెయిన్ పదము కోడలు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ సమస్య వస్తుంది అత్త కోడల మధ్య, దానికి ఏం చెప్తారు, ఏమన్నా సొల్యూషన్? ఏమన్నా
1: అది కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే మంచి అత్తకు ఈ రౌడీ కోడలతో దొరుకుతారు సోదరులు ఏమన్నా అనుకుని, ఏమి మంచి అత్తలకు అట్టాటోళ్ళు దొరుకుతారు. కోడలు మంచి వాళ్ళు ఉంటే అత్తగారు గయాలుగా ఉండనున్నారు. అది పోటీగా ఉంది సార్, ఇప్పుడు కూడా ఉంది. అత్త మంచిగా ఉంటే కోడలు రౌడీగా ఉంటుంది, కోడలు మంచిగా ఉంటే అత్త రౌడీగా ఉంటుంది. అది సమస్య. ఇప్పుడు ఏమి ఇద్దరు ఒకటిగా ఉండరు, అట్లా కూడా ఎవరో నూటికొకరు కోటికొకరు ఉంటారు. అది మాత్రం వాస్తవం సార్. ప్రతి ఒక్క కుటుంబంలో అట్లా అత్తన్నా గయాలు ఉండాలి, అట్లా కోడలన్నా గయాలు ఉండాలి. వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఇది కాదు కాదు, అట్లా చాలా మంది అట్లా ఉన్నారు సార్. అత్తకు కోడలకు ఇదే మంచి
0: సందర్భంలో వస్తుందండి. ఎందుకంటే ఎన్నో సందర్బాలలో ఎన్నో సంబంధాలలో రాని ఘర్షణ ఈ రెండు పాత్రల మధ్య వస్తుంది. ఎందుకంటారు?
1: ఎందుకంటే ఏదో వాళ్ళ ఒక్కొక్క మనసు ఒక్కొక్కది ఇదిగా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ

0: కోడళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అత్తమ్మ గారు వాళ్ళు ఏదో ఒకటి వాళ్లకు లేని పని అన్నీ అత్తగారు గమ్మగుండెళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళని తాడిచిపెట్టి అత్తగారు కూడా ఉన్నారు. అందుకు వాళ్ళకు విసుగు పుట్టి కోడళ్ళే మంచోళ్ళే ఈ అత్తమ్మ గారు తెలుసుకోవాలి, ఒరే ఈ వయసులో కోడలి అనే విషయము అని వాళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట అత్తమ్మగారు. వీళ్ళు రెచ్చిపోతుంటే ఇంకా వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నది, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో గాని అది మాత్రం ఉండదు సార్.
1: మరి మీ అనుభవం ద్వారా లేదా మీరు ఇంతమంది చూస్తారు, మీరేం సలహా ఇస్తారు అంటే ఎలా ఉండాలంటారు అత్త కోడళ్ళు?
0: అత్త కోడళ్ళు ఒక తల్లి ఒక కూతురుగా చూసుకోవాలన్నమాట. అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా ఏరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. వీళ్ళే టాడు సరిపెట్టి వీళ్ళే అపనిందలు వేసి కోడళ్ళ మీద, ఇంకా వాళ్ళకి ఎట్టుంటుంది సార్ ఈ వృద్ధులు ఈ అత్తమ్మ గారు అనేళ్ళు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళదే కొంచెం వీళ్ళది కూడా తప్పుస్తుంది అత్తమ్మ గారిది. వాళ్ళు బాగా సాకాలని కోడళ్ళు మంచిగానే ఉంటారు సార్. ఈ అత్తమ్మగలు కొంచెము అప్పుడు వాళ్ళ లెవెల్ చూపేలా అనుకుంటారు, అప్పుడు ఏడ చెల్లుతాయి సార్. కోడళ్ళు మంచోళ్ళు సార్, కానీ చెడు కొట్టేంత పాపం అంటే అందరూ కాదు, మళ్ళీ ఈ కొంతమంది ఉంటారే వీళ్ళని చూసి అట్లా ప్రపంచం అంతా అడ్డైపోతుంది సార్.
1: దీనికి ఇంకోటి మీరు చెప్పినట్టు ఈ చుట్టుపక్కల వీళ్ళు కూడా మాటలు ఇంకొంచెం ప్రేరేపించడం ఇలాంటి చేస్తుంటారు, అవి కూడా ఒక కారణం అవుతాయి.
0: అవును సార్, అయితే సార్.
1: సో దీనికి అంతం ఎప్పుడు అంటారు?
0: ఇది ఇంకా మామూలు అంతంలే, దీనికి ఇటు జరుగుతూనే ఉంటాయి. ఇది అంతం ఏది కాదు, ఇది ఇది ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఇట కొనసాగుతూనే ఉంటాయి. మంచి అనేది ఇంకా కొన్ని కొన్ని మార్పులు రావాలని కోరుకుంటున్నాం. ఎట్లంటే అత్తమ్మ గారిలో మార్పు రావాలా, కోడళ్ళలో మంచి వాళ్ళు. ఎందుకని మంచి వాళ్ళు అంటే ఇప్పుడు చదువుకునే అమ్మాయిలు ప్రతి ఒక్కరూ చదువుకొని తల్లిదండ్రి మాదిరి చూసుకోవాలి అత్తమామను అనుకునేవారు. ఇప్పుడు ఈ అత్తమ్మ గారు వాళ్ళ పెత్తనం చెల్లించాలంటే ఎట్లా సార్? అందుకే అత్తమ్మ గారికి అందరికీ చెప్తున్నా, అత్తమ్మ గారికి దయచేసి మీరు కూడా ఒకప్పుట్లో మీరు కూడా ఒక ఇంటి కోడలు కాబట్టి ఆ కోడళ్ళను కూతురు మాదిరి చేసుకోండి అమ్మగారు. ఇలాంటి ఎప్పుడు మీరు మీరు ఎంత బాగా చూసుకుంటారో మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారు అమ్మగారు చెప్తాను. కోడళ్ళను కూతురు మాదిరి చూసుకుంటే వాళ్ళు ఒక తల్లిలాగా చూసుకుంటారు అని నా కోరిక సార్. అప్పుడు ఆ ఆనందము ఆ కథ వేరు సార్.
1: సో మనం అనుకున్న మార్పు అప్పుడు
0: జరుగుతుంది.
1: సో మీరు అనుకునేది జరుగుతుందని ఆశిద్దాం.
0: అది సార్
1: ఖచ్చితంగా. సో నాణానికి రెండు పార్శ్వాలు ఉన్నట్టుగా సమాజానికి ఇట్లా ఉన్నారు
0: ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, అది సార్.
1: ఏదేమైనా మొత్తానికి ఈ సంబంధాలు బాగుండాలి
0: బాగుండాలి.
1: సరే, ఈ సందర్భంలో నుండి వెంకట సుబ్బయ్య గారు మరి ఆర్థికంగా అండి, ఎందుకంటే ధనం ఇదం జగత్ మూలం అంటారు, ధనం లేకుండా ఏం చేయలేము. మీ కార్యక్రమాలకి మీరు అన్నట్లు దాతలు సాయం చేస్తుంటారు, బట్ ఇంకా అంటే అనుకున్నంత ఖర్చు మీరు పెట్టగలుగుతున్నారా, ఇంకా ఏదన్నా అవసరం అవుతుందా?
0: అవును సార్, ఎట్లంటే ఇంకొక బిల్డింగ్ కట్టించాలా, చిన్న బిల్డింగ్. అంటే మనం చేస్తా అంటే ఇంకా ముందుకు వచ్చేళ్ళు ఉన్నారు ఉన్నారు సార్, దాతలు మంచి దాతలు కూడా ఉన్నారు.
1: ఇప్పటికీ మీరు ఆ వృత్తిని కొనసాగిస్తున్నారండి?
0: లేదు సార్, కొనసాగలేదు. ఆడికి సలి చేసినాను ఆ పని, ఆ టైలర్ పని సలి చేసిన. ఈ వృద్ధులన్నీ చూసుకునేదానికి సరిపోతుంది, కాకపోతే మనకు సహాయం చేసేళ్ళు అన్నదానం వరకు భయం లేదు సార్. ఇంకా కాకపోతే ఇట్లా పనుల మీదకి అట్లాంటి అవసరం పడతాయి, అది ఒకటి సార్. అది కన్నా రో అంత రిఫెల్ అయినాయంటే ఇంకా అంతకన్నా ఇది లేదు సార్.
1: బాగుందండి, మరి మీరు అనుకున్నట్లు ఇంకొంతమంది దాతలు మీకు సాయం చేయాలని
0: ఆశిస్తున్నాం సార్.
1: ఇక సినిమాల గురించి వస్తే అండి, సినిమాలు చూసేవారా అండి మీరు?
0: లేదు, నేను 30 ఏళ్ళైంది సినిమా ముఖమే చూడక, ఎందుకంటే నేను ఎప్పుడు దీంట్లో అడుగు పెట్టినానో సినిమాలే మానేసినాను. ఇదే సినిమా, ఇదే స్వర్గం, ఇదే నరకం, ఇదే అన్నీ, ఇదే. గుడికి పోలేకపోతాను, ఎక్కడన్నా గుడికి పోదాము అనుకుంటాను, పోలేకపోతున్నాను. ఎందుకంటే ఒక ఎవరో ఒకరి బాగలేకుంటుంది, ఈరోజు పోయిస్తాను గుడికి అంటే ఏదో గుడికి పోతే కొంచెం బాగుంటుంది, వీళ్ళ కోసమే కదా అని అట్ట కూడా అనుకుంటాను. అప్పుడు ఒకప్పట్లో వీళ్ళని కూడా పిలిచిపోయేవాళ్ళను, బ్రహ్మంగారి మఠము అక్కడ వృద్ధుల కోసము అట్ట కూడా కొంతమంది చూపించినాను. ఇప్పుడు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అంత మంచాలలో ఉండేవాళ్ళు. కాకపోతే మనం అక్కడ పోతే ఇక్కడ ఏమన్నా ఒకటి జరిగితే అని అది ఒక దానికోసము ఎక్కడ పోలేకపోతున్నా. ఇదే గుడి, ఇదే అన్ని, ఇదే ఇక్కడే ఉంది, స్వర్గం ఇక్కడ ఉంది, నరకం ఇక్కడ ఉంది, ఇదే ఒక

0: మంచి, దీన్ని మించింది ఏది లేదు. ఇంకొకటి, దేవుడు ముఖ్యమా తల్లిదండ్రి ముఖ్యమా అంటే, తల్లిదండ్రి ముఖ్యము, తల్లిదండ్రి అయిన తర్వాత దేవుడు ముఖ్యము, అట్లా అట్లా భావించుతూ వీళ్ళే తల్లిదండ్రులు, వీళ్ళే ఒక దేవుళ్ళు, నాకు అన్ని ఇక్కడే ఉన్నాయి అని భావించుకుంటాను సార్.
1: బాగుందండి. మరి ఈ సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు కోల్పోయినట్లు ఏమన్నా అనిపిస్తుంటుందా ఎప్పుడన్నా? అంటే ఇంత బిజీగా ఉన్నారు మీరు, కనీసం గుడికి కూడా పోలేని పరిస్థితి అంటున్నారు కాబట్టి, అంటే ఎప్పుడన్నా అయ్యో ఇవన్నీ ఎందుకు మనకి అనిపిస్తుంది కదా, అలా ఏమన్నా అనిపించిందా?
0: అట్లే పోలేకపోతేనే, అంటే మళ్ళీ ఏమనుకుంటా అంతా ఇక్కడ పెట్టుకుని మళ్ళీ అక్కడ అని అనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు తిరుపతికే పోవాలని 3 ఏళ్ల మంచి ట్రై చేస్తాను తిరుపతికి, ఇది మాత్రం సత్యము. 3 ఏళ్ల మంచి తిరుపతికి పోవాలా, పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళీ వారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా. అందరూ చెప్తా రేపు వారము ఇట్లా పోతున్నా అని చెప్తా, కానీ ఆ టైంలో ఆయన పిలిచాడు నన్ను. అది కూడా వాస్తవం సార్, మనం వెంకటేశ్వర అంటే ఆయన పిలుపు ఉండాలా. ఇంకా ఇల్లే
1: దేవుడు ఆయన దగ్గర కంటే ఇక్కడ ఎక్కువ ఉంది,
0: ఎక్కువ ఉండాలి. అది నానా నా దగ్గరికి వస్తలే, ఇక్కడే నీకు అంత ఉందిరా అని అని పెట్టినాడు నన్ను అనుకునే సార్.
1: మీకే ప్రశ్న, మీకే సమాధానం చెప్పుకుంటూ బాగుంది. ఎందుకంటే చాలా మంది నీరస పడిపోతారు
0: అనుకుంటారు,
1: అవాంతరం ఎదురైతేనే వదిలేస్తారు,
0: వదిలేస్తారు. ఇది పట్టుబిడని ఇది నాదంతా, ఏదైనా పట్టుకుంటే ఇడవను సార్, సచ్చేదాకా ఇడవను. ఇది మాత్రము నా గుండెల్లో నాటపోయింది. ఎవరు ఏమనుకున్నా కానీ, ఎవరు ఏం చేసినా కానీ, అన్నదానము నేను చనిపోయినంత వరకు 10 మందికి అన్నదానం చేయాలా, 10 మందిని సాకాలా, ఇదే నా ఊపిరి ఉన్నంత వరకు ఇదే సార్ కొనసాగుతూనే ఉంటుంది సార్.
1: మీ అనుభవంలో ఇప్పుడు, ఎందుకంటే ఏ రోజు ఎంత అవసరం వస్తుందో మనకు తెలియదు, ఆహారం తక్కువ రావచ్చు ఎక్కువ కావచ్చు, అది ఎలా మీరు మేనేజ్ చేస్తారు?
0: అంటే కొంతమంది ఒక్కరోజుకి ఇచ్చేది 4 రోజులకి ఇస్తారు. ఏం కల ఇంగ్రూసిపోయా అంటే, నేను సపోజ్ ఇన్ని ఇన్ని పడతాయంటే డబుల్ ఇచ్చేవాళ్ళు, డబుల్ ఇచ్చేవాళ్ళు. ఇంకా కొంతమంది ఇట్లనే, కొంతమంది రైస్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది సరుకులు ఇచ్చేవాళ్ళు, సరుకులతో పాటు రైస్ ఇచ్చేవాళ్ళు. రైసు సరుకులు ఇచ్చేవాళ్ళు మాత్రమే, డబుల్ ఇచ్చేది ఏమి లే, అయినా కావాలి కదా అని ఇట్లా ఇట్లా గడుపుతూ కొంతమంది చేసుకుని వస్తారు. అట్లా మాకు తిరగడైతే, కానీ మేము ఏమైతే అడగము, ఇది ఒక్కరోజు పని కాదు, ఇది జీవితాంతం ఉండే పని. ఒకరిని అడిగితే కన్నా అది పద్ధతి కాదు నా మనసుకు మనం కాబట్టి దేవుడు అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా ఇంతమందికి అసలు ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. కొంతమంది దేవుడు బుద్ధి పెడతాడు, కొంతమంది డబుల్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబుల్ వేసుకోయా ఇంకా 2 కేజీలు పెయ్యా అనేవాళ్ళు ఉన్నారు. ఇట్లా సరుకులన్నీ ఇచ్చే దాతలు కూడా ఉన్నారు సార్.
1: వెంకట సుబ్బయ్య గారు, మన మాటలు మరింత కొనసాగించే ముందుగా శ్రోతలకు ఒక మంచి పాట వినిపిద్దాం.

0: బాగుందండి. ఒకసారి చివరిగా అండి, ఆధ్యాత్మికత అంటే దైవభక్తి అంటాం కదా, అది ఎంతవరకు మనిషిని ప్రభావితం చేస్తుంది లేదా అవసరం అంటారా?
1: ముఖ్యంగా దైవభక్తి ఉండాలి సార్. దీంట్లో మాత్రము వీళ్ళకు తెలియని వాళ్ళకు కొన్ని విషయాలు చెప్తాంట. ఇన్ని వాళ్ళు వింటారు, వాళ్ళలో కొంతమందికి తెలుసుకోలేరు, కొంతమంది బాగా ఎన్ని వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా గొప్పది కదా, దైవభక్తి అంటే మంచి గొప్పది, గొప్ప విషయాలు. ఇంకా కొంతమంది వచ్చి ఆశ్రమం కాడికి వచ్చి మంచి మంచి పదాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంచి సార్ దైవభక్తి
0: అంటే ప్రవచనాలు అలాంటివి, మంచి మంచి మాటలు చెప్పిస్తుంటారు.
1: చెప్పిస్తుంటారు సార్. మనకు అందరు దేవుళ్ళు ఒకటే,
0: ఎందుకంటే దైవభక్తి అనేది అన్ని కుల మతాల్లో ఉంటుంది, అంతా ఒకరే అని
1: చెప్తుంటారు సార్.
0: సంతోషం అండి. సరే అండి, మరి వెంకట సుబ్బయ్య గారు, ఇప్పుడు మీరంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, చేయగలుగుతున్నారు, తర్వాత అండి అంటే కొన్నేళ్ల తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీ తర్వాత ఎవరు చూసుకుంటారు దాన్ని, లేదా
1: దాని
0: అలాంటి ప్రణాళికలు ఏమన్నా?
1: దాన్ని కూడా ఎవరైనా అంతలేకే దీనికి తగిన మనిషిని పంపిస్తాడు దేవుడు. కొంచెం ఇదే వయసు మనకు ఉండదు, ఇదే ఆశ్రమం వాళ్ళ చేతిలో పెట్టి నన్ను కూడా చూసుకుంటారు వాళ్ళు. ఆ ధైర్యం ఉంది నాకు. ఎట్లంటే ఈ ఆశ్రమం అంతా అంటే ఒకరి మీ అంటే అందరూ చేయలేరు ఈ పని. ఈ పని ఎవరితో అయ్యే పని కాదు. దీనికి అంతా ఓపిక, నిబ్బరము, ఒక పట్టుదల, వృద్ధులను బాగా చూసుకోవాలా, కన్న తల్లిదండ్రులుగా ఇట్లా చూసుకోవాలా అని ఇటువంటి వాళ్ళకు దేవుడు పంపిస్తాడు తప్పకుండా. అటువంటి వాళ్ళ చేతులు పెట్టి నన్ను కూడా బాగా చూసుకోండి, ఉన్నంతకాలం అన్నం పెట్టండి, బాగా నడపండి, ఆశ్రమం బాగా నడపండి, ఇదే నా కోరిక. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏమి ఇట్లా మేము చేస్తాము అంటే జీవితాంతం నీతిని మేము చేస్తామనే వాళ్ళకు వాళ్ళ చేతులు పెడతాను సార్. ఎటంటే నన్ను కూడా వాళ్ళు సాగలుగుతారు, ఆ నమ్మకం ఉంది సార్ నాకు.
0: బాగుందండి, మీరు అనుకున్నట్లు అలాంటి ఒక పుణ్య పురుషుడు, ఒక మంచి వ్యక్తి మీకు తారసపడతారు అనుకుందాము. తర్వాత అండి మీ ప్రణాళికలు అంటే ఇంకా ఏమైనా విస్తరించాలని లేదా సేవా కార్యక్రమాలు మరిన్ని ఏమైనా పెంచాలని ఏమన్నా?
1: చేయాలని ఉంది సార్. ఇంకా బీద పిల్లలకు, ఆడపిల్లలకు వాళ్ళకు కుట్టు సెంటరు నేర్పించి కుట్టు మిషన్లు పెట్టి ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా, ఇది ఎవరి ద్వారాతో అవుతుంది అని అదొక్కటి నా మనసులో ఉంది సార్. ఎట్లంటే ఇన్ని చేస్తున్నాము, మహిళలంటే అంత అభిమానం నాకు. ఎందుకంటే అందుకే అమ్మ అనే పేరు పెట్టినాను. అమ్మ అంటే ఇంకా
0: ఎన్ని రూపాలైనా ఉండొచ్చు,
1: అమ్మ అంటే ఇంకా దానికి తిరుగులేదన్నమాట. అదొక్కటి కోరిక ఉంది.
0: అంటే వయసుతో సంబంధం లేకుండా,
1: వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల. ఇప్పట్లో ఏమవుతుందంటే చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉన్నారు. పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు, అట్లా పనులు

0: చేసుకోలేక బాగా బతికినోళ్ళు. ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఇట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: అంటే ఎంత కాలం లోపల, అంటే టైం పీరియడ్ పెట్టుకున్నారు?
0: ఈ లోపలనే ఎవరన్నా అట్లా అంటే ముందుకొచ్చేలోనూ అడగాల. అంటే కొంతమంది ఎందుకు 80 రూపాయలు లేని పని అంతా పెట్టుకున్న అన్నలు కూడా ఉన్నారు. ఎందుకయ్యా నీ పని నువ్వు చూసుకో అన్నలు కూడా ఉన్నారు. అంటే ఇద్దరికే అని చెప్పిన అన్నమాట. కానీ ఒకరు మాత్రం ఓ చూస్తాం 80 రూపాయలు అని కొంతమంది అన్నారు. కొంతమంది ఎందుకయ్యా నీకు అన్ని, ఏదో ముసలో కన్న పెడతా పెట్టుకో, ఎన్ని మిషన్ నీకు అవసరమా అన్నారు. లేదు పాపం, మన అక్క లాంటి వాళ్ళు చెల్లె లాంటి వాళ్ళు కూతురు లాంటి ఉంటారు, ఆ టోటల్కు మిషన్లు ఇచ్చే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, వాళ్ళు కూడా బాగుపడతారు కదా అని అదొక్క కోరిక ఉంది. అది కూడా తొందరగా చేయాలా, అది ఒక పట్టుదల ఉంది సార్.
1: మంచిదండి, దీనికి అందరి సహకారం అందుతుందని ఆశిస్తాం.
0: చాలా సంతోషం సార్.
1: ఎందుకంటే మన శ్రోతల్లో కూడా చాలా మంది ఉన్నారు, వింటూ ఉంటారు, వీలైతే సాయం చేయొచ్చు.
0: చాలా సంతోషం సార్.
1: బాగుందండి. ఇంకా ఈ సందర్భంలో ఒకసారి మీ ఇన్ని ఏళ్ళ అంటే ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పుడు
0: 97లో స్టార్ట్ చేసినా సార్, 29 ఏళ్ళు. 30 ఏళ్లకు ఆడికి ఇంకా బాగా ఇంకా నా పాన ఉన్నంత వరకు దాతల సాయంతోనే దాన్ని ఒక బాగా ఇంకా అభివృద్ధి చేసి అంటే వీళ్ళకు ఏ లోటుపాటు రాకుండా చేయాలని 30 ఏళ్లకు బాగా చేయాలా అని అది ఒక పట్టుదల. చాలా ఘనంగా చేయాలా, ఏది లోటుపాటు ఉండకూడదు. కానీ ఆ టానికి ఏ దేవుడో ఆ దేవుడు ఆదుకుంటాడు ఉన్నారు, కాకపోతే వాళ్ళకు కొంతమంది తెలియదు అన్నమాట. అప్పట్లో వైజాగ్ ఆయన అమెరికాలో ఉన్నాడు. అయ్యో పాప మన ఇండియాలో ఇంత బీదాసనం అని ఎమర్జెన్సీగా నా ఫోన్ నెంబర్ తీసుకుని ఒక బిల్డింగ్ కట్టించినాడు ఆయన. సార్ మీరు ఎక్కడున్నా కానీ చేమానంగా ఉండాలి సార్, అమెరికాలో ఉన్నా కానీ ఈ రేడియో ద్వారా అందరి తెలి చెప్తున్నా సార్, రాజుగారు ఆయన పెద్ద సహాయం చేసినాడు, ఒక బిల్డింగే కట్టించినాడు. అప్పటి నుంచి కొంత డబ్బు కూడా వచ్చింది. దాతల సహాయము చాలా మంది సహాయం చేసినారు అప్పట్లోనే, ఇట్లా ఈ సహాయము అట్లా ఆ సహాయము. ఈయన కడపలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారాతో ఇదంతా జరిగింది. లాంటి వాళ్ళు ఎక్కడ, నేను ఎక్కడ.
1: బాగుంది. మరి మీరు చెప్తున్నట్లు ఈ ఇన్నేళ్ల ప్రస్థానంలో ఇంకా కొన్ని గమ్మత్తైన సంఘటనలు ఏమన్నా మీరు గుర్తుంచుకున్నవి, గుర్తుంచుకోదగ్గవి నాకు శ్రోతల కోసం?
0: ఇదే నా ఎవరైనా కానీ అమ్మ నాన్న మాత్రం బాగా చూసుకోవాలా అని కోరుకుంటాను సార్, తల్లిదండ్రిని బాగా చూసుకోవాలా, అది ఒక్క కోరిక ఉన్నా సార్ నాకు. అది సార్ వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుతారు, ఆ విధానం బట్టి వీళ్ళు కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.
1: బాగుందండి. ఈ సందర్భంలో ఎందుకంటే వృద్ధాప్యంలో ఉంది కాబట్టి ఆరోగ్యం గురించి మాట్లాడితే ఏం చెప్తారండి, అంటే ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: జాగ్రత్తగా ఉండాలి సార్. ఎట్లంటే ఇంకొకటి, వృద్ధుల్లో ఒక కింద పడినారనుకో భవిష్యత్తు పోతుంది, ఒక కాలు విరిగినా భవిష్యత్తు. అట్లా చాలా మందిని చూసినాను మన ఆశ్రమంలోనే, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, వికలాంగులను, మంచాలలో పన్నులను చాలా మందిని చూసినాను. ఇట్లా ఎవరికి రాకూడదు అయిపోయి ఆడికి మంచంలో పెడితే ఇంకా ఎంత టోల్ అయినా సరే మంచంలో పెడితే మళ్ళీ అయిపోయి ఎవ్వరు వాళ్ళకే అప్పుడు విసుగు పుడుతుంది, ఎవరికి వీళ్ళకే ఇంట్లో వాళ్ళకే విసుగు పుడుతుంది అనమాట. ఏమంటే మన ఆశ్రమంలో ఎంతో మందిని నేను చూసినా కాబట్టి వాళ్లకు బరువు అయిపోయి మన కాడ ఇడిచిన వాళ్ళను కూడా బాగా చూసుకున్నాను నేను మాత్రం. నేను ఏమంటే ఇంకా దాంట్లోనే ఉండ కాబట్టి ఆ ఓపికతో వీళ్ళే నా తల్లిదండ్రులు అని అట్లా కూడా చేసినా సార్.
1: మరి వెంకట సుబ్బయ్య గారు ఇప్పుడు చేర్చుకునే విషయంలో ఇప్పుడు మీరు అన్నట్లు ఎలా అంటే ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు, అంటే ఎవరిని చేర్చుకుంటారు మీరు?
0: ఎవరైనా సరే అంటే అనాథలుగా ఉంటే ఎవరైనా అయ్యా ఇట్లా నాకు చాలా ఇట్లా ఏ పని చేయలేను, నాకు ఇంత అన్నం కావాలంటే ఆశ్రమంలో వాళ్ళ పేరు అడ్రస్ రాసుకుంటా చేర్చుకో ఫ్రీగానే డబ్బులు ఏమలా. కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అంటే వాళ్ళకు బరువు అయిపోయి ఏదో మా అవ్వను చేర్పిస్తాం ఏదో ఇంత డబ్బులు ఇస్తున్నాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ డబ్బు కూడా మనకు ఇట్లా ఉపయోగపడుతుంది అనమాట. అట్లా నేను ఇట్లా కూడా చాలా మందిని సాగలిగిన. ఇప్పుడు కూడా అదే విధంగా అంటే ఎవరో ఇచ్చేది అందరూ ఇవ్వలేరు, వాళ్ళకు లేకనే కదా మన ఆశ్రమంలో చేరింది అని అట్లా.
1: మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇంత ఖర్చుమయ పరిస్థితుల్లో మీరు ఇంత మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం.
0: ఒకసారి నేనే అనుకుంటా ఏంది తెల్లబడితే కూరగాయలు కావాలా ఇట్లా అనుకునేదలికి దేవుడు నిజంగా ఉన్నాడు. ఏ రూపంలో ఆ రూపం వచ్చి వెంకట సుబ్బయ్య గారు ఈరోజు మంది అన్నదానం అని సరుకులు ఇప్పించేవారు, అది మాత్రం కరెక్ట్ సార్. తప్పకుండా సార్ దేవుడు ఉన్నాడు సార్, ఈ విషయంలో మాత్రము దేవుడు ఉన్నాడు. ఒక మంచి పనికి దేవుడు ఉన్నాడు సార్, అమ్మ పేరు ఏ రూపంలో అందుకనే సార్, అందుకే దేవుని కురు.

0: దేవుని కృపతో నడుస్తున్న ఆశ్రమము అది పెట్టినారు సార్. అది దేవుని కృపే, దాతల సాయం అని అట్లా పెట్టకుండా దేవుని కృప.
1: ఎందుకంటే ఆ బుద్ధి ప్రసాదించేది
0: దేవుడే కాబట్టి. అది సార్,
1: మంచి చేయాలన్న బుద్ధి ఇచ్చేది
0: దేవుడే సార్.
1: బాగుందండి. సో ఇంకా ఈ సందర్భంలో ఒకసారి చనిపోయినప్పుడు అండి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న వృద్ధులు చనిపోయినప్పుడు ఎలాంటి ధనకారాలు అవ్వచ్చు, అవి కూడా మీరే చేస్తుంటారు?
0: అంటే కొంతమందికి దిక్కుల్లో నెలకు మాత్రము కొంత దాతల సాయంతో, కొంతమంది అందరూ అట్లే ఉండరు. వీళ్ళు పట్టే వాళ్లకు డబ్బులు ఇవ్వాలా, ఖర్చు ఏమో అవుతుంది. దాంట్లో ఇప్పుడు మానవత్వం అనేది వచ్చింది, వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు కూడా. మన ఆశ్రమంలోనే మానవత్వం ఉన్నదన్నమాట. అంటే ఈ బాక్సులు మన ఆశ్రమంలోనే పెట్టినారు, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆ బాక్సులు ఇచ్చేది కూడా నేనే, ప్రియ బాక్సులు. అందరు సపోర్ట్ ఉండదు కాబట్టి నేను ఇంకా చేయగలుగుతాను. నాకైతే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది.
1: బాగుందండి. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు మనకి ఏదో ఒక తృప్తి వస్తుంది. మీరు ఇలా చేస్తున్నప్పుడు, ఒక సేవ చేసినప్పుడు మీకు లభించే తృప్తి చాలా ఎక్కువ.
0: చాలా ఎక్కువ.
1: సో అదే మనము సాయం చేసి దానికి పదింతలు మనకి ఇంకో రూపంలో సాయం అవుతుంది అనేది
0: ఇదే సార్
1: మీ జీవితంలో కనిపిస్తుంది.
0: కనిపిస్తుంది సార్.
1: సో మీ మాటల్లోనే చాలా సంతోషం కనిపిస్తుంది.
0: అవును సార్.
1: బాగుందండి. ఇంకా మీరు ఒకసారి, ఎందుకంటే ఇంకా చివరిగా మన శ్రోతలకు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు?
0: మీరు కూడా అదే శ్రోతలకు అందరు చెప్తున్నా సార్, మన ఉన్నంతలోనే కొద్దిగా ఎక్కడైనా సరే మీకు ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ సహాయం చేస్తే ఇంకా మరీ మంచిది సార్. ఏంటంటే మనం వచ్చేటప్పుడు ఉత్తర చేతులు వచ్చినాం, పోయేటప్పుడు ఉత్తర చేతులు పోతాం కాబట్టి ఏమి ఎంటర్ రాదు సార్ గారు. కాకపోతే ఏదన్నా మీకు సహాయం చేసేవారు ఎక్కడైనా చేయొచ్చు. ఎట్లంటే ఇది సహాయం అనేది ఇది దేవుడిచ్చిన వరం అన్నమాట. ఇది అందరూ చేయలేరు సార్. అది కూడా డబ్బుండి చేతులు ఆడనోళ్ళు ఉన్నారు, సహాయం చేసేళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళల్లో కూడా అది దేవుడు బుద్ధి పుట్టియాలన్నమాట. కాబట్టి ఏమి ఎంటరాదు, ఇంత అంత సహాయం చేస్తా ఉండండి. అదే నా కోరిక.
1: అది బాగుందండి. మరి దేరంగుల వెంకట సుబ్బయ్య గారు మా స్టూడియోకి ఇచ్చేసి ఇన్ని వివరాలు, ఇన్ని విశేషాలు, మీ అనుభవాలు మా శ్రోతలతో పంచుకున్నారు. వారందరి తరపున ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా చాలా సంతోషం సార్.
2: ఆవలి తీరం కార్యక్రమంలో మీరు ఇంతవరకు అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. రెండో భాగం పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా రుద్రవీణ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ప్రజల ఆలోచన విధానాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందించడంతో పాటు వాటిని నిబద్దతతో అమలు చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: India is capable of becoming developed nation. That is where one is after economic reforms, thinking process has been changed. All IT companies are leading by Indian origin. That is where we adopted technology mid-90s. Biggest advantage for India, demographic dividend. This is where youngsters are emerging in a big way. Aspirations also is increasing. I am requesting all of us, if you create policy, that policy has to be executed with a true spirit.
0: అంతకుముందు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని తెలియజేస్తూ,
2: Mission Karmayogi aims to transform every karmchari who views his duties as a job to be performed into a karmayogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The Honorable Prime Minister of India, when he addressed us, gave us the mool mantra of Mission Karmayogi, where he said, Nagarik Devo Bhava, citizen at the center in all that we do.
0: కాగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగులు అధికారుల్లో నైపుణ్యాలను అభివృద్ది చేయడం వంటి అంశాలపై

లో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్ మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపొందించే అంశంపై కూడా సదస్సులో చర్చిస్తున్నారు.

0: పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజ సేవలో ఎంతో బాధ్యతతో కూడిన వృత్తి అని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు మరింతగా వినియోగించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు, నార్త్ ఈస్ట్ వన్ సర్కిళ్ల పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. టవర్ల లభ్యత విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. సీనియర్ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా విక్రయ కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని, ప్రతి సైట్లో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో చిరుధాన్యాల కోసం అమలు చేస్తున్న శ్రీ అన్న కార్యక్రమాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు శ్రీ అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలను భారతదేశంలో శతాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పోషక విలువ, పర్యావరణ అనుకూలత కారణంగా చిరుధాన్యాల ప్రాధాన్యత పెరుగుతోంది. శ్రీ అన్న కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజన కార్యక్రమాల్లో వీటిని చేర్చడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అతి తక్కువ నీటితోనే దిగుబడిని ఇచ్చే భారతీయ చిరుధాన్యాలకు శ్రీ అన్న పేరుతో దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: భారత్ మిలెట్స్ కా దునియా కా సబ్సే బడా ప్రొడ్యూసర్ జిన్హే దునియా సూపర్ ఫుడ్ కహతీ హై ఔర్ ఉసే హమ్నే శ్రీ అన్న కీ పెహచాన్ దీ. యే మినిమం వాటర్ మ్యాక్సిమం ప్రొడక్షన్ కే సిద్ధాంత్ పర్ చల్తే భారత్ కే అలగ్ అలగ్ సూపర్ ఫుడ్స్ గ్లోబల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ కో అడ్రెస్ కర్నే మే బడీ భూమికా నిభా సక్తే. భారత్ అప్నే సూపర్ ఫుడ్ కే ఇస్ బాస్కెట్ కో దునియా కే సాథ్ సాజా కర్నా చాహతా.
0: వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం అనారోగ్యంతో బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి కోరారు. మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ, బుధ, శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ, గురు, ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వెనుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సింగపూర్ న్యాయశాఖ మంత్రి షణ్ముగం మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి షణ్ముగం మాట్లాడుతూ, భక్తుల కోసం టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నప్పటికీ టీటీడీ నిర్వహణ తీరు అభినందనీయంగా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్టంలోని మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. మహిళాభారతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పరుగు సింగంనేని నారాయణ గారి కథానిక, ఆ తర్వాత వాట్సాప్ మహిళా రంజని విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: ఇంతవరకు మీరు శ్రీ సింగంనేని నారాయణ గారి కథానిక పరుగు విన్నారు.
1: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర కడప.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధ అవసరం. కానీ అదే శ్రద్ధ వాళ్ల ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయికి

వెళ్తే పిల్లల స్వతంత్ర ఆలోచనకు చోటు ఉంటుందా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అటువంటి యువత ఎదుర్కొనే సమస్యలేంటి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మాతో పంచుకోగలరు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852642441 లేదా 2441119. అంశం మరోసారి, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?

ఇప్పుడు వినండి. వాట్సాప్ మహిళారంజని కార్యక్రమంలో ముందుగా డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం సుశీల పాడిన గీతం. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాట వినిపించమని వాట్సాప్ చేసిన శ్రోతలు జమ్మల్మడుగు నుండి హసీనా, ఇంకా సావిత్రి, రంగమ్మ, విజయలక్ష్మి, కులాయమ్మ, నాగలక్ష్మి, పార్వతి, అంకాలమ్మ, కామేశ్వరి, కడప నుంచి లక్ష్మి, పద్మ, వీరందరి కోసం ఈ చిత్రగీతం.

తర్వాత ఏలూరు నుండి అక్షయ అనగా అనుచరుని సుగుణాబాయి రాధా వీరందరూ కోరిన పాట మాంగళ్యబలం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన గీతం. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు. వీరి కోసం ఈ చిత్రగీతం.

తర్వాత మహబూబ్నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం రోజా, శిరీష, సక్కుబాయి, నాగమణి, సోనిక, రాధిక, లక్ష్మీ వర్మ, స్వాతి వీరందరూ కొన్న పాట ఎవడు చిత్రం నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడినది. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వీరి కోసం ఈ చిత్రగీతం.

వాట్సాప్ మహిళా రంజన్ మీరు ఇంతవరకు విన్నారు. రేపటి మహిళా భారతి కార్యక్రమంలో మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వినవచ్చు.

0: Naidu. India and Saudi Arabia review cooperation in defense, security, trade, investment, energy and technology on sidelines of AIIB annual meeting in Doha. Election Commission issues notification for biennial elections for 11 Rajya Sabha seats. And in Asian Games 2026, Neeru Tanda scripts history with India's first individual Asian Games gold at women's individual trap event. With that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. కొడుకుదిద్దిన కాపురం చిత్రం కోసం చిత్ర పాడిన వేటూరు గీతం, సంగీతం రాజ్కోటి.

విన్న పాట భలే దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం చక్రవర్తి. తర్వాత లంకేశ్వరుడు చిత్రం కోసం మనో ఎస్ జానకి పాడిన దాసరి నారాయణరావు గీతం, సంగీతం రాజకోటి.

0: తర్వాత అశోక చక్రవర్తి చిత్రం గీతం విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సంగీతం ఇళయరాజా.
1: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
2: పల్లవా, అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
2: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

చిత్రసీమ సినీ గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఈ సాయంత్రం 5:15 యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో నవ్వే కావాలి ప్రత్యక్ష కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలంటే ఇప్పుడు 3 నుండి 4 గంటల వరకు ఫోన్ చేసి మీరు చెప్పాలనుకున్న జోక్స్ చెప్పి రికార్డ్ చేయబడిన జోక్స్ను ఈ సాయంకాలం 5:15 ప్రసారమయ్యే యువవాణి నవ్వే కావాలి కార్యక్రమంలో వినవచ్చు. సమయం 3 నుండి 4 గంటల వరకు. మా ఫోన్ నెంబర్లు 0852 ఇది ఎస్టేటి కోడ్, 244119, మరో నెంబర్ 244197. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మంచి జోక్స్ చెప్పి వినగలరు. ఆకాశవాణి కడప.

కేంద్రం సమయం 3 గంటలు దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పై సాయంకాలం 5 గంటలకు చిత్రగీతాలతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. నిలయముల సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ. ఇప్పుడు విందాం ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పడిన ఈ పాట.

ఇప్పుడు విందాం. కృష్ణకాంత్ సాహిత్యానికి గౌరాహరి, సంగీతాన్ని సమకూర్చగా అర్మాన్ మాలిక్ పాడిన పాట, చిత్రం మిరాయి.

0: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధ అవసరం. కానీ అదే శ్రద్ధ వాళ్ల ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్తే పిల్లల స్వతంత్ర ఆలోచనకు చోటు ఉంటుందా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అటువంటి యువత ఎదుర్కొనే సమస్యలేంటి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మాతో పంచుకోగలరు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855624419 లేదా 2441119. అంశం మరోసారి, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?
1: చిత్రసీమలో చివరిగా వినండి అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా పాడిన ఈ పాట.

0: శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి నవ్య కవళి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో జోక్స్ను వినే ముందుగా ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది.

0: ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
0: మరైతే సరైన నంబర్?
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
0: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు.
0: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: వాణిజ్య ప్రకటనలు విన్నారు కదా, కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ శ్రద్ధ అవసరం, కానీ అదే శ్రద్ధ వాళ్ల ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్తే పిల్లల స్వతంత్ర ఆలోచనకు చోటు ఉంటుందా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అటువంటి యువత ఎదుర్కొనే సమస్యలేంటి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మాతో పంచుకోగలరు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855-6244-197 లేదా 244-119. అంశం మరోసారి, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?

0: విన్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో శ్రోతలు పంచుకున్న జోక్స్ని విందామా? హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ మాట్లాడుతున్నారు?
1: పొద్దుటూరు నుండి శివమ్మను మేడం.
0: శివమ్మ గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారండి శివమ్మ గారు?
1: 2 చిన్నవి చెప్తా మేడం.
0: ఓకే అండి, చెప్పండి.
1: భార్యాభర్తలు మేడం, మనము బజారుకు పోతాంటే రోడ్డు పైన 100 నోటు 500 నోటు మనకు కనిపిస్తాయి. నువ్వు ఏది తీసుకుంటావని భార్యను అడుగుతాడు మేడం. నేనేమన్నా తింగర్ దాన్ని 500 నోటు తీసుకుంటా అంటది మేడం. 100 రూపాయల నోటు తీసుకోదు, 500 నోటు తీసుకుంటది. భర్త అంటాడు మేడం, నువ్వు నిజంగానే సింగర్ దానివి, ఎవరైనా 2 నోట్లు తీసుకుంటారా ఒకటే తీసుకుంటారా అని అంటాడు.
0: అయ్యో, ఆవిడ ఎక్కువ ఉండే డబ్బులు కాబట్టి 500 తీసుకుంది. ఈ 100 రూపాయలు కూడా తీసుకోవాలన్న ఆలోచన ఈయనకొచ్చింది.
1: ఈయనకొచ్చింది, 2 తీసుకోలేదే, నువ్వు నిజంగానే సింగర్ దాని. భార్య భర్త మేడం, ఈ భర్త వస్తాడు మేడం కాఫీ కావాలని.
0: ఓకే,
1: భార్య కాఫీ ఇప్పుడు అయిపోయింది, కాసేపు ఉంటే టిఫిన్ అవుతాదిలే అంటారు మేడం. కాసేపు ఉంటే నా కడుపులో ఎలకలు పరిగెడతాయి అంటాడు మేడం భర్త. భార్య కడుపులోకి పిల్లిని పంపిస్తాములే అంటారు మేడం.
0: అయ్యో, అవునవునులేండి, అప్పట్లో అలానే అనేవాళ్ళు, కడుపులో ఎలకలు అలా పరిగెత్తున్నాయి
1: అంటాం మేడం. అందుకు ఆమె నీకు పిల్లిని పంపిస్తాలి అంటారు మేడం కడుపులో. థ్యాంక్ యూ మేడం.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
2: నా పేరు శ్రీనివాస్ మేడం, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం.
0: ఓకే అండి, శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారండి? శ్రీనివాస్
2: బాగున్నారు మేడం. బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి శ్రీనివాస్ గారు. ఈ రోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు మీరు?
2: చెప్తాను మేడం, అది పెళ్లి మేడం జోకు.
0: ఓకే ఓకే అండి, చెప్పండి.
2: అదే ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడు మేడం, ఆయన పెళ్లి పాత పద్ధతిలో చేసుకోవాలనుకుంటాడు మేడం. అంత సుమోలు కార్లలో పోతారు కదా మేడం.
0: అవునులేండి,
2: అట్లా లేకుండా ఎద్దుల బండ్లు గుర్రం బండ్ల మీద అట్లా పోయితే బాగుంటది అని అనుకుంటాడు మేడం.
0: ఓకే ఓకే,
2: ఊర్లో స్నేహితులకు చెప్పి ఇట్లా ఎద్దుల బండ్లు కావాలా అవి ఇవి అని, అంటే ఎద్దుల బండ్లు మాట్లాడతారు గుర్రం బండ్లు మాట్లాడుకుంటారు మేడం. మాట్లాడుకున్న తర్వాత

0: స్నేహితుడు బండ్లో ఎదుర బండ్లో పోతుంది మా కోసం డీజే సౌండ్ పెట్టి అంటే స్నేహితులు అడిగినారు కదండి సర్లే అంటారు మేడం. అంతా తయారైనాక మొత్తం బండ్లు ఇల్లు కట్టుకుని ఓ రోజు మా పెళ్లికి బయలుదేరతారు మేడం. బయలుదేరి వాళ్ళ ఊరు దాకానే కొంచెం దూరం పోయినాక ఒక ఏరు ఉంటారు మేడం. ఏరు దగ్గర వీళ్ళు ఫ్రెండ్స్ రే డీజే పాటలు పెట్టరా అంటారు మేడం. అంటే ఆయన డీజే పాటలు అయినా పాటలు పెడతారు మేడం. పాటలు పెడితే ఆ సౌండ్ తట్టలేక ఆ ఎద్దులు అన్ని బెదిరి తీసుకుపోయి అన్న నీట వాడేస్తాయి మేడం. అంతే మేడం,
1: అంతే కదండి. మరి అవి నోర్లేనివి, అంత గట్టిగా సౌండ్
0: పెడితే పరిగెత్తాయి.
1: అంతే కదండి, మరి చాలా చిన్నవి అవి, దానిలో చెవులు కాబట్టి అవి భయపడిపోయి ఉంటాయి. అంతే, అదే అదే చాలా భయపడిపోయి ఉంటుంది. అంతే, బాగుందండి. ధన్యవాదాలండి శ్రీనివాసులు గారు. ఓకే అండి, నమస్తే. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాన్ని విందాం.

0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: సాయిబాబా ప్రవీణ్ నుంచి మాట్లాడుతాను మ్యామ్.
0: సాయిబాబా గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నారు మేడం. మీ ప్రణతా మేడం?
0: అవునండి, నా పేరు ప్రణతీనే.
1: డాక్టర్ కు మధ్య పేషెంట్ కు సంభాషణ.
0: ఓకే అండి.
1: డాక్టరు, ఏమో సుబ్బారావు తలకు ఇంత బలంగా దెబ్బ ఎలా తగిలింది అని అడిగాడు. సార్ నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది అని చెప్పాడు సుబ్బారావు.
0: ఓకే,
1: మేనేజర్ గా ప్రమోషన్ వస్తే దెబ్బ ఎలా తగిలింది సుబ్బారావు అని అడిగాడు డాక్టరు. నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో, నువ్వు రేపటి నుండి మేనేజర్తో కాపురం చేయాలి అన్నానండి అంది. దాంతో అప్పడాల కర్రతో తలపై బలంగా ఒక దెబ్బ వేసింది కోపంగా. అంతే సార్ అన్నాడు.
0: నాకు ప్రమోషన్ వచ్చింది మేనేజర్ గా అని చెప్పుకోకుండా ఆయన వేరే వర్షన్ లో చెప్పాడు. ఆవిడకి తల పగలకొట్టింది. చాలా బాగుందండి
1: సైబాబా.
0: చెప్పండి.
1: టీచరు స్టూడెంట్స్ నడుస్తుంది. ఏదో రవి, సోమవారాన్ని మండే అని ఎందుకంటారు చెప్పు అని అడిగింది. దానికి రవి, ఆదివారం సెలవు కాబట్టి బాగా ఇంటి దగ్గర తిని ఆడుకుంటాం టీచర్, మళ్ళా సోమవారం పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్కూల్కు రావాలంటే మాకు మండదా మరి, అందుకే మండే అంటారు టీచర్ అని చెప్పాడు.
0: అయ్యయ్యో.

0: చాలా బాగుందండి సాయిబాబు గారు, ఇది చాలా బాగుంది.
1: సండే బాగా ఎంజాయ్ చేసి సోమవారం స్కూల్ కు రావాలంటే మండుతుంది కదా,
0: మండుతుంది కదా, అందుకని వాడు మండే అని పిలుస్తున్నాడు.

0: ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నంద్యాల జిల్లా యాళ్ళూరు నుంచి మాట్లాడుతున్నాను. విజయ భాస్కర్ రెడ్డి.
0: విజయ భాస్కర్ రెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: అవునండి, మీరు బాగున్నారండి?
0: బాగున్నామండి. విజయ భాస్కర్ రెడ్డి గారు, ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు? మీరు
1: వచ్చింది జోక్ చెప్తానండి.
0: ఓకే అండి.
1: కడప అప్సరా థియేటర్ కానించి ఒక లేడీ బైక్ పోతుందండి.
0: ఓకే.
1: బ్యాక్ సైడ్ బాబు కూర్చున్నాడు. ఇంకా అప్పుడు బ్రైన్ స్కూల్ వస్తానే ట్రాఫిక్ పోలీస్ వచ్చాయండి. ట్రాఫిక్ పోలీస్ పోలీసు
0: ఓకే ఓకే
1: బండి ఆపారండి. ఆపి మా అమ్మ లైసెన్స్ చూపినాడు. సో అంటానే మొన్న వెంటనే ఇదిగో నేను మా ఆయన లైసెన్స్ అని చూపిస్తుంది. అమ్మ అడిగి ఆ లైసెన్స్ కాదు తాను మంగళసూత్రం చూపిస్తుంది.
0: అయ్యో, మంగళసూత్రమే లైసెన్స్ అనుకుంటుంది ఆవిడ.
1: నాకు ఎవరు లైన్ వేయకుండా మా ఆయన కట్టినాడు చూపిస్తుంది.
0: ఓకే ఓకే.
1: అంటే అమ్మా అది కదమ్మా మీ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్
0: డ్రైవింగ్
1: బండి ఆర్సీ చూపినాడు. అట్లా అండి, లైసెన్స్ అనుకుంటే నాకు ఎవరు లైన్ వేయకుండా మా ఆయన కట్టినాడు
0: పోలీస్ అయినా కదా, ట్రాఫిక్ పోలీస్ అయినా కదా, ఆయనకి ఏం పని ఉంటుంది? ఆయన అడిగింది మాత్రమే ఇవి చెప్పాలి.
1: అది అండి, అట్లా అప్పుడు వెంటనే బండ్లు ఆర్సి చూపించింది. థ్యాంక్ యూ పొమ్మన్నారు, వెళ్ళమన్నారు, భయమన్నారు.
0: అయ్యయ్యో,
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకే అండి, ధన్యవాదాలండి. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, విజయ భాస్కర్ రెడ్డి గారు ధన్యవాదాలు.
2: పొద్దుటూరు నుంచి విజయలక్ష్మి మేడం.
0: విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నామండి. ఉంటారు రవి, ఏరా మేమందో మాకు ఉన్న కష్టాలన్నీ చెప్పుకుంటుంటే నువ్వేమి మీ ఆవిడని తెగ పొగుడుతున్నావు అంటాడు. అప్పుడు తెగ పొగిడేస్తున్నావు అంటే రామంటాడు, మీరున్నది మా ఇంట్లోనేరా, మర్చిపోకండి, మా ఆవిడ ఏ తలుపు తాటనో నిల్చుకొని విన్నదంటే నా బతుకు బస్ స్టాండే.
0: అయ్యో,
2: వాళ్ళ ఆవిడ ఇంట్లోనే ఉందంట.
0: అంతే కదండి,
2: వాళ్ళ ఇంట్లోనే రెంటుకుంటారు అట్లా మాట్లాడుతున్నారు. ఇంకొకటండి, భార్యాభర్తల మధ్య
0: చెప్పండి.
2: భర్త, ఏంటో ఈ మధ్య నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు, రాత్రిలో టెన్షన్ గా అనిపిస్తుంది అంటాడు భర్త. భార్య, సింహం లాంటి భార్యను నేను పక్కనుండగా నీకెందుకు టెన్షన్, హాయిగా నిద్రపో అంటుంది. భర్త ఆవిడతో, అడవిలో ఉండాల్సిన సింహము పక్కనే ఉంటే ఏ మేకకైనా నిద్ర ఎలా పడుతుంది చెప్పు.
0: అంతే కదండి, మరి
2: దాని అర్థం ఏంటి? భార్య గయాలి, పక్కనే నా పులి పులిలాగా నా పక్కనుంటే నేను మేకను, నేను నాకు భయపడకుండా ఎత్తుంటాను అని అర్థం.
0: అంతే కదా మరి.
2: థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదములు.
0: ఓకే అండి, నమస్తే. హలో,
3: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు ఎక్కడ మాట్లాడుతున్నారు?
3: కడప ఎరుమకపల్లి నుంచి శ్రీదేవి మేడం.
0: శ్రీదేవి గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
3: భర్తకి భార్యకి మధ్య సంభాషణ మేడం.
0: చెప్పండి.
3: భర్త అంటాడు భార్యతో, అన్నం నిండా రాళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, చూసి వండలేవా అని నీకు అని అంటాడు మేడం. అప్పుడు భార్య అంటుంది, మీకు 32 పళ్ళు ఉన్నాయా మాత్రం నమ్మలేదా ఏంటి అని అంటాడు మేడం.
0: అంతే కదా మరి, 32 పళ్ళు ఉంటే బాగా నమ్మలొచ్చు కదా.
3: అదే మేడం, అవును మేడం.
0: ఓకే అండి, మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను కూడా.

జోక్స్ని విన్నారు కదా? జోక్స్ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయని కోరుకుంటున్నాను మిమ్మల్ని. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతాన్ని విందాం.

చిత్రగీతాన్ని విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. ఆర్ఆర్బిలో 3477 ఎన్టీపీసీ పోస్ట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 3477. అర్హత సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు జనవరి నెల 1వ తేదీ 2027 సంవత్సరం నాటికి 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 8వ తేదీ 2026 సంవత్సరం. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6వ తేదీ 2026 సంవత్సరం. వెబ్సైట్ చిరునామా తెలుసుకుందాం. https://www.rrbapply.gov.in వెబ్సైట్ చిరునామా మరొకసారి తెలుసుకుందాం. https://www.rrbapply.gov.in ఇదండి ఉద్యోగ సమాచారం. విన్నారు కదా, ఇప్పుడు విందాం

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధ అవసరం. కానీ అదే శ్రద్ధ వాళ్ల ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్తే పిల్లల స్వతంత్ర ఆలోచనకు చోటు ఉంటుందా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అటువంటి యువత ఎదుర్కొనే సమస్యలేంటి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మాతో పంచుకోగలరు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855-6244-197 లేదా 244-119. అంశం మరోసారి, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?

0: వచ్చి ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకుని ఈ మంగళం మారివేయవలేను.
1: అవునట్టు మరిచిపోయాను, అమెరికా నుంచి మానవులందరూ తట్టాపుట్టా సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లి,
0: డబ్బులు కట్టలేక.

ఈ సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు శ్రీఎస్ రాజుగారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. వ్యవసాయ సూచనలు 6:50 ఇక రాత్రి 7:15 కిసాన్ వాణి. ఇందులో మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం ఈ అంశం గురించి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. 7:45 వికసిత భారత్, ఇక 8:00 దార్శనిక భారత్. రాత్రి 8:15 శ్రీ చెర్లోపల్లి జగదీష్ కుమార్ గారిచ్చే డౌలుపై లైవిన్యాసం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 అలనాటి గీతాలు, 10:00 20 ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

6:10 భక్తిరంజని. ఇందులో వీర బ్రహ్మాష్టకం ఇంకా తత్వగీతాలు వింటారు. సూక్తరత్నావళి 6:30 వ్యాఖ్యత శ్రీమతి సురభి మహాలక్ష్మి. 6:35 పొలం కబుర్లు. రేపు ఉదయం 7:15 కాంతరేఖలు. ఇందులో ముందుగా చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం డాక్టర్ డెనువకొండ శ్రీరామమూర్తి గారి ఆయతనం కథానిక వింటారు. చదివిన వారు శ్రీ ఎంసి దాస్. ఇక చివరగా జానపద గేయ మాధురి శ్రీమతి పైడి కాల్వ రాజేశ్వరి గారు ఆలపించిన జానపద గేయాలు వింటారు. జిల్లా సమాచార లేఖ శీర్షికన విశాఖపట్నం జిల్లా సమాచారం వింటారు. రేపు ఉదయం 8:30 ఇక చిత్రమంజరి సినికి తలవినవచ్చు. 8:35 9:00 శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం హలో అభిరుచి. రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకి, సందేహాలకి డాక్టర్ గురుజాల పవన్ కుమార్ రెడ్డి గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0856224197, మరొక నెంబర్ 2441119. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురుజాల స్కిన్ క్లినిక్ కడప. ఇక 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 11:00 చిత్రసీమ సినికి తలవింటారు. 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రకి తలవినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పుడి మీరయ్య బృందం వారిచ్చే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 1:30 మహిళా భారతి మహిళలు నేరుగా ఫోన్ ద్వారా కోరి చిత్రగీతల కార్యక్రమం మహిళా అభిరుచి వింటారు. 2:15 చిత్రసీమ సినిగీతాలు వినవచ్చు.

0: రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి. 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో బాలనాగమ్మ రంగస్థల పద్య నాటకం నుండి కార్యవర్ధి రాజు పాత్రలో శ్రీ ఎన్వి నాగరాజు గారు ఆలపించిన రంగస్థల పద్యాలు వింటారు. రేపు రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:20 రాగంతనం పల్లవి. ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: This is Akashvani, the news read by Anuja Kumar. Defense Minister Rajnath Singh has emphasized that India must make geostrategic thinking and contingency planning as integral parts of its preparedness amidst challenges arising from evolving technology, unpredictability, and geographical proximity. Addressing the Indian Navy Commanders Conference in New Delhi today, Mr. Singh said the country's goal is clear that preparedness must reach the crisis point before the crisis itself reaches the doorstep. The minister also emphasized that the ongoing Operation Urja Suraksha has once again demonstrated the Indian Navy's professionalism and operational readiness to protect the country's energy supply lines and national interests. He added that India stands firm as the first responder, preferred security partner, and as a symbol of trust and reliability in the Indian Ocean region, strengthening the country's vision of Mahasagar. The second meeting of the Joint Parliamentary Committee examining the Foreign Contribution Regulation Amendment Bill 2026 was held at Parliament Annex in New Delhi. The committee has been tasked with examining the provisions of the bill and submitting its report to the Parliament by the last day of the first week of the winter session 2026. The committee comprises 21 members from the Lok Sabha, nominated by the Speaker, and 10 members from the Rajya Sabha, chaired by Lok Sabha MP Sanjay Jaiswal. The bill seeks to amend the Foreign Contribution Regulation Act 2010 with the objective of making the use of foreign contributions more transparent and accountable.

0: ఒక బావి ప్రపంచాన్ని మార్చింది. బయటకు వచ్చింది
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతాన్ పేరిట విజయవాడలో 2వ తేదీన మారథాన్ నిర్వహిస్తున్నామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఇక వార్తల వివరాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అందులో భాగంగానే గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. 11,85 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనుల ప్రారంభానికి సూచికగా పల్లె పండుగ 3.0 శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ 3.0లో 15,500 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఈ రహదారుల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ

0: 700 కిలోమీటర్ల బీటీసీసీ రోడ్లు వేస్తున్నాం. 2700 కోట్ల రూపాయలతో 6000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేస్తున్నాం. ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్డు కనపడొస్తుంది. వీటితో రాకపోకలు సాఫీగా జరుగుతాయి. పిల్లలు స్కూలుకు పోవాలన్నా, మీరు పండించిన పంటలు మార్కెట్ పోవాలన్నా, మీరు వ్యవసాయ పనులకి పొలానికి పోవాలన్నా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం వస్తుంది.
1: అదేవిధంగా సభావేదిక నుంచి పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ కాలువ పనులకు 52 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 1 నిర్మాణానికి అవసరమైన 85 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. కనిగిరి మండలంలోని 189 ఫ్లోరైడ్ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, అందుకోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. రహదారులు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత 2 పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 9,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని, ఈ 3వ విడతలో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ది సాధ్యమవుతుందని, అభివృద్ది పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఈ 2.5 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి అనేక సంస్కరణలు చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: ఈ 2 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమర్జీవి జలధార, 15వ ఆర్థిక సంఘం, 10,000కు పైగా పదోన్నతులు, డీడీఓ కార్యాలయాలు, ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేశారు. ఒకప్పుడు పంచాయతీలు శుభ్రం చేద్దాం అంటే బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని గ్రామాభివృద్దికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీరాజ్ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొచ్చాం.
1: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్లో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతంలో స్వచ్ఛథాన్ మారథాన్ నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈరోజు స్వచ్ఛథాన్ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛథాన్ రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని చెప్పారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో ఈ ఏడాది 2వ ఎడిషన్ను నిర్వహిస్తున్నామని, దీనిలో సుమారు 10,000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5K, 10K, 21K హాఫ్ మారథాన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం 10 లక్షల రూపాయల నగదు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వచ్ఛథాన్ మారథాన్ ప్రారంభమవుతుందని పట్టాభిరామ్ తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ నేరాలు, మానసిక వేధింపులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఆకతాయిలు నేరుగా వెంబడించి వేధించేవారని, కానీ ప్రస్తుతం సాంకేతికత వినియోగం పెరగడంతో ఫోన్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ సైబర్ స్టాకింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వస్తు సేవల పన్ను, జీఎస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో

0: పన్నుల వ్యవస్థలో సమూల మార్పు తీసుకువచ్చిన చారిత్రాత్మక సంస్కరణల్లో వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకటి. దేశవ్యాప్తంగా వస్తుసేవలపై విధించే అనేక పరోక్ష పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జీఎస్టీని 2017 జూలై 1 అమల్లోకి తీసుకువచ్చారు. జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వివిధ రకాల పరోక్ష పన్నులను విధించేవి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీసు ట్యాక్స్, రాష్టాల వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నులు వేర్వేరుగా ఉండేవి. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులకు పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉండేది. జీఎస్టీ ద్వారా ఈ పన్నులన్నీ ఒకే వ్యవస్థలోకి వచ్చాయి. జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా వస్తుసేవల రవాణా, వ్యాపార లావాదేవీలలో పన్ను విధానం మరింత ఏకరీతిగా మారింది. పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడం జీఎస్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం ద్వారా వ్యాపారులు ఇప్పటికే చెల్లించిన పన్నును తదుపరి దశలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ వల్ల పన్నుల వ్యవస్థలో డిజిటలైజేషన్, పారదర్శకత పెరగడంతో వ్యాపార కార్యకలాపాలు కూడా వేగవంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: హమారే జో ఐసే సెక్టర్ హై జిస్మే సబ్సే జ్యాదా లేబర్ లగ్తీ హై ఉన్కో జీఎస్టీ కి కమ్ దరో సే బహుత్ బడా సహారా మిల్నే వాలా హై. టెక్స్టైల్ హో, హ్యాండీక్రాఫ్ట్ హో, లేదర్ హో, ఇస్మే కామ్ కర్నే వాలే సాథీ, ఇస్ బిజినెస్ సే జుడే సాథియో కో బడీ మదద్ మిలీ హై. ఇస్కే సాథ్ సాథ్ కపడో ఔర్ జూతో కీ కీమతో మే భీ బహుత్ కమీ ఆనే వాలీ హై. హమారే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ, ఛోటే వ్యాపారీ, కారోబారియో కే లియే సాథీ కుచ్ ప్రక్రియాఓ కో భీ సరల్ కియా గయా హై. ఇస్సే ఉన్కీ సహూలియత్ ఔర్ బడేగీ.
0: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట అధ్యకుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తాగు, సాగునీరు, పశువుల సంరక్షణతో పాటు వైద్య సేవలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు చెప్పారు. జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే అంశాన్ని ముఖ్యమంత్రి ఇటీవల కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని ఆమె తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో 11,085 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సీమారోధ సమాధానేన భారత చీన సంబంధాః సుదృఢాః సంజాతాః ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. రక్షామంత్రిణా రాజనాథ సింహేన న్యరూపి యత్ హింద మహాసాగర క్షేత్రే భారతం ప్రాథమిక సురక్షా సహభాగీ అథ చ విశ్వసనీయతాయాః ప్రతీకత్వేన దృఢతయా ప్రతిష్ఠితం వర్తతే. దోహానగరే AIIB వార్షిక సమ్మేళనావధౌ భారత సౌదీ అరబ్ దేశాభ్యాం రక్షా సురక్షా వ్యాపార నివేశ ఊర్జా ప్రౌద్యోగికీ క్షేత్రేషు సహయోగస్య సమీక్షా విహితా. నిర్వాచనాయోగేన ఉత్తరప్రదేశ ఉత్తరాఖండయోః 11 రాజ్యసభాసనానాం ద్వివార్షిక నిర్వాచనాయ ప్రకాశితా అధిసూచనా. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు నీరు ఢాండా ఇత్యనయా మహిళానాం వ్యక్తిగత ట్రాప్ స్పర్ధాయాం భారతాయ స్వాయత్తీకృతం ప్రథమం సువర్ణ పదకం. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ న్యరూపి యత్ చీన దేశేన సహ భారతస్య సంబంధాః గత వర్షాపేక్షయా అద్యత్వే ఉత్తమాః వర్తంతే. న్యూయార్క్ నగరే ఏషియా సొసైటీ ఇతి సంస్థయా ఆయోజితే సమ్మేళనే భాషమాణః డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ సీమారోధస్య సమాధానానంతరం

పంచవిశతి దినాకే స్వకార్యకాలం పూరయిష్యంతి. ఉత్తరాఖండతః నరేశ బన్సలస్యాపి కార్యకాలః అస్మిన్నేవ దినే సమాప్తిమేష్యతి. ఆయోగేన పశ్చిమ

ఈనాటిపల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ ఎస్ రాజుగారు ఆలపించిన జనపద గీతాలు వింటారు.

ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244119.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: సాగుభూముల్లో సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుతం మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రియ కర్బనం అత్యల్ప స్థాయిలో 0.5% కంటే తక్కువ ఉంది. మొక్కల పెరుగుదల అలాగే నేల ఆరోగ్యానికి సేంద్రియ పదార్థం చాలా ముఖ్యం. సేంద్రియ పదార్థం నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి నేల నిర్మాణం, గాలి ప్రసరణ, పోషకాల సరఫరా అలాగే సూక్ష్మజీవుల ఆవాసానికి తోడ్పడుతుంది. నేల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేయటం ద్వారా గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గిస్తుంది. ఇది వాతావరణ సమతుల్యతకు సహాయపడుతుంది. ఈ కారణాల వల్ల ఆరోగ్యకరమైన నేల, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు సేంద్రియ పదార్థం చాలా కీలకం. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువుల వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చు. ICAR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సమన్వయంతో 2017-2023లో నిర్వహించిన ఒక అధ్యయనంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 620 జిల్లాల నుండి 254,236 మట్టి నమూనాలను సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సేంద్రియ కర్బనం నేల రసాయన లక్షణాలనే కాకుండా నేల యొక్క భౌతిక లక్షణాలను అలాగే జీవ లక్షణాలను ప్రభావితం చేస్తాయని నివేదించారు. ఒక ప్రాంతంలో సేంద్రియ కర్బన శాతం నిర్ణయించడంలో పంటలు వేసే పద్ధతులు ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. వరి ఆధారిత పంటలు లేదా అపరాలు ఆధారిత పంటలు అనుసరించిన నేలలో గోధుమ అలాగే ధాన్యం పంటలను అనుసరించిన ప్రాంతాల కంటే సేంద్రియ కర్బనం శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే నేలల్లో సేంద్రియ కర్బనం తగ్గటానికి గల కారణాలను మనం గమనించినట్లయితే, పూర్వం పంటతో పాటు ప్రతి రైతుకు పాడి ఉండేది కాబట్టి పశువుల ఎరువును బాగా ఉపయోగించేవారు. పంట వ్యర్థాలను పశువులకు మేతగా వాడేవారు. రసాయన ఎరువులు వాడకం మొదలైనప్పటి నుండి వీటి వాడకం సులభతరంగా ఉండటంతో పంటలకు సేంద్రియ ఎరువులను వేయటం పూర్తిగా తగ్గిపోయినప్పుడు నేలల్లోని సేంద్రియ పదార్థాల నిల్వలు తగ్గిపోతాయి. హరిత విప్లవంలో భాగంగా పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొన్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు నేలల నుండి పోషకాలను

ను అధికంగా స్వీకరిస్తాయి. వీటికోసం అధిక రసాయనిక ఎరువులను వాడారు. తరువాత కాలంలో రైతులు ఉపయోగించవలసిన దానికంటే అధికంగా రసాయన ఎరువులను వాడటం, భూసార పరీక్షలు నిర్వహించకుండా ఆయా నేలల్లో పోషకాల మోతాదు ఎంత ఉందో తెలుసుకోకుండా రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలలు సారవంతతను కోల్పోయాయి. సేద్య భూములైతే అధికంగా నేలలను దున్నటం, పోషకాలను అధికంగా తీసుకునే పంటలను పండించటం, పంటల వ్యర్థాలను నేలలో కలయదున్నకుండా కాల్చటం వల్ల నేలలో నిక్షిప్తం అవ్వవలసిన కర్బనం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్గా కలుస్తుంది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అసలు ఈ సేంద్రీయ కర్బనం యొక్క ప్రాముఖ్యతని మనం చూసుకున్నట్లయితే, సేంద్రీయ కర్బనం నేల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నేలలో ఉండే సూక్ష్మజీవులకు సేంద్రీయ కర్బనం ఆహారం. నేల భౌతిక, రసాయనిక, జీవ సంబంధ ధర్మాలన్నీ సేంద్రీయ కర్బనంపై ఆధారపడి ఉంటాయి. సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారం, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడినిస్తాయి. ఈ సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారము, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడిని ఇస్తుంది. సేంద్రీయ కర్బనం తక్కువగా ఉన్నట్లయితే నేలలో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా ఉంటుందని, అలాగే సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉంటే పోషకాల లోపం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నేలలో సేంద్రీయ కర్బన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అంటే, సేంద్రీయ పదార్థాలు లేదా జీవ పదార్థాలన్నింటిలో ఉండే ముఖ్యమైన పోషక మూలకమే సేంద్రీయ కర్బనం. సేంద్రీయ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పంట వ్యర్థాలన్నింటిలో సేంద్రీయ కర్బనం ఉంటుంది. వీటిని నేలకు వేసినప్పుడు నేలకు సేంద్రీయ కర్బనం అందుతుంది. ఈ సేంద్రీయ కర్బనం సేంద్రీయ పదార్థాల కొలమానంగా చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని నేలల్లో సేంద్రీయ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటే సేంద్రీయ కర్బనం తక్కువగా ఉన్నట్లుగాను, 0.50 నుండి 0.75% వరకు ఉంటే, మధ్యస్థంగాను 0.75% కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ నేలలో సేంద్రీయ కర్బనం ఎక్కువగానూ ఉన్నట్లు గుర్తించాము. మన నేలల్లో సేంద్రీయ కర్బనం 0.3% కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత మనం పంటలు పండించుకోలేని స్థితికి వెళ్తాము. నేల భౌతిక లక్షణాలపై సేంద్రీయ కర్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తే, నేలకు వివిధ భౌతిక ధర్మాలు ఉంటాయి. అవి నేల నిర్మాణం, ఇసుక, ఒండ్రు, బంకమన్ను శాతం, నేలలో ఉండే నీరు, నేల ఉష్ణోగ్రత, నేలలో ఉండే సూక్ష్మ స్థూల రంధ్రాలు, నేల రంగు, ఇలా నేల భౌతిక ధర్మాలుగా చెప్తాము. సేంద్రీయ కర్బనం అధికంగా ఉన్నప్పుడు నేలలోని వివిధ రేణువుల మధ్య అతుక్కునే గుణం పెరిగి నేల నిర్మాణం బావుంటుంది. సూక్ష్మ స్థూల రంధ్రాలు సమపాళలో ఉండి నీరు, గాలి సరిపడినంతగా ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రీయ కర్బనం అధికంగా ఉన్న నేలలు ముదురు గోధుమ రంగు నుండి నలుపు వర్ణంలో కనిపిస్తాయి. సేంద్రీయ కర్బనం తక్కువగా ఉండటం వల్ల నేల భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి. పంటకు కావలసిన పోషకాలు సమతుల్యంగా అందుబాటులోకి రావు. నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉండదు. నేలల్లో పోషకాల నిష్పత్తి సరిగా ఉండదు. నేలలో సూక్ష్మజీవులు తగినంత సంఖ్యలో ఉండకపోవటం వల్ల పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పంటల దిగుబడి కూడా తగ్గిపోయి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా నేల రసాయన లక్షణాలు అలాగే సూక్ష్మజీవులపై సేంద్రీయ కర్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనించుకున్నట్లయితే, సేంద్రీయ కర్బనపు నేలల్లో పోషకాలు నిల్వ ఉండే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సూక్ష్మజీవులు నేలలోని సేంద్రీయ కర్బనాన్ని ఉపయోగించుకుని నేలలోని సేంద్రియాలను విచ్ఛిన్నం చేస్తాయి. సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో సేంద్రీయ ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు నేల ఉదజనని తటస్థంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఉదజని తటస్థం నుండి అల్పక్షారం ఉన్నప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు సమృద్దిగా ఉంటాయి. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్ నత్రజనిని స్థిరీకరిస్తాయి. సేంద్రీయ కర్బనం తగ్గడం వల్ల వీటన్నిటినీ కృత్రిమంగా తయారు చేసి జీవ ఎరువులుగా, జీవ శిలీంద్ర నాశకాలుగా వినియోగిస్తున్నాం. వాతావరణ మార్పులకు నేలలో సేంద్రీయ కర్బనానికి ఉన్న సంబంధం గురించి మనం చూసుకున్నట్లయితే, ఎరువుల అసమతుల్యత ఎక్కడ ఉందో అక్కడ నేలలో ఉన్న సేంద్రీయ కర్బనం తగ్గిందని కనుక్కున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు సేంద్రీయ కర్బనంపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సేంద్రీయ కర్బనంపై వర్షపాతం గణనీయమైన ప్రభావాన్ని ఏమీ చూపదు, కానీ ఉష్ణోగ్రతతో ఇది చాలా ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంటే భవిష్యత్తులో నేల సేంద్రీయ కర్బనం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
అది నేల ఆరోగ్యాన్ని

0: ప్రభావితం చేయటమే కాకుండా కార్బన్ క్రెడిట్ నేల నుండి ఉష్ణ ఉద్గారాలను కూడా ప్రభావితం చేస్తుంది. నేలలో ఎక్కువ కర్బనం ఉంటే ఎక్కువ ఉష్ణ శోషణ ఉంటుంది. కర్బనం తక్కువగా ఉంటే నేలలో ఉష్ణ శోషణ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం. సాధారణంగా సేద్యపు నేలలో కంటే అటవీ భూముల్లో సేంద్రీయ కర్బనం అధికంగా ఉంటుంది. దీనికి కారణం అడవుల్లో ఎండిపోయిన ఆకులు కొమ్మలు నేలపై పడుతూ ఉంటాయి కాబట్టి. వీటితో పాటు జంతు కళేబరాలు నేలపై పడి ఇవన్నీ నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. నేల ఎప్పుడూ సేంద్రీయ వ్యర్థాలతో కప్పబడి ఉంటుంది. దీనివల్ల నేల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. సేంద్రీయ కర్బనం వృధా కాదు. వర్షపాతం అలాగే ఉష్ణోగ్రత సేంద్రీయ కర్బనంను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు, నంద్యాలలో సేంద్రీయ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న కోస్తా జిల్లాలైన గోదావరి, అనకాపల్లి అలాగే ఎత్తైన ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకులో సేంద్రీయ కర్బనం 0.75% కన్నా అధికంగా ఉంటుంది. పంటల విధానాలతో సంబంధం లేకుండా ఉష్ణోగ్రత, వర్షపాతం, ఎత్తు నేలల్లో సేంద్రీయ కర్బన సాంద్రతను నిర్ణయించే మూడు ముఖ్యమైన అంశాలు అని అధ్యయనం చెబుతున్నాయి. భూమి ఎత్తు ఎక్కువగా ఉంటే సేంద్రీయ కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాని మనం కొండల నుండి తక్కువ భూమికి మారితే సేంద్రీయ కర్బనం శాతం తక్కువగా ఉంటుంది. నేలల్లో సేంద్రీయ కర్బన శాతాన్ని మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో భూసార పరీక్షల ద్వారా నేలల్లో సేంద్రీయ కర్బన శాతాన్ని తెలుసుకోవచ్చు. శాస్త్రవేత్తలు చెప్పిన పరిధుల ఆధారంగా నేలను బట్టి సేంద్రీయ ఎరువులను ఎకరానికి ఎంత వేయాలో భూసార పరీక్ష పత్రం అంటే సాయిల్ హెల్త్ కార్డులో నమోదు చేసి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సేంద్రీయ కర్బనం నేలల్లో పెంచడానికి యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. ముందుగా నేలల తయారీ ఏ విధంగా చేసుకోవాలి అంటే నేలను ఎక్కువసార్లు దున్నటం వలన సేంద్రీయ కర్బనం తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేలను దున్నకుండా లేక తక్కువసార్లు దున్ని నేల కోతకు గురికాకుండా నేల నీరు సంరక్షించినచో సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. ఉదాహరణకు వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయటం లేదా మినుము అలాగే పెసరు పంటలను వెదజల్లుకోవటం లాంటి పనులను చేసుకోవాలి. పంట అవశేషాల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటే వరి కోతల తర్వాత పంట వ్యర్థాలను నేలలో రోటోవేటర్ ద్వారా కలియదున్నుకోవాలి. అలాగే వరిని యంత్రాలతో కోసి తరువాత వరిగడ్డిని ట్రాష్ రెడ్డర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలిపినట్లయితే అవి త్వరగా విచ్ఛిన్నం కావటానికి వీలుగా ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి కడప కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
5: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధ అవసరం. కానీ అదే శ్రద్ధ వాళ్ల ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్తే పిల్లల స్వతంత్ర ఆలోచనకు చోటు ఉంటుందా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అటువంటి యువత ఎదుర్కొనే సమస్యలేంటి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం

పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మాతో పంచుకోగలరు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855-6244-197 లేదా 244-119. అంశం మరోసారి, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244497, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కి జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసానో యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదే కి తయారీ చాయే వో ఖరీఫ్ కే లియే హో చాయే రబీ కే లియే హో ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో

0: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హి సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హి సేవ ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ, రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబి వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబి గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్, ఐఎఫ్ఎస్సి సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిం వాంగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్ అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2వ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా 16 పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166 పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా మూడవ దశ కారిడార్ ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ

0: గుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆశిత్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం, డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం.
3: ఈ రోజు మన పొలాల్లో మనకు తెలియకుండానే ఒక పెద్ద నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది. ఒక వింత మార్పు కూడా జరుగుతోంది. ఒకప్పుడు మనం ఎకరాకు 8 బస్తాలు దిగుబడి సాధించాం.

చేయాలి అని లెక్కలు వేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఏ మందు కొట్టినా పురుగు చావట్లేదు, ఏ చీడ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు అని ప్రతి రైతు వాపోతున్నారు. ఒక్కసారి మీ జ్ఞాపకాలను 10-15 ఏళ్ల క్రితానికి తీసుకెళ్ళండి. అప్పట్లో పత్తి వేసే రైతు శనగపచ్చ పురుగు వచ్చిందని భయపడేవాళ్ళు, వరి వేస్తే కాండం తొలుచు పురుగు వచ్చిందని రాత్రులు నిద్రపోయేవాళ్ళు కూడా కాదు. అవి మన ప్రధాన శత్రువులు. కానీ ఈరోజు పరిస్థితి చూసారా? ఆ పాత పురుగుల జోరు కాస్త తగ్గింది, కానీ వాటి స్థానంలో మనం అప్పట్లో అస్సలు పట్టించుకొని చాలా చిన్నవిగా భావించిన తెల్లనల్లి, పిండి పురుగులు, తామర పురుగులు, నల్ల తామర పురుగులు, ఎర్రనల్లి అంటే మైట్స్, మరియు పేనుబంక వంటి రసం పీల్చే పురుగులు హఠాత్తుగా పెరిగిపోయి 100 ఎకరాల పంటలను నిలువుగా ముంచేస్తున్నాయి. చిన్న పురుగులు పెద్ద శత్రువులుగా ఎలా మారాయి? నిన్నటి వరకు మైనర్ పెస్ట్గా ఉన్నవి ఈరోజు మేజర్ పెస్ట్లుగా రాజ్యమేలుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు వీటికి ఎలా కొండంత బలాన్ని ఇస్తున్నాయో ఈరోజు మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. రైతన్నలారా, మన పెద్దలు ఒక మాట అనేవారు, కాలం చూసి వ్యవసాయం చేయాలి అని. కానీ ఇప్పుడు కాలమే మారిపోయింది. మునుపటిలా సమయానికి వర్షాలు పడవు, చలికాలంలో చలి ఉండదు, ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ లేదా వాతావరణ మార్పు అనేది కేవలం మనుషులకే కాదు, మన పొలాల్లోని పురుగుల జీవిత చక్రాలను కూడా తలకిందలు చేస్తాయి. దీనికి గల మొదటి కారణం చిన్నబోతున్న చలికాలం మరియు పురుగుల మనుగడ. నిజానికి ప్రకృతిలో చలికాలం అనేది ఒక అద్భుతమైన నియంత్రణ వ్యవస్థ. శీతాకాలంలో వచ్చే తీవ్రమైన చలికి, మంచుకు, పొలాల్లో ఉండే రకరకాల పురుగులు, వాటి గుడ్లు, లార్వాలు గడ్డగడ్డి చనిపోయేవి. దీనివల్ల వచ్చే సీజన్లో పురుగుల జనాభా సహజంగానే తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చలికాలం రోజులు తగ్గిపోతున్నాయి. డిసెంబర్ జనవరిలో కూడా మునుపటి అంత చలి ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ సున్నితమైన రసం పీల్చే చిన్న పురుగులు చలిని తట్టుకొని హాయిగా శీతాకాలాన్ని దాటేస్తున్నాయి. ఫలితంగా వసంతకాలం లేదా పంట కొత్త సీజన్ ప్రారంభం కాగానే ఇవి కోట్లాది సంఖ్యలో ముందే మేల్కొని పంటలపై దాడి చేస్తున్నాయి. ఇక రెండవ కారణం, గాలిలో పెరుగుతున్న వేడి మరియు కార్బన్ డయాక్సైడ్ శాతం. సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరగడం వల్ల మొక్కలు త్వరగా పెరుగుతాయి, ఆకులు దట్టంగా వస్తాయి, కానీ ఆ ఆకుల్లో రోగ నిరోధక శక్తి, పీచు పదార్థం తగ్గిపోతుంది. ఇది రసం పీల్చే పురుగులకు ఒక విందు భోజనం లాంటిది. పైగా ఈ చిన్న పురుగులకు వేడి వాతావరణం అంటే అమితమైన ఇష్టం. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ వీటి జీవ ప్రక్రియలు వేగవంతమవుతాయి. పూర్వం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పురుగు గుడ్డు నుండి పెద్దదై మళ్లీ గుడ్లు పెట్టడానికి నెల రోజులు పట్టేది. కానీ ఇప్పుడున్న వేడి కాలం, ఎక్కువ ఎండలు, 10-12 రోజుల్లోనే ఒక తరం అంటే ఒక జనరేషన్ పూర్తవుతుంది. అంటే పూర్వం 3 సార్లు గుడ్లు పెట్టే పురుగు ఇప్పుడు 6-8 సార్లు గుడ్లు పెడుతుంది. దీనివల్ల పంటకాలం ముగిసేలోపే పొలమంతా పురుగుల సామ్రాజ్యంగా మారిపోతుంది. రైతు సోదరులారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దీంట్లో ఒక శాస్త్రీయ నిజం ఉంది, దాన్నే సైన్స్ భాషలో ఫెనలాజికల్ మిస్ మ్యాచ్ అంటారు. అంటే ప్రకృతిలో కాలాల సమతుల్యత తప్పడం. మన పొలంలో కేవలం హాని చేసే పురుగులే ఉండవు, మనకు మేలు చేసే మిత్ర పురుగులు కూడా ఉంటాయి. ఉదాహరణకు సాలె పురుగులు, లేడీబర్డ్ బీటిల్స్ అంటే మచ్చల పురుగులు, సిర్పిడ్ ఫ్లైస్ మరియు రకరకాల గిజిగాడు పక్షులు ఇవి ఉండేవి. ఇవి పొలంలో తిరుగుతూ ఆ చిన్న చిన్న రసం పీల్చే పురుగులను, వాటి గుడ్లను తిని జీవిస్తాయి. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన ఉచిత రక్షణ వ్యవస్థ అన్నమాట. కానీ వాతావరణం వేడెక్కడం వల్ల ఏమైందంటే, హాని చేసే శత్రు పురుగులు వేడికి తట్టుకొని చాలా వేగంగా తమ జనాభాను పెంచుకుంటున్నాయి. కానీ వాటిని తినే మిత్ర పురుగులు మాత్రం ఆ వేడిని తట్టుకోలేక చనిపోతున్నాయి, లేదా వాటి ఎదుగుదల రేటు చాలా నెమ్మదించింది. అంటే శత్రువులు 100 రెట్లు పెరుగుతుంటే వారిని వేటాడే రక్షక సైన్యం మాత్రం 10 రెట్లు కూడా పెరగట్లేదు. ఈ రక్షక సైన్యం లేకపోవడం వల్లే అప్పట్లో చిన్నవిగా ఉన్న పురుగులు ఈరోజు అదుపు తప్పి మన పంటలను నాశనం చేస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం, మొక్కల సహజ రక్షణ కవచం దెబ్బతినటం. మనుషులకు రోగ నిరోధక శక్తి ఉన్నట్టే మొక్కలకు కూడా ఉంటుంది.
పొలంలో నీటి ఎద్దడి అంటే డ్రా

డ్రాట్ వచ్చినప్పుడు లేదా హఠాత్తుగా భారీ వర్షాలు పడి వాతావరణం ఉక్కపోతగా మారినప్పుడు మొక్కలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఆ సమయంలో మొక్కలు తమను తాము కాపాడుకోవడానికి తయారు చేసే రసాయన శక్తులు తగ్గిపోతాయి. సరిగ్గా ఇదే సమయం కోసం ఎదురుచూసే తెల్లదోమ, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులు బలహీనపడిన మొక్కలపైన దాడి చేసి వాటి రసాన్ని పూర్తిగా పీల్చేస్తాయి. చాలామంది రైతులు నన్ను అడుగుతుంటారు, ఏవండి గతంలో మేము వాడిన లీటర్ మందు కొట్టినా ఈ తామర పురుగు చావట్లేదు, పైగా మరుసటి రోజుకే రెట్టింపు అవుతోంది, నకిలీ మందులు అమ్ముతున్నారా, మంచి కంపెనీలు కాదా అని అడుగుతున్నారు. ఇక్కడే మనం అసలైన నిజం గ్రహించాలి. తప్పు మందులది కాదు, మన ఆలోచన విధానానిది. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఉష్ణోగ్రత 35 నుంచి 40 డిగ్రీలు దాటినప్పుడు మనం కొట్టే కెమికల్స్, అంటే ఉదాహరణకి పైరిథ్రాయిడ్స్ కానీ ఆర్గనోఫాస్ఫేట్స్ కానీ చాలా వేగంగా ఆవిరైపోతాయి లేదా వాటి రసాయనిక తీవ్రతను కోల్పోతాయి. అంతేకాదు ఈ చిన్న పురుగుల జీవిత చక్రం చాలా చిన్నది కావడం వల్ల మనం ఒకే రకమైన మందును పదే పదే కొట్టినప్పుడు ఆ మందును తట్టుకునే జన్యుపరమైన శక్తిని అవి చాలా త్వరగా పెంపొందించుకుంటాయి. మీరు గమనించే ఉంటారు, పత్తిలో వచ్చే నల్లతామర పురుగు లేదా మిరపలో వచ్చే నల్లతామర పురుగు మార్కెట్లో దొరికే ఏ పెద్ద మందుకు లొంగడం లేదు. ఎందుకంటే మనం మితిమీరిన రసాయనాలు వాడి వాటిని సూపర్ బగ్స్గా మార్చేశాం. మనం కెమికల్ స్ప్రే చేసినప్పుడు ఆకుపైన ఉన్న మిత్ర పురుగులు మొదట చనిపోతాయి, కానీ ఆ ఆకు వెనకున్న తామర పురుగులు బతికేస్తాయి. ఇప్పుడు వాటిని తినే శత్రువు అంటే మిత్ర పురుగులు ఎలాగూ లేవు కాబట్టి ఆ బతికిన కాస్త పురుగులు మరింత బలంగా మారి వారం రోజుల్లోనే పొలాన్ని కమ్మేస్తాయి. దీన్నే శాస్త్రవేత్తలు పెస్ట్ రీసర్జెన్స్ లేదా పురుగుల పునరుజ్జీవనం అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటల్లో జరుగుతున్న మార్పులను ఒకసారి మనం చూద్దాం. పత్తి పంటలో మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు కాయతొలిచే పురుగులు పెద్ద సమస్య. ఈ బీటీ వచ్చిన తర్వాత ఆ కాయతొలిచే పురుగులు ఏవి కూడా ఎక్కువగా లేకుండా ఇప్పుడు పొడి వాతావరణము, వేడి ఎక్కువ అవడం వల్ల తెల్ల నల్లి అంటే మీలీ బగ్స్, తామర పురుగులు, పచ్చదోమలు ప్రధాన శత్రువులుగా మారాయి. వరి పంట విషయానికి వస్తే కాండం తొలుచు పురుగు కంటే ఇప్పుడు ఉక్కపోత వాతావరణం పెరగడం వల్ల సుడిదోమ మరియు ఆకుముడత పురుగులు హఠాత్తుగా పెరిగిపోతున్నాయి. మిరప చూసుకున్నట్లయితే ఎండలు ముదరడం వల్ల ఎప్పటికీ ఎర్రనల్లి, నల్లతామర పురుగులు, తామర పురుగులు చేతికి వచ్చిన పంటను నల్లగా మార్చి పాడు చేస్తున్నాయి. మరి ఇన్ని సవాళ్ళు ఉన్నప్పుడు మనం చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. వాతావరణం మారుతోంది, పురుగులు మారుతున్నాయి, కాబట్టి మన వ్యవసాయ పద్ధతులు కూడా మారాలి. దీనికోసమే శాస్త్రవేత్తలు క్లైమేట్ రెడీ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లేదా వాతావరణ ఆధారిత సమగ్ర సస్యరక్షణ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో మనం పాటించాల్సిన 5 సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది రోజు క్షేత్ర పరిశీలన. ఇకపై క్యాలెండర్ చూసి లేదా పక్కింటి రైతు కొట్టాడని మందులు కొట్టడం మానేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళండి, ఆకులను పైకి తిప్పి చూడండి, పురుగుల ఉనికిని ప్రారంభ దశలోనే గుర్తించండి, అప్పుడే తక్కువ ఖర్చుతో నివారణ సాధ్యమవుతుంది. ఇక రెండవది సరిహద్దు పంటలు మరియు అంతర పంటల సాగు. మీ ప్రధాన పంట చుట్టూ 4 వరుసల జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న వంటి ఎత్తైన పంటలను నాటండి. ఇవి రసం పీల్చే పురుగులను లోపలికి రాకుండా అడ్డుకునే సహజ గోడలాగా పనిచేస్తాయి. అలాగే పొలంలో అక్కడక్కడా బంతిపూలు, అలసందలు నాటడం వల్ల మేలు చేసే మిత్ర పురుగులు ఆకర్షించబడి హాని చేసే పురుగులను తినివేస్తాయి. ఇక మూడవది పసుపు రంగు లేదా నీలం రంగు లేదా తెలుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడం. రసం పీల్చే పురుగుల నివారణకు ఇది అత్యంత చౌకైన అద్భుతమైన పద్ధతి. ఎకరాకు 15 నుండి 20 వరకు పసుపు లేదా నీలం లేదా తెల్లటి జిగురు పల్లాలు మనం పెట్టడం. ఈ నీలం రంగు అట్టలు పెట్టడం ద్వారా తామర పురుగులు నియంత్రించవచ్చు, పసుపు రంగు పెట్టడం ద్వారా తెల్లదోమ, పేనుబంక పురుగులను నివారించవచ్చు, అలాగే తెలుపు రంగు అట్టలు పెట్టడం ద్వారా పచ్చ పురుగులను అలాగే నల్ల తామర పురుగులను మనం నివారించవచ్చు. ఇవి పంట ఎత్తుకు సమానంగా అమర్చండి లేదా 1 అడుగు ఎత్తులో అమర్చండి. ఇవి పురుగులను ఆకర్షించి జిగురుకు అతుకునేలా చేస్తాయి. ఇక 4వ సూత్రం జీవ నియంత్రణ మరియు వేప నూనె వాడకం. ఇది పంట ప్రారంభ దశలోనే రసాయన మందుల జోలికి వెళ్లకుండా
లీటర్ నీటికి

5 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి పిచికారీ చేయండి. దీనివల్ల పురుగులు గుడ్లు పెట్టవు, ఆకులను తినవు. అలాగే బెవేరియా బెసియానా, వర్టిసిలియం లెకాని వంటి మిత్ర శిలీంద్రనాశినులను వాడటం వల్ల ఇవి రసం పీల్చే పురుగుల శరీరంలోకి చొచ్చుకొని పోయి సహజంగా చంపేస్తాయి.

0: పురుగులు మరింత ఎక్కువగా ఆకర్షించబడతాయి. యూరియాతో పాటు పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలను సరైన మోతాదులో ఇస్తే మొక్కకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. చూసారా రైతు సోదరులారా, కాలం మారుతోంది, సవాళ్లు పెరుగుతున్నాయి, కానీ సరైన అవగాహన, శాస్త్రీయ పద్ధతులు ఉంటే ఎలాంటి కొత్త పురుగునైనా మనం జయించవచ్చు. పెట్టుబడి తగ్గించుకొని ప్రకృతి శక్తులను వాడుకుంటూ చేసే వ్యవసాయమే మనకు శ్రీరామ రక్ష. మీ పొలంలో ఏదైనా కొత్త రకం పురుగు కనిపిస్తే, ఆకు ముడుచుకుపోతుంటే భయపడకండి. వెంటనే మీ దగ్గర ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ, లేదా కృషి విజ్ఞాన కేంద్రానికి కానీ ఫోన్ చేసి మీరు ఉచిత సలహాలు పొందండి. వాతావరణం మార్చడం మన చేతుల్లో లేదు, కానీ వాతావరణానికి తగ్గట్టుగా మన వ్యవసాయాన్ని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. తెలివిగా వ్యవసాయం చేద్దాం, లాభాల పంటలు పండిద్దాం. అందరికీ ధన్యవాదాలు.
1: మారుతున్న వాతావరణం, మారుతున్న చీడపిడల చిత్రం, ఈ అంశం గురించి ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి శిల్పకళ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వర్షాకాలంలో చెరకు సాగు విశేషాలు వింటారు.
1: చెరకు సాగులో ఆశించిన మేరకు దిగుబడులు పెరగడం లేదు. అనువైన రకాలతో పాటు అంతర కృషిలో భాగంగా మట్టి ఎగదోయడం, జడచెట్లు కట్టడం వంటి పనుల వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలు, బలమైన గాలుల వల్ల చెరకు తోటలు పడిపోయి దిగుబడిని ఇంకా రసనాణ్యతని తగ్గిస్తూ ఉంటాయి. పడిపోయిన చెరకు తోటల నుండి తయారైన బెల్లం నిల్వకు పనికిరాకుండా పోయి మార్కెట్లో సరైన ధర రాక రైతాంగం ఎంతో నష్టపోతున్నారు. అంతేకాకుండా పడిపోయిన చెరకు తోటలను

ను అడవి పందులు, ఎలుకలు వంటి వాటికి ఆశ్రయంగా మారి తోటలు నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే పడిపోయిన చెరకు తోటల్లో చెరకు గడలపై ఉన్న గ్రీవపు మొగ్గలు మొలకెత్తడం లేదా కుళ్లిపోయి చెరకుగడ బరువు రసనాణ్యత తగ్గిపోవటం జరుగుతోంది. అందువల్ల ఏపుగా పెరిగే సమయంలో చెరకు తోటలకు మట్టి ఎగదోయడం, జడచుట్లు చుట్టినట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా నివారించుకోవచ్చు. ముందుగా మట్టి ఎగదోయడం గురించి మనం చూసినట్లయితే అధిక వర్షాలకు మట్టి ఎగదోయని తోటలు పడిపోతూ ఉంటాయి. పిలక దశలో వెంటనే మట్టి ఎగదోసిన తోటలు బలంగా ఈదురుగాలులకు నిలదొక్కుంటాయి. తోట వయస్సు 4 నెలలు ఉన్నప్పుడు మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. 6 నెలల వయసు ఉన్నప్పుడు గడల సంఖ్య స్థిరపడిన తరువాత మొక్కల మొదళ్లకు 2వసారి మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయడం వల్ల చెరకు గడలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడినిస్తుంది. వేగంగా వచ్చే తుఫాను గాలులకు చెరకు గడలు పడిపోకుండా ఉండటమే కాకుండా చెరకు నాణ్యత కూడా అభివృద్ది చెందుతుంది. నిలబడి ఉన్నా నీరు ప్రత్యక్షంగా చెరకు గడకు తగలదు. మట్టి ఎగదోయటంతో పాటు జడచుట్టు పద్ధతిని కూడా పంట పెరుగుదలను బట్టి 2 నుండి 3 సార్లు చేసుకోవాలి. ఇక జడచుట్ల విషయానికొస్తే, మొదటి జడచుట్టు చెరకు సుమారు 1.5 మీటర్ల ఎత్తు పెరిగిన తరువాత వేసుకోవాలి. తోట పెరుగుదలను బట్టి డిసెంబర్లో నాటిన తోటలకు మొదటి జడచుట్టు ఆగస్టు 1వ వారంలో, 2వ జడచుట్టు సెప్టెంబర్ 7వ వారంలో, ఎదుగుదలను బట్టి ఆఖరు జడచుట్టు అక్టోబర్ 1వ వారంలో వేసుకోవాలి. జడచుట్టు వేయడం వల్ల పడిపోకుండా ఉండి జడ అల్లిక కూడా క్రమబద్దంగా ఉండిపోతుంది. చూడటానికి కూడా చెరకు తోటలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న 4-5 దుబ్బలను జడచుడుతూ ఉంటారు. అయితే జడచుట్లు వేసుకునేటప్పుడు అడుగు భాగాన పక్కన ఉన్న ఆకులను మెలివేసి 5 సెంటీమీటర్ల వ్యాసం గల గడలకు వరుస పొడవున జడచుట్లు వేయాలి. దీనివల్ల మొక్కకు సూర్యరశ్మిని ఉపయోగించుకునే సామర్థ్యం ఇతర పంటలపై వరి, గోధుమ, పప్పుధాన్యాల కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాళ్లల్లో గల గడలను వరుసగా కలిపి జడచుట్లు వేసుకుంటే మొక్కలకు చేకూరే లాభం ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు: చెరకు పంటను ఆశించే రసం పీల్చు పురుగులు, తెల్లనల్లి, తెల్లపేను, దీన్నే ఊలి ఎఫిడ్ అని కూడా అంటారు, దూదేకుల పురుగు అంటే పైరిల్ల, పిండినల్లి, పులుసు పురుగు, పసుపు నల్లి ఉధృతి తక్కువగా ఉండటానికి తప్పనిసరిగా చెరకు పైన 8 ఆకులు వదిలి పురుగులు ఆశించిన ఆకులను రెలచి వేయడం లేదా జడ చుట్టుకోవడం వల్ల ఈ పురుగుల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా పిండి, నల్లి, పులుసు పురుగు ఎండకు, గానికి బహిర్గతం కావటం వల్ల వాటి ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. ఈ జడచుట్టు వేయడం వల్ల గాలి వెలుతురు తగిలి రసం పీల్చు పురుగులు ఆశించే స్థాయి తగ్గటమే కాకుండా పురుగు మందులు పిచికారీ చేయడం సులభమవుతుంది. కొన్ని సందర్భాల్లో రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడుకుంటూ ఉంటారు. అలాంటి తోటలు ఏపుగా పెరిగి పడిపోయి తుప్పు తెగులు, దూదేకుల పురుగు ఉధృతి ఎక్కువగా ఆశిస్తుంది. అందువల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలను సమానంగా అందించి జడచుట్లు వేసుకుంటే తోటల దిగుబడి పెరగడమే కాకుండా రసనాణ్యత కూడా పెరుగుతుంది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్షాధారపు చెరకు సాగుకు నేలను లోతుదుక్కి చేసి ఎకరానికి 10 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. ట్రాక్టర్తో నడిపే సబ్ సాయిలర్తో ప్రతి 2 మీటర్ల దూరంలో 1 మీటర్ లోతున చాలు వేసుకుంటే వర్షపు నీరు భూమిలో నిల్వ ఉండి చెరకు పంట నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటుంది. చెరకు ముచ్చెలను 10% సున్నపు ద్రావణంలో 60 నిమిషాల పాటు ముంచి నాటుకోవటం వల్ల చెరకు మొలక శాతం పెరిగి పంటకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి వస్తుంది. వర్షాధారపు పంటకు ఎకరానికి దుక్కిలో చాళ్లలో 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి. కలుపు నివారణకు చెరకు ముచ్చెలను చాళ్లల్లో బోదలకు పక్కగా నాటుకోవడం వల్ల అధిక వర్షాలకు బోదల్లో నీళ్లు నిలబడినప్పుడు మొలక నష్టపోకుండా ఉంటుంది. చెరకు ముచ్చెలను నాటిన 3 రోజులలోపు ఎకరానికి 2 కిలోల అట్రజిన్ లేదా 600 గ్రాముల మెట్రిబ్యూజిన్, 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ముచ్చెలు నాటిన 3 నుండి 30 రోజుల్లోపు ఎకరానికి 1.5 టన్నుల చెరకు చెత్త కప్పడం వలన నేలలోని తేమను సంరక్షించబడి పీక పురుగు అలాగే కలుపు ఉధృతిని తగ్గిస్తుంది. సూక్ష్మ పోషకాలను లీటర్ నీటికి 0.2 నుండి 0.4% వరకు పిచికారీ చేయటం వల్ల అధిక దిగుబడి పొంది నాణ్యమైన చక్కెర ఉత్పత్తి తీసుకోవడానికి అవకాశముంటుంది. వర్షాకాలంలో చెరుకు సాగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు

0: संकट के समय प्रधानमंत्री
1: ఆకాశవాణి గడప కేంద్రం ఈ రాత్రి 8:15 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల కార్తిక్ గారితో పరిచయం ఉంటారు పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. ఈ రాత్రి 8:15

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్ధిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
1: నమస్తే.
0: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
1: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి, తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశు గృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటినీ కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను, శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
0: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు, శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికీ మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
1: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 29 నుంచి 30 మధ్యలో ఉంది. ఆ అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము. 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు, శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్లు, అంటే దాదాపు 15% నుంచి 20% 30% ఉండేవాళ్లు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట. 3% 2% 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
0: అంటే ముఖ్యంగా మాతృ మరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా. అంటే ఇంటి వద్ద

0: కాన్పులు చేయడం నిరోధించడం, ఆసుపత్రికి కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
1: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ఏఎన్ఎం వస్తుంది అనమాట. అంగన్వాడీ కేంద్రంలో ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట, ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతోపాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె హెచ్బీ లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి హెచ్బీ తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ హెచ్బీ ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె హెచ్బీ లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఇట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
0: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలోకి?
1: అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి, ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళని లబ్ధిదారులు, అంటే గర్భవతులు, బాలింతలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్లీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు, స్కూల్లో వాళ్ళను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో, అంటే గర్భవతికి, బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఆ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట. అది సీల్డ్ ప్యాకెట్.
0: అంటే బాలామృతం అంటే ఏంటి?
1: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరిలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీడ్లు ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసి పెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్, అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు, ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా 1-2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తుండాలి. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలు ఇస్తాం వాళ్ళకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలు ఇస్తాం రోజుకు 100ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకు 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది, తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి, అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నము పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది, కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టి ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం

0: చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి ఒక అర్ధగంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిశోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిశోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2-2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్లకు ఎట్లాంటి చట్టాలున్నాయి, వాళ్ళ అనీమిక్ ఉండడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బి తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు శిశుమరణాలు జరగడం జరుగుతుందన్నమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒకరోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకు ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్ళకు పోషకాహారం గురించి తెలియజేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలున్నాయంటే మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే చదివిచ్చే స్తోమత లేకనో ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్లకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలు ఉన్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి, అంటే డిగ్రీ నుంచి PG వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవి కాకుండా NGOs ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్ళను ఎడ్యుకేషన్ లో కానీ వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు. ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు బాలింతలు తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి. పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు 3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు

0: ఈటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా నాలుగు రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు దీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసి ఉంటారు, ఒక వాట్సాప్ గ్రూప్. 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచర్. మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి బలవంతంగా ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
0: నమస్కారం.
1: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమంలో సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు.
4: భారతదేశం కేవలం భౌగోళిక దేశం కాదు, వేల సంవత్సరాల ఆలోచన జ్ఞాన సంస్కృతుల సమాహారం, విలువలతో కూడిన నవభారత నిర్మాణమే NDA ప్రభుత్వ లక్ష్యం. గతాన్ని గర్వంగా చెప్పుకోవడంతో పాటు వర్తమానాన్ని కూడా అంతే ధీటుగా తయారు చేయడం, దీనికి ప్రజలని ముఖ్యంగా యువతను చైతన్యం చేయడమే ప్రభుత్వ ఆశయం. దీనికి ముందుగా దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడుస్తున్న అనేక సమస్యల నుంచి విముక్తం కల్పించాలి. ముఖ్యంగా Article 370, ఇది మన దేశాన్ని రావణ కాష్టంగా పట్టిపీడించేది. కొన్ని రాజకీయ పార్టీలు గాని కొంతమంది మేధావులుగా చెప్పుకునేవారు దీన్ని గురించి మాట్లాడాలంటేనే భయపడేవారు. కానీ NDA ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి 2019 వరకు భారతదేశంలో సంపూర్ణ విలీనం కాని జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక చట్టమే Article 370. కేంద్రం చేసిన అనేక చట్టాలు అక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో అక్కడ తీవ్రవాదం విచ్చలవిడిగా చెలరేగింది. కొన్ని వేల మంది అమాయకులు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దీన్ని నివారించాలంటే Article 370 రద్దు చేయాల్సిందే. ఇది అత్యంత సాహసోపేతమైన చర్య. రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు ఏనాడు కలలో కూడా ఊహించలేదు Article 370 రద్దు అవుతుందని. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి నూతన్ భారత్ కి ద్వారాలు తెరిచారు. August 5, 2019 కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉత్తర్వు CO No. 272 ద్వారా జమ్మూ కాశ్మీర్కి భారతదేశంలోని రాజ్యాంగం ద్వారా వచ్చిన అన్ని నిబంధనల్ని వర్తించేలా చేసింది. దీంట్లో ఆటోమేటిక్ గా Article 370 సంపూర్ణంగా నిర్వీర్యమైపోయినట్లు అయింది. August 6 భారత రాష్ట్రపతి CO No. 273 ద్వారా Article 370 అన్ని క్లాజులు పనికిరాకుండా చేశారు. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్.

2019 ఆమోదించబడింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించాయి. 2023 డిసెంబర్ 11 సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ చర్యని సమర్థించింది. 2024 ఎన్నికలు జరిగేదాకా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 నిర్వీర్యపరిచిన ఫలాలు సంపూర్ణంగా అందుకుంది. స్థానికంగా ఉండే కాశ్మీరీ ముస్లిం ప్రజలకి సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసు శాఖలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఉగ్రవాదం దాదాపు తుడిచిపెట్టకపోయింది. ఆర్టికల్ 370 నిర్వీర్యానికి ముందు ఎవరైనా ఉగ్రవాది మరణిస్తే అంత్యక్రియలకు 1000 దాకా హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 100 లోపుకు మాత్రమే ఉంది. 1950 భారతీయ జనసంఘ్ ప్రారంభించిన ఆర్టికల్ 370 రద్దు ఉద్యమం 2019 నాటికి గాని సాకారం కాలేదు. దీంతో జమ్మూ కాశ్మీర్కి పర్యాటకుల సంఖ్య పెరిగింది. 2023-24 కాగ్ లెక్కల ప్రకారం టూరిస్టుల సౌకర్యాల కోసం జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ 2,803 కోట్లు ఖర్చు పెట్టింది. వారి భద్రతకు కూడా ప్రాధాన్యమిచ్చింది. దీంతో 2020-2024 వరకు 2,35,90,081 మంది దేశీ విదేశీ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ని సందర్శించారు. ఇదంతా ఆర్టికల్ 370 నిర్వీర్య ఫలితమే. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే భావనలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ ప్రతిపక్షాలకి ఊపిరి తిప్పుకు అనివ్వకుండా చేసింది. శత్రుదేశాలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విధంగా దార్శనిక్ భారత్ ను సుగమం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిరకాల సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించింది. ఆర్టికల్ 370 నిర్వీర్యమైతే దేశం అల్లకల్లోలమవుతుందనే భ్రమలో ఉన్న కొంతమంది మేధావులకు ప్రజలు ఈ విషయాన్ని చాలా హుందాగా స్వీకరించడం ఇప్పటికీ మింగుడుపడని విషయం. జమ్మూ కాశ్మీర్ ముస్లిం ప్రజలు తమ ప్రాంతాన్ని ఒక జన్నత్ అంటే స్వర్గధామంగా నిర్మించాలని కోరుకుంటున్నారు. అక్కడి యువత ఉగ్రవాదం వద్దు, నేషన్ ఫస్ట్ అంటూ నినదిస్తున్నారు. హిమాలయ పరివార్, ముస్లిం రాష్ట్రీయ మంచ్, శారదా కేంద్ర వంటి ఎన్జీఓలు అక్కడి యువతకి వ్యాపారం పెట్టుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ప్రభుత్వ పారదర్శకత, దార్శనికమైనటువంటి సమాజం కోసం ప్రభుత్వ పారదర్శకత అనే అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చాలా ముఖ్య విషయంగా తీసుకుంది. ప్రజాస్వామ్యానికి ప్రజలే మూలం. ప్రభుత్వాలు చేసే పనులు పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు తెలియజేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ ఆశయం. ఇందులో ప్రధానమైంది బడ్జెట్. ప్రభుత్వం ఎలా ఆదాయం సమకూర్చుకుంటున్నది, ఎలా ఖర్చు పెడుతున్నది అనే అంశాలలో భారత ప్రభుత్వం 100% స్పష్టంగా ప్రజలకు పార్లమెంట్ ద్వారా తెలియజేస్తుంది. ప్రతిపక్షాలు, పత్రికలు, మాధ్యమాలకి ప్రశ్నించే అవకాశం కల్పిస్తుంది. వారి ప్రశ్నలకు ఆధారపూర్వకంగా సమాధానాలు ఇస్తుంది. ఆర్టీఐ, ఆన్లైన్ బడ్జెట్, ప్రభుత్వ డేటా పోర్టల్స్, కాగ్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ గమనాన్ని నిశితంగా పరిశీలించడం జరుగుతోంది. సేవల డిజిటలీకరణ విస్తృతంగా పెరిగింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లో సేవలు పొందుతున్నారు. 2025 నాటికి 20,000 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు వీటి సేవలు అందుకుంటున్నారు. 2014 నాటికి డిజిటల్ ఇండియా అంటే మనకు తెలియదు. 2015 ఇది ప్రారంభమైంది. 2019 దేశవ్యాప్తంగా కేవలం 872 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులో ఉంటే 2025 నాటికి వీటి సంఖ్య 20,000 చేరుకుంది. సింగిల్ విండో పోర్టల్స్ ద్వారా అనేక సేవలు లభిస్తున్నాయి. ఏపీఐ సేతు, ఇండియా స్టాక్, మేరీ పహచాన్ వంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందటమే దీనికి కారణం. ప్రభుత్వ విధానాలు, నిబంధనల మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల్లోనూ ఈ విధానం అమలులోకి ఉంది. న్యాయ సంహిత, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మరో ముఖ్యమైన మార్పు, దాదాపు 164 సంవత్సరాల నాటి ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో మన దేశ పరిస్థితులకు తగినట్లు భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టడం.

0: ఇది చారిత్రాత్మకమైన పరిణామం. దీనివల్ల దేశ ప్రజలకు వలసరాజ్యాల శిక్షాస్మృతి నుంచి ఉపశమనం లభించింది. ఇది దేశవ్యాప్తంగా 2024 జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. పాత చట్టంలో 511 సెక్షన్లు ఉంటే వాటిని 358 సెక్షన్లకు కుదించారు. పాత చట్టంలో సెక్షన్ 124A కింద దేశద్రోహం నేరం ఉంటే దానిని పూర్తిగా తొలగించారు. దానికి బదులు దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. గతంలో మహిళలు పిల్లలపై నేరాలకి విడిగా సెక్షన్లు ఉండేవి. వాటన్నిటినీ చాప్టర్ 5 కింద ఒకచోటికి చేర్చారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం జరిగే వెసులుబాటు లభించింది. చిన్న చిన్న నేరాలకు జైలు శిక్ష బదులు సమాజ సేవ చేయాలనే కొత్త శిక్షా విధానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద నిర్మూలనకు ప్రత్యేక శిక్షలు ఖరారు చేశారు. న్యాయ సంహితలో 34 నుంచి 44 సెక్షన్ వరకు స్వీయ రక్షణ హక్కును కల్పించాయి. 45 నుంచి 62 వరకు ప్రేరేపణ, నేరపూరిత కుట్రలకు శిక్షలు ఖరారు చేశాయి. 63 నుంచి 99 వరకు మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి, వివాహానికి సంబంధించిన నేరాలు, గర్భస్రావం కలిగించడం మొదలైన వాటికి శిక్షలు ఖరారు చేస్తాయి. సెక్షన్ 100 నుంచి 146 వరకు అక్రమ నిర్బంధం, అక్రమ బంధం, అపహరణ, బానిసత్వం, బలవంతపు చాకరీ గురించి క్షుణ్ణంగా చర్చించాయి. సెక్షన్ 147 నుంచి 158 వరకు రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసే నేరాల గురించి, సెక్షన్ 159 నుంచి 168 వరకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి సంబంధించిన నేరాల గురించి భారతీయ న్యాయ సంహిత శిక్షలు విధించింది. సెక్షన్ 169 నుంచి 177 వరకు ఎన్నికల నేరాలు, 178 నుంచి 188 వరకు నాణాలు, బ్యాంకు నోట్లు, కరెన్సీ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలు, 188 నుంచి 197 వరకు ప్రజాశాంతికి భంగం కలిగించడం, 198 సెక్షన్ నుంచి 205 వరకు ప్రభుత్వోద్యోగులు ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాల గురించి చర్చించాయి. సెక్షన్ 216 నుంచి 226 వరకు ప్రభుత్వోద్యోగుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించడం, 227 నుంచి 269 వరకు తప్పుడు సాక్ష్యం మరియు ప్రజాన్యాయానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, సెక్షన్ 270 నుంచి 297 వరకు ప్రజారోగ్యం, భద్రత, విశ్వాసము, మర్యాద మరియు నైతికతను ప్రభావితం చేసే నేరాలకు శిక్షలు సూచించాయి. సెక్షన్ 298 నుంచి 302 వరకు మతానికి సంబంధించిన నేరాలను చర్చించాయి. సెక్షన్ 303 నుంచి 334 వరకు ఆస్తులు కొల్లగొట్టడం, దొంగతనాలు, దోపిడీలు, 330 నుంచి 350 వరకు నేరపూరిత బెదిరింపు, అవమానం, పరువు నష్టం మొదలైన వాటిని, సెక్షన్ 351 నుంచి 356 వరకు నిస్సహాయ వ్యక్తి యొక్క అవసరాలను తీర్చడానికి జరిగిన ఒప్పంద ఉల్లంఘనలు, 358 రద్దు మరియు పొదుపులకు సంబంధించిన ఆర్థిక నేరాలని విచారిస్తాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 న్యాయస్థానాలలో కేసులు సత్వరంగా పరిష్కరించేందుకు వీలు కల్పించిందని చెప్పవచ్చు. ఇది NDA ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశంలో జరిగిన గొప్ప సంస్కరణగా రాజనీతి నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు దీని ద్వారా సరళమైన చట్టభాష అందుబాటులోకి వచ్చింది. బాధితులకు మెరుగైన హక్కులు, రక్షణలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడం, FIR నమోదు నుంచి తీర్పుల వరకు డిజిటల్ విధానాలు, వీడియో రికార్డింగ్లు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు ప్రముఖ స్థానం కల్పించడం, పోలీసుల జవాబుదారీతనాన్ని పెంపొందించడం దీని లక్ష్యాలు. 1898 నాటి ఇండియన్ పీనల్ కోడ్ పౌర కేంద్రీకృత న్యాయం కోసం కాకుండా కేవలం నియంత్రణ కోసమే రూపొందించారని చాలా కాలం నుంచి ఉన్న విమర్శ. భారతదేశంలోని జైళ్లలో ఉన్నవారిలో 67% విచారణ ఖైదీలే. దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో లక్షలాది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయస్థానాల మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. వీటన్నిటినీ తగ్గించడం, డిజిటల్ సాక్ష్యాలను స్వీకరించడం మొదలైనవి భారతీయ న్యాయ సంహిత యొక్క లక్ష్యాలు.
1: దార్శనిక

0: భారత్ కార్యక్రమంలో మీరింతవరకు సుపరిపాలన ఈ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కడప కేంద్రం

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈనాటి కార్యక్రమంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల కార్తీక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: శ్రోతలకు నమస్కారం. మనం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనకందరికీ తెలుసు మన ఆరోగ్యంలో గుండె ఎంత ప్రాధాన్యం కలిగి ఉందో. ఒక్కసారి మనం అనుకోకూడదు, కానీ హృదయ స్పందన ఆగిపోతే మన జీవితం ఇంకా అక్కడితో ముగిసినట్టే. అందుకని దీనికి ఇంత ప్రాధాన్యం కలిగి ఉంది. అయితే ఈ గుండె జబ్బులు రావడానికి గల కారణాలు ఏమిటి, ముఖ్యంగా యువతలో రావడానికి కారణాలు ఏమిటి, దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో డాక్టర్ తుమ్మల కార్తీక్ గారు ఉన్నారు, ప్రముఖ కార్డియాలజిస్ట్ మరియు చైర్మన్ ఎథిక్స్ కమిటీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్. నమస్కారం సార్.
3: నమస్కారం.
2: మా ఆకాశవాణి స్టూడియోస్కి మీకు స్వాగతం సార్. ముందుగా సార్, మనం చూసుకున్నట్లయితే యువతలో చాలా ఈ గుండె జబ్బులు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రముఖులు కూడా చాలా మంది హఠాత్తుగా మరణిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, మరీ ముఖ్యంగా యువతలో ఎందుకు పెరుగుతున్నాయి, దీనికి ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి, దీనికి సంబంధించిన విషయాలు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా అసలు ఈ గుండె జబ్బు అంటే ఏమిటి, అది ఆ పెయిన్ ఎక్కడ మొదలవుతుంది, దాన్ని ఎలా గుర్తించాలి, ఒకసారి మా శ్రోతలకు చెప్పండి.
3: నమస్కారం అండి. శ్రోతలందరికీ ఇవాళ వరల్డ్ హార్ట్ డే హృదయ దినోత్సవం సందర్భంగా ఫస్ట్ ధన్యవాదాలు. హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటాం, జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రజల్లో గుండె జబ్బుల మీద అవగాహన పెంచటం, గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి, దీని మీద వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ఏమైతే చేయాల్సిన ప్రక్రియ ఉందో అది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంకి వచ్చి డోంట్ మిస్ ఎ బీట్ అంటే మీ యొక్క గుండె చప్పుడిని కాపాడుకోవటం అనేది చెయ్యాలి. గుండె చప్పుడిని కాపాడుకోవటం అంటే ముందుగానే దాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, ఏమైనా ఇబ్బందులు రావచ్చా, వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది ముందుగా చూసుకోవటం మనం చెయ్యాలి. మనకి హార్ట్ బ్లాక్స్ అంటే గుండె లోపల కొలెస్ట్రాల్ గడ్డలు కట్టేది సుమారుగా 20-30 సంవత్సరాల వయసులోనే మొదలైపోతుంది. అంటే 40-50 ఏళ్లకి మాత్రమే మనకు హార్ట్ అటాక్స్ వస్తాయనేది మనకు తెలుసు. కానీ ఈ యొక్క ప్రక్రియ 2-3 దశాబ్దాల ముందే మొదలవుతుంది. ఈ మొదలయ్యే సందర్భంలోనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ. అప్పుడు ఈ హార్ట్ అటాక్స్ అనేది వయసు పైబడినప్పుడే వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం తీసుకోవాల్సిన ప్రథమ 5 సూత్రాలు ఎట్లా ఉన్నాయంటే, ఫస్ట్ మీ యొక్క బీపీ ఎట్లా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, మీ బరువు ఎట్లా ఉన్నారు, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది అనేది ప్రతి

0: సంవత్సరం కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకుంటే డ్రగ్స్ పెరగటం, స్మోకింగ్, ఆల్కహాల్కి అడిక్ట్ అవటం ఇవన్నీ పెరగటం జరిగింది. సో మంచి హ్యాబిట్స్ ఉండి వీటికి దూరంగా ఉండటం చాలా ప్రథమంగా ఉండాలి. దీంతోపాటు మనం మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ, అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వీరిలో హార్ట్అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మంచి వాతావరణంలో గనక మనం పనిచేసినా, లేకపోతే మంచి వాతావరణం మన ఇంట్లో ఉన్నా, మనకి హార్ట్అటాక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
1: డాక్టర్ గారు, ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఇప్పుడు అధిక బరువు ఉంటే గుండె జబ్బులకు దారితీయొచ్చా?
0: డెఫినెట్ గా అధిక బరువు ఉన్నారు అంటే వీరిలో ఫ్యాట్ సెల్స్, అంటే ఈ యొక్క కొవ్వు కణాలు సంఖ్య ఎక్కువగా ఉండటం, దాని యొక్క పరిమాణం ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఆ యొక్క కొవ్వు కణం కరెక్ట్ గా పనిచేయటం పోవటం మూలానే మనకి అసలు డయాబెటీస్ అనేది వస్తుంది. డయాబెటీస్ ఏదో మనం షుగర్ ఎక్కువ తింటే రాదు, ఫ్యాట్ తింటం కంటే ఎక్కువ ఇబ్బంది వచ్చేది షుగర్ తిన్నా, తీపి పదార్థాలు తింటేనే మనకు హార్ట్అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే మన బాడీలోనే కొలెస్ట్రాల్ అనేది 60-70% తయారవుతుంది. ఇది తయారు చేసే ప్రక్రియలో ముందుగా ఈ షుగర్స్ ఏదైతే ఎక్కువ ఉంటుందో, ఇవాళ మన బరువు బట్టి మనం ఎంత పనిచేస్తున్నామో దాన్ని బట్టి మనం ఎనర్జీ లెవెల్స్ తీసుకోవాలి. దానికంటే మనం ఎప్పుడైతే అధికంగా తీసుకుంటామో మన లివరు దాన్ని తీసుకెళ్లి కొలెస్ట్రాల్ గా తయారు చేస్తుంది. ఆ కొలెస్ట్రాల్ వెళ్లి బాడీలో సర్క్యులేట్ అవుతూ ఈ ఫ్యాట్ సెల్స్ దీంట్లో డిపాజిట్ అయ్యి దీని వల్ల షుగర్ వస్తుంది. దీంతో పాటే ఎప్పుడైతే షుగర్ వస్తుందో మనకి కణాలు వెళ్లి రక్తనాళాల్లో పేరుకుంటాయి. దీన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంట. మన వరల్డ్ వార్ టూలో ఈ జవాన్లు 20-22 వయసు ఉన్నవారు చనిపోవటం జరిగింది. వీళ్ళలో అటాప్సీ చేస్తున్నప్పుడు వాళ్ళు మామూలుగా ఈ బృహద్ధమని అంట, అంటే గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళం, దీంట్లో కూడా 20 వయసు వాళ్ళకు కూడా బ్లాక్లు కనిపించినాయి. అంటే మనకి ఈ బ్లాక్లు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ఇబ్బంది 20-30 మొదలవుతుంది. కానీ అది దీర్ఘకాలికంగా పెరుగుతూ పెరుగుతూ 50-60 మనకుండే మిగతా అలవాట్ల వల్ల, లేకపోతే మిగతా షుగర్ బీపీ వ్యాధుల వల్ల అది బయటేసి హార్ట్అటాక్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. మనకి అది వరకు ఎక్కువగా పనిచేసేవాళ్ళం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది కాదు. ఇవాళంతా వర్క్ ఫ్రం హోమ్, కొద్దిగా డస్ట్ జాబులు పెరిగినాయి, ఐటీ జాబులు పెరిగినాయి, అందరూ ఒక చోట కూర్చుని పనిచేయటం ఎక్కువగా ఉంది. అది వరకు మనం వ్యవసాయం ఎక్కువ చేయటం,
1: శారీరక శ్రమ ఉండేది,
0: అంటే మనకి ఎప్పుడు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది కాదు కల్చరల్ గా. ఇప్పుడు అది పెరగటం వల్ల మనకి బాడీలో ఉండే ఎక్సెసివ్ క్యాలరీస్ ఇవన్నీ కూడా ఫ్యాట్ లాగా మారిపోవటం, ఫ్యాట్ సెల్ డిస్ఫంక్షన్ రావటం, దీని వల్ల హృదయోగాలు, ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంది. ఇది చిన్న వయసులోనే మొదలవుతుంది.
1: డాక్టర్ గారు, ప్రజల్లో మరొక అపోహ ఉందండి, ఏదైనా గుండెకి సంబంధించి కానీ కడుపులో కానీ నొప్పి వస్తే అసిడిటీ అనుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్లకుండా అసిడిటీకి సంబంధించిన టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏ పెయిన్ ని మనం గుండె జబ్బుగా పరిగణించాలి, ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి?
0: 40 పైబడిన వారు అందరూ కూడా వారి యొక్క షుగరు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, వాళ్ళ బరువు ప్రతి సంవత్సరం చూసుకోవాల్సిందే. ఇంకా లక్షణాలు ఎట్లా ఉంటాయి? హృదయోగ లక్షణాలు ఆయాసం రావటం, అంటే నడుస్తున్నప్పుడు ఆయాసపడటం, మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసపడటం, తర్వాత కళ్ళు తిరగటం, బాగా నీరసంగా ఉండటం, లేదా ఎడంచే సైడు ఛాతీలో నొప్పి రావటం, ఎడం చెయ్యి లాగటం, నడుస్తున్నప్పుడు ఇది ఎక్కువ అవ్వటం, దీంతోపాటు చెమటలు పట్టడం, ఇవి సాధారణంగా సింప్టమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు కుడి ఛాతీలో కూడా నొప్పి రావచ్చు, కుడి భుజంలో నొప్పి రావచ్చు, వెన్నులో నొప్పి రావచ్చు, కాకపోతే ఇవన్నీ చూసుకున్నా ఒక 5-10% వరకు మాత్రమే. సో ఛాతీ నొప్పి వస్తే హార్ట్అటాక్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసీజీ గనక తీసుకుంటే ప్రధానంగా హార్ట్అటాక్ వచ్చిందా లేదా అనేది ఒక 80% వరకు తెలిసిపోతుంది. తర్వాత ఒక బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, దీని తర్వాత యాంజియోగ్రామ్ పరీక్ష, లేకపోతే ఇంకా ఇట్లా గుండెకి పరీక్షలు చేయడానికి అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఇలా ఒక్కొక్కసారి మనకు 2 వస్తూ ఉంటాయి. ఒకసారి వచ్చినప్పుడు కేవలం చిన్న పెయిన్ గా వదిలేస్తే మరొకసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రక్రియ ఏంటి? ఆ పేషెంట్ ఎటువంటి చికిత్సకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది?
0: ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఛాతీ నొప్పి వచ్చి ఒకసారి ఈసీజీలో తేడా ఉండి, తర్వాత మళ్ళీ గుండెకి ఎక్కువ కార్డియోగ్రామ్ అంటాం, అంటే గుండె పంపింగ్ ఎట్లా ఉంది, గుండె యొక్క శక్తి ఎట్లా ఉంది, గుండె నీరసపడిందా, దీని తర్వాత ఈ యొక్క బ్లాక్ వల్ల ఇబ్బంది వచ్చిందా లేదా, అంటే FFR అంటాం, ఇట్లా అన్ని ఒక ప్రాథమికంగా చేయించుకున్న తర్వాత గుండెకి 2 ఉన్నాయి, 3 ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతాం. ఎప్పుడైతే ఆ బ్లాక్ యొక్క పరిణామం బట్టి, ఆ బ్లాక్ ఎక్కడుందే దాన్ని బట్టి మాకు స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క బ్లాకుల వల్ల

0: ఇబ్బంది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది. ఎక్కువ ఉన్న వారికి ఆంజియోప్లాస్టీ అంటే గుండెకెళ్ళే ఈ రక్తనాళాల్లో చిన్నగా ఒక స్ప్రింగ్ లాంటి వేయటం. ఈ స్ప్రింగ్ కి ప్రస్తుతానికి మనకు అన్ని కూడా కోటింగ్ స్టెంట్స్, అంటే దీని మీద మనం ఒక మందు కోటింగ్ చేసి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంట, ఇయే వాడటం జరుగుతూ ఉంది. గత 2 దశాబ్దాల్లో కూడా ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో రావటం జరిగింది. ఇప్పుడు అన్ని వాడేవి కూడా మెడిసిన్ కోటింగ్ స్టెంట్స్ మాత్రమే. తర్వాత హార్ట్ బ్లాక్స్ ఎక్కువ ఉంటే, అంటే 3కి మించి ఎక్కువ ఉన్నా, లేకపోతే ప్రధాన రక్తనాళాల్లో క్రిటికల్ పొజిషన్స్ లో ఎక్కువ ఉన్నా, బైపాస్ సర్జరీ చేయటం అనేది చేయొచ్చు. వాడికి అది ఒక ఆప్షన్ ఉంది. దీంతోపాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా రావటం జరిగింది. అది వరకు మొత్తం ఛాతీని ఓపెన్ చేసి చేయటం అనేది జరిగేది. ఇప్పుడు ఒక 4 ఇంచులు బ్రెస్ట్ కింద కొద్దిగా చిన్న కట్లోనే ఇది వెళ్ళి రోబోటిక్ గా సర్జరీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా టెక్నాలజీ ఎప్పుడైతే పురోగతి సాధిస్తున్నామో, ఇట్లాగే చేసే టెక్నిక్ లో పురోగతి వచ్చింది. ఎక్కువగా రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. మెడిసిన్ కోటింగ్స్, కొత్తగా వచ్చిన మందుల వల్ల కూడా ఈ యొక్క బ్లాక్ని తగ్గించే అవకాశం ఉంది. అన్ని కొత్త కొత్త ట్రయల్స్ కూడా రావటం జరిగింది.
1: డాక్టర్ గారు, ఈ స్టెంట్ ఎలా పనిచేస్తుందండి? మనకు ఎటువంటి ఉపశమనం ఇస్తుంది ఈ గుండె జబ్బుల నుంచి?
0: ఎప్పుడైతే ఇంట్లో ఒక పైపు మీకు బ్లాక్ అయిపోయింది, బ్లాక్ అయిపోతే ఏం చేస్తాం, అది వెళ్ళి క్లీన్ చేసి దాన్ని కొత్తగా ఒక చిన్న అక్కడ అటాచ్మెంట్ చేసి మళ్ళీ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అట్లాగే గుండెకెళ్లే రక్తనాళంలో కూడా ఎక్కడైతే ఈ కొలెస్ట్రాల్ గడ్డగట్టేసి బ్లాక్ అవుతుందో అక్కడ మనం దాన్ని బలూన్ తోటి క్లీన్ చేసి అక్కడ ఒక స్ప్రింగ్ లాంటిది అమర్చి అక్కడ మెడిసిన్ కోటింగ్ ఉన్నప్పుడు మెడిసిన్ చిన్నగా ఒక నెలన్నర రోజు ఆ మెడిసిన్ అట్లా చిన్నగా వెదజల్లుతుంది. ఎందుకు అంటే అక్కడ మళ్ళీ బ్లాక్ రాకోకుండా ఉండటానికి అది చేసే ప్రక్రియ అన్నమాట. సో ఒక స్ప్రింగ్ అక్కడ అమర్చిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ నార్మలైజ్ చేస్తాం. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అక్కడ నార్మల్ అవుతుందో మళ్ళీ ప్రవాహం అనేది మామూలుగా అవుతుంది. ఒక స్టెంట్ ఎంతకాలం పనిచేస్తుంది? సాధారణంగా మమ్మల్ని అడిగే క్వశ్చన్, ఎంతకాలం పనిచేస్తుంది ఒక స్టెంట్ వేసారు? అది జీవిత కాలం మొత్తం కూడా ఒక స్ప్రింగ్ లోపల ఉండిపోతుంది. అది మళ్ళీ తీయటం, మళ్ళీ పెడతాలు ఇట్లా ఏమీ ఉండవు. ఒకసారి వేసామంటే అది లోపల ఉండిపోతుంది. లోపల గోడలోకి మనకి కలిసిపోయేటట్టు ఆ రక్తనాళంలో కలిసిపోతుంది. దాని మీద ఒక మంచి నార్మల్ టిష్యూ మొత్తం కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి నార్మల్గా ఫంక్షనింగ్గా చేయటం జరుగుతుంది. ఇది ఎంతకాలం పడుతుంది? సుమారుగా 3 నెలలు నుంచి 4 నెలలు, అంటే ఆ యొక్క వయసును బట్టి, వాళ్ళకుండే జబ్బును బట్టి, కొంతమందికి 6 నెలల్లో కూడా ఎండోథీలైజేషన్ అంటాం. అంటే ఆ యొక్క స్టెంట్ లోపల కూడా ఒక చిన్న పొరలాగా నార్మల్గా ఒకటి ఫ్లో అయ్యేటట్టు ఒక పొరలాగా ఫామ్ అయిపోయి మనకి లోపలికి వెళ్తుంది. ఇది స్టెంట్ వేసిన తర్వాత జరిగే ప్రక్రియ.
1: సో డాక్టర్ గారు, మనకు పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మీరు ముందు చెప్తున్నట్టు ఆరోగ్యంలో మనకు మెరుగైన ఆహారం కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది, అలాగే మన జీవనశైలి అలవాట్లు కూడా. అయితే ముందుగా ఎటువంటి ఆహారపు అలవాట్లు మనకు మంచి గుండె ఆరోగ్యాన్ని కలిగిస్తాయి డాక్టర్ గారు?
0: సో ప్రధానంగా 5 సూత్రాలు ఏదైతే గుండె జబ్బులకి దూరంగా ఉండాలని చెప్తామో, ఈ 5 సూత్రాలు పాటించాల్సిన ప్రధానంగా ఎక్సర్సైజ్, రోజుకి 1-30 నిమిషాల పాటు నడవటం, మినిమల్ యోగా కానీ వెయిట్స్ చేయటం కానీ 1-10 నిమిషాల పాటు చేయటం, 3-4 కిలోమీటర్ల పాటు ఈ అరగంటలో నడవటం. సెకండ్ది డైట్, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు బాగుండాలి, హెల్తీగా ఉండాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి, ఉప్పు శాతం తక్కువగా ఉండాలి, ఫ్రూట్స్ నట్స్ అనేది ఎక్కువగా వాడుకోవాలి. ప్రస్తుతానికి సైన్స్ ప్రకారంగా నిర్ధారణ అయింది మెడిటరేనియన్ డైట్ అంటాం. అంటే మెడిటరేనియన్ డైట్ అంటే ఎక్కువగా ఈ వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం, ఎక్కువగా వేపుళ్ళు లేకోకుండా కొద్దిగా ఉడకబెట్టిని లేకపోతే ఈ తండూరిలాగా చేసుకునే, అట్లా వాటిలోనే మనకి హార్ట్అటాక్స్ రాకోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. 3వది అలవాట్లు, ఈ స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉంటే మంచిది. తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా పీచు పదార్థాలు, 10-20% మనకి ఫైబర్ డైట్ ఉండాలి. బాడీకి 30-40% ప్రోటీన్ కావాలి, 30-40% కార్బోహైడ్రేట్ కావాలి, 10% వరకు ఫ్యాట్ కావాలి. ఎప్పుడైతే పౌష్టిక ఆహారాలు మెగ్నీషియం కానీ లేకపోతే కాల్షియం కానీ వీటి వల్ల లోపాలు వస్తే మన కండరాలు వీక్ అవుతాయి, బోన్స్ వీక్ అవుతాయి, వీటి అన్నిటి వల్ల కూడా గుండె కొద్దిగా నీరసపడే అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ గారు, అలాగే అన్ని మనకు మంచి ఆహారం మంచి జీవనశైలి కలిగి ఉన్నప్పటికీ కూడా కొంతమందికి వారసత్వంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందంటారా?
0: వీరిలో ఎక్కువగా ఈ కొలెస్ట్రాల్ తయారవటం, కొలెస్ట్రాల్ యొక్క సైకిల్స్ లో ఎక్కడన్నా జెనెటిక్ మ్యుటేషన్స్ రావటం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, లైపోప్రోటీన్ ఎక్కువ

ఎక్కువగా పెరిగిపోవటం. వీటి వల్ల హృద్యోగాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో మగ సంతానానికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ప్రూవ్ అయింది. సైన్స్ ప్రకారంగా ముందుగానే చేయించుకుని వారు గనక మంచి ఆరోగ్య సూత్రాలని పాటిస్తే 50%

0: 80 సార్లు కొట్టుకోవాలి. అంటే రోజుకి 100 సార్లు కొట్టుకోవాలి. సడన్ గా ఆగిపోతే ఏమవుతుంది, బాడీలో సర్క్యులేషన్ మొత్తం ఆగిపోతుంది. రక్తం ఎప్పుడైతే సర్క్యులేషన్ ఆగిపోతుందో ప్రధాన అవయవాలు ఏదైతే బ్రెయిన్ ఉంది, కిడ్నీ ఉంది, లివర్ ఉంది, ఇవన్నీ ఇక ఆగిపోతాయి. అందుకే గుండె గనక ఆగిపోతే ఇక ప్రాణం పోతుంది. ఎవరన్నా కుప్ప కూలిపోయినప్పుడు మనం ప్రధానంగా చేయాల్సింది ఛాతీ మీద రెండు చేతులు పెట్టి 80 నుంచి 100 సార్లు ఫాస్ట్ గా నొక్కటం అనేది చెయ్యాలి. సో సిపిఆర్ మళ్ళీ మనిషి లేసేంత వరకు లేదా హాస్పిటల్కి వెళ్లేంత వరకు, మళ్ళీ డాక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకునేంత వరకు కూడా సిపిఆర్ అనేది చెయ్యాలి.
1: ధన్యవాదాలండి డాక్టర్ కార్తీక్ గారు. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులకి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు తెలియజేశారు. దీనికి గల కారణాలు ఏమున్నాయి, అలాగే ఈ ముఖ్యమైనటువంటి 5 సూత్రాలు కూడా చక్కగా తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: నమస్కారం, థాంక్యూ వెరీ మచ్.
2: మీరింతవరకు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల కార్తీక్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక సామీప్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సన్నద్ధతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సంక్షోభం దేశద్వారం తట్టేలోపే సన్నద్ధత సంక్షోభ స్థాయికి చేరుకోవాలన్నదే భారతదేశ లక్ష్యమన్నారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళ వృత్తిపరమైన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ మొదటి స్పందన దేశంగా, ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా, విశ్వసనీయతకు ప్రతీకగా స్థిరంగా నిలుస్తోందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్ధతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు ప్రభుత్వ వ్యూహంలో భాగమని చెప్పారు. కనీస మద్దతు ధర MSP కింద కందులు, మినుములు, మసూరు పప్పులను ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ వివరిస్తూ,
4: हमने इस रबी कॉन्फ्रेंस को केवल रबी हो या खरीफ हो, इसको केवल कर्मकांड नहीं रहने दिया. उत्पादन में जो वृद्धि हुई है वो अभूतपूर्व है. कृषि विकास दर में 50% की वृद्धि हुई है. कल तथ्यों के साथ प्रस्तुत करने वाले हैं, तो हमारी उपलब्धियां अनंत है, लेकिन काम करने की जरूरत और है. कई बार हम लोग सोचते हैं कि ऑफिस में बैठ के कुछ अधिकारी ही पूरी प्लानिंग कर लेंगे, तो वो प्लानिंग पर्याप्त नहीं होती जब तक सारे स्टेक होल्डर शामिल ना हो. मैं आपसे आग्रह करना चाहूंगा, राज्य में आप एक मजबूत टीम एग्रीकल्चर बनाइए.
3: దేశంలోని ఆర్థిక, సాంస్కృతిక, వారసత్వ ప్రాధాన్యత కలిగిన 50 నగరాలను మోడల్ నగరాలుగా అభివృద్ది చేసేందుకు పలు నూతన కార్యక్రమాలను కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ప్రగతి 50 కింద ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 24 రాష్ట్రాల పరిధిలోని ఈ 50 నగరాలు దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా పరిశుభ్రమైన మోడల్ నగరాలుగా అభివృద్ది చెందుతాయన్నారు. పట్టణ పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావటం ప్రగతి 50 కార్యక్రమం

0: ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిలో పర్యవేక్షణ, సమీక్షలతో కూడిన ఒక క్రమబద్దమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధనా శృంఖల 26 పేరిట నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణా సంస్థల ప్రతినిధులు ఈ 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి. ఈ కార్యక్రమానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమయ్యాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత కొనసాగటం ఇరుదేశాలకు ప్రయోజనకరం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు చెబుతూ వస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
1: Once the border standoff was resolved, it was natural that this would start to improve. We also maintained consistently a very elementary principle of statecraft, which is don't get locked into a problem which benefits others. And to the extent there is an improvement in our relations, I think it certainly helps our position. It helps our position not only vis-a-vis China, it helps our position vis-a-vis the rest of the world.
0: అదేవిధంగా భారత్ అమెరికా సంబంధాలు, ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపై జైశంకర్ స్పందిస్తూ, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 2 దేశాలు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చాయని చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ గైడెడ్ మిసైల్ ఫ్రిగ్రేట్ ఐఎన్ఎస్ తార్కష్ ఈరోజు తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలోని మొంబాసా నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ నౌక అక్కడ 2 అక్టోబర్ వరకు ఆపరేషనల్ టర్న్ అరౌండ్లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనలో ఇరుదేశాల నౌకాదళాల మధ్య పరస్పర చర్చలు, నౌకాదళ సిబ్బంది మధ్య సామాజిక సముదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెన్యా నుంచి బయలుదేరిన అనంతరం ఐఎన్ఎస్ తార్కష్ కెన్యా నౌకాదళంతో కలిసి పాసేజ్ ఎక్సర్సైజ్లో పాల్గొనుంది. పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కెన్యా సముద్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లటంలో ఈ పర్యటన దోహదపడనుందని నైరోబీలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించింది. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించాలనే భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికతకు ఈ పర్యటన ప్రతిబింబంగా నిలుస్తుంది. భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9.6 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీని భారత్ ప్రోత్సహిస్తూ కంటెంట్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోందని మురుగన్ తెలిపారు. కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జపాన్లోని నాగోయా నగరం వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగించింది. మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3:29 పరుగు పూర్తి చేసింది. ఇక పురుషుల 400 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటింగ్లో నీరు

0: ధాండా కూడా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్గా ఆమె రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఆసిమా అహ్లాహత్, మనీషా కీర్లతో కలిసి మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో దేశానికి రజత పతకం అందించారు. అథ్లెటిక్స్లో గుర్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో గుల్వీర్ సింగ్కు ఇది 3వ పతకంగా నిలిచింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప.
1: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధ అవసరం. కానీ అదే శ్రద్ధ వాళ్ల ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్తే పిల్లల స్వతంత్ర ఆలోచనకు చోటు ఉంటుందా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అటువంటి యువత ఎదుర్కొనే సమస్యలేంటి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మాతో పంచుకోగలరు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 08 5 6 2 2 4 4 1 9 7 లేదా 2 4 4 1 1 9. అంశం మరోసారి, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244497, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441119.

0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి గడప కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరొక దక్షిణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి

ఇప్పుడు అలనాటి గీతాలు వినే ముందుగా దార్శనిక భారత్. శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటుంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలేవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా మలుచుతున్న నిర్మాణాలేవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించిన ప్రత్యేక కార్యక్రమమే దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కొత్త దిశ, భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది అనే అంశం గురించి తెలుసుకుందాం.

ఒక దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే దేశీయ పెట్టుబడులతో పాటు ప్రపంచంలోని పెట్టుబడులను కూడా ఆకర్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI కీలక పాత్ర పోషిస్తాయి. 2014 తర్వాత భారతదేశంలో FDI విధానంలో తీసుకువచ్చిన మార్పులు విదేశీ పెట్టుబడులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ముఖ్యమైన అడుగుగా నిలిచాయి. గతంలో విదేశీ పెట్టుబడులకు అనేక రంగాల్లో పరిమితులు, అనుమతుల ప్రక్రియలు ఉండేవి. 2014 తర్వాత ప్రభుత్వం రంగాల వారీగా ఈ నిబంధనలను సరళీకరించడం ప్రారంభించింది. అనేక రంగాల్లో 100% వరకు FDIకి ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతి కల్పించారు. అంటే ప్రతి పెట్టుబడి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం తగ్గింది. దీంతో పెట్టుబడిదారులకు నిర్ణయాలు తీసుకోవడం సులభమైంది. రక్షణ రంగంలో FDI పరిమితిని ఆటోమేటిక్ రూట్లో 74% పెంచడం, టెలికాం రంగంలో 100% వరకు అనుమతించడం, బీమా రంగంలో పరిమితిని 74% పెంచి 2025లో మరింతగా పూర్తి స్థాయిలో తెరవడం, అంతరిక్ష రంగంలోని నిర్దిష్ట కార్యకలాపాల్లో 100% వరకు FDIకి అవకాశం కల్పించడం వంటి మార్పులు భారత ఆర్థిక వ్యవస్థలో విదేశీ మూలధనానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చూపిస్తున్నాయి. ఈ మార్పుల ప్రభావం పెట్టుబడుల గణాంకాల్లోనూ కనిపిస్తుంది. గణాంకాల ప్రకారం 2014 నుంచి 2025 మధ్య భారత్కు దాదాపు $748 బిలియన్ FDI వచ్చింది. ఇది అంతకుముందు 11 ఏళ్లతో పోలిస్తే సుమారు 143% ఎక్కువ. అదే సమయంలో భారత్లో పెట్టుబడులు పెట్టే దేశాల సంఖ్య 89 నుంచి 112 పెరిగింది. వార్షిక FDI ప్రవాహం కూడా దాదాపు $36 బిలియన్ నుంచి దాదాపు $81 బిలియన్ పెరిగింది. అయితే FDI కేవలం విదేశీ డబ్బు దేశంలోకి రావడం మాత్రమే కాదు, పెట్టుబడులతో పాటు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక నిర్వహణ పద్ధతులు, అంతర్జాతీయ ప్రమాణాలు, నైపుణ్యాలు, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం ఇవన్నీ కూడా వస్తాయి. కొత్త పరిశ్రమలు ఏర్పడటం, ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, సరఫరా వ్యవస్థలు విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలకు కూడా దోహదం చేయవచ్చు. ముఖ్యంగా రక్షణ, టెలికాం, భీమా, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాలకు విదేశీ పెట్టుబడులను తెరవడం ద్వారా భారతదేశం ప్రపంచ పెట్టుబడి వ్యవస్థతో మరింతగా అనుసంధానమవుతుంది. అదే సమయంలో పెట్టుబడుల విస్తరణ దేశీయ పరిశ్రమలకు కూడా ప్రపంచస్థాయి పోటీ, నాణ్యత, సాంకేతిక వైపు అడుగులు వేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది. 2014 తర్వాత వచ్చిన విధాన మార్పుల్లో ప్రధానమైన పరివర్తన ఏమిటంటే విదేశీ పెట్టుబడులను కేవలం నియంత్రించాల్సిన అంశంగా చూడటం నుంచి

వాటిని దేశ అభివృద్ధికి ఉపయోగించగల ఆర్థిక వనరుగా చూడటం వైపు విధానం కదిలింది. విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చినప్పుడు అది ఒక కంపెనీలో పెట్టుబడిగా మొదలై పరిశ్రమగా మారవచ్చు, పరిశ్రమ ఉపాధిని సృష్టించవచ్చు, సాంకేతికతను తీసుకురావచ్చు, ఉత్పత్తిని పెంచవచ్చు, చివరికి భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత బలమైన భాగస్వామిగా నిలబెట్టవచ్చు. పెట్టుబడులను కోరుకునే దేశం నుంచి పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఎదగాలి అనే దిశగా సాగిన ఈ విధాన పరివర్తన భారత ఆర్థిక ప్రగతి ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది.

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప.
1: ఇప్పుడు విందాం అలనాటి గీతాలు. కార్యక్రమంలో ముందుగా వినండి, పిడుగురాముడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన శ్రీనారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

సీతారామ శాస్త్ర సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతాన్ని సమకూర్చగా ఎస్పి శైలజ పడిన పాట విన్నారు. చిత్రం స్వయం కృషి. తర్వాత వినండి మాంగళ్య బలం చిత్రం కోసం ఘంటశాల సుశీల పడిన ఈ పాట.

సాగర సంగమం చిత్రం కోసం జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, వెలుగునీడలు చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన శ్రీశ్రీ గీతం సంగీతం పిండియాల.

ఇంతవరకు మీరు అలనాటికి తల విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం.

గీతం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో వీణ వేణు వైలిన్ బృందం వారి ట్రయో వింటారు. రామవరపు సుబ్బారావు గారు వీణ, ఎస్ కన్నన్ వేణువు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు వైలిన్, డి రామ్మోహన్ రావు గారు మృదంగ సహకారం. ముందుగా ఎందరో మహానుభావులు శ్రీరాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతి.

మీరు ఇంతవరకు వీణ వేణు వైలిన్ బృందం త్రయం విన్నారు. శ్రీ రాయవరపు సుబ్బారావు గారు వీణ, శ్రీ ఎస్ కన్నన్ వేణువు, శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు వైలిన్, శ్రీ డి రామ్మోహన్ రావు మృదంగ సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

భవ్య మహాలక్ష్మి. ఇక 7:15 కాంతరేఖలు. ఇందులో ముందుగా చరిత్రలో ఈరోజు సమాచార వేదిక అనంతరం డాక్టర్ డెనవకొండ శ్రీరామమూర్తి గారి ఆయతనం కథానిక వింటారు, చదివిన వారు శ్రీ ఎంసి దాస్. ఇక చివరిగా జానపద గేయ మాధురి శ్రీమతి పైడి కాల్వ రాజేశ్వరి గారు ఆలపించిన జానపద గేయాలు వినవచ్చు. ఇక 9:00 హలో బిరుచి వింటారు. రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకి డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0856224497, మరొక నెంబర్ 2441119. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్ కడప. ఇక 10:15 వాట్సాప్ మనోరంజన వింటారు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పుడి మీరయ్య బృందం వారిచే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 1:30 మహిళా భారతిలో మహిళలు నేరుగా ఫోన్ ద్వారా కోరి చిత్రగీతల కార్యక్రమం మహిళా అభిరుచి వింటారు. 2:15 చిత్రసీమ సినీగీతాలు వినవచ్చు. రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి. ఇక 6:30 పల్లె ప్రాంతాలు బాలనాగమ్మ రంగస్థల పద్య నాటకం నుండి కార్యవర్ధి రాజు పాత్రలో శ్రీ ఎన్వి నాగరాజు గారు ఆలపించిన రంగస్థల పద్యాలు వింటారు. 7:15 పంటసీమలు, ఇందులో పండ్లు కూరగాయలు ఆకుకూరలు పాల నుండి విలువాధారిత ఉత్పత్తుల తయారీ అవగాహన, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సునీత గారి ప్రసంగం అనంతరం రైతులకు సూచన వినవచ్చు. రేపు రాత్రి 10:00 20 ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం 10:20 రాగంతనం పల్లవి. ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:12. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పేరు. రేపు ఉదయం 5:55 మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

చాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:12. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పేరు రేపు ఉదయం 5:55 నిమిషాలకు మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.